శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 25వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 52 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో గురు శిష్య సంబంధం గురించి డాక్టర్ అన్నప్రెడ్డి వీరారెడ్డి గారి వ్యాఖ్యానం వింటారు.
1: గురుని శిక్షలేక గురుతెట్లు కలుగును, అర్జునికైన వాని ఎబ్బకైన తాలపు చెవులేక తలుపెట్టులూడును విశ్వదాభిరామ వినురవేమ. ఇది యోగివేమనకు గురువుపై గల అభిప్రాయము. జ్ఞానద్వారాలు తెలుసుకోవడానికి తాలపు చెవులాంటి వాడు గురువని ఆయన అభిమతం. గురువు యొక్క అనుగ్రహం సముద్రం వంటిదని, శిష్యుడు ఒక గిన్నెతో వెళ్తే దాని నిండా మాత్రమే తెచ్చుకోగలడని, సముద్రాన్ని నిందించి లాభం లేదని, ఎంత పెద్ద పాత్రతో వెళ్తే అంత ఎక్కువ తెచ్చుకోగలుగుతాడని రమణ మహర్షి గురు శిష్య సంబంధాన్ని గురించి వివరించారు. ఆధునిక సమాజంలో గురు శిష్య సంబంధం ఏ విధంగా పరిణమిస్తుందో తెలుసుకుందాం. తాను గురువు దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని తన దగ్గర విద్యనభ్యసించే శిష్యులకు ప్రసరించేవాడు గురువు. గురువు అంటే కేవలం పాఠాలు బోధించేవాడు కాదు, తన శిష్యులు సంఘంలో ఏ విధంగా జీవించాలి, జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి, ధర్మాన్ని ఎలా పాటించాలి వంటి విషయాలు బోధించి జీవితాన్ని సార్థకం చేసుకునేలా శిక్షణనిచ్చేవాడే నిజమైన గురువు. గురువు దగ్గర శుశ్రూష చేస్తూ విద్యనభ్యసించేవాడు శిష్యుడు. శుశ్రూష అంటే వినాలనే కోరికతో గురువుకు సేవ చేస్తూ ఆయన ఆదరానికి పాత్రుడై ఆయన నుండి జ్ఞానాన్ని పొందాలి. గురువు గురుత్వము విశ్వజనీనమైనది, శాశ్వతమైనది. ఇది ఎవరి మధ్యనైనా ఉండవచ్చు. కన్నబిడ్డ మీద కంటే శిష్యుని మీద గురువుకు ప్రేమ ఎక్కువ. అలాగే ఉత్తముడైన శిష్యుడు గురువును తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. నిజమైన గురువు తనకంటే తన శిష్యుడు శాస్త్రాన్ని అభివృద్ధి చేయాలని, గొప్పవాడు కావాలని కోరుకుంటాడు. శిష్యులు గొప్పవాళ్ళైతే గురువుకు మంచి పేరు వస్తుంది. విద్యను కాపాడడంలో, అభివృద్ధి చేయడంలో గురు శిష్య సంబంధం గొప్పది. ఉత్తమ గురువుకు శిష్యుడవ్వాలని, ఉత్తమ శిష్యునికి గురువు కావాలని ప్రతివారు కోరుకుంటారు. గురువు త్రిమూర్తి స్వరూపుడు. గురువు బ్రహ్మవల జ్ఞానాన్ని పుట్టించి, విష్ణువుల జ్ఞానాన్ని పెంచి, శివుని వల్ల అజ్ఞానాన్ని తుంచి లోకంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. ఇదే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర శ్లోకార్థము. ఈ మూడు లక్షణాలు కలిగి సంపూర్ణ జ్ఞానాన్ని అందజేయడం గురువు లక్ష్యము, ధర్మము. గురువు అందరికీ అవసరం. పురాణ పురుషులకు కూడా మానవ జన్మమిత్తినప్పుడు గురువు దగ్గర విద్యనభ్యసించడం తప్పనిసరి. రామలక్ష్మణులు వశిష్ఠ మహర్షి దగ్గర, బలరామకృష్ణులు సాందీపుని దగ్గర సకల శాస్త్రాలు అభ్యసించారు. ఇందులో పేద ధనిక భేదాలుండవు. ద్రుపద మహారాజు, ద్రోణాచార్యుడు ఒకే గురువు వద్ద విద్యనభ్యసించారు. శ్రీకృష్ణుడు, కుచేలుడు ఒకే ఆచార్యుని వద్ద విద్య నేర్చుకున్నారు. వీరందరూ గురువులకు శుశ్రూష చేసి వినయ విధేయతలతో విద్యనభ్యసించారు. గురువులను సంతోషపెట్టడానికి గురుదక్షిణలు సమర్పించేవారు శిష్యులు. ఉదంకుడు, ఉద్దాలకుడు, కౌచ్యుడు వంటి ఎందరో శిష్యులు గురుదక్షిణలు చెల్లించి చిరంజీవులయ్యారు. అర్జునుడు తన గురువు ద్రోణాచార్యుని అవమానపరిచిన ద్రుపద మహారాజును ఓడించి గురుదక్షిణగా సమర్పించాడు. ఏకలవ్యుడు పరోక్ష శిష్యుడైనను ద్రోణాచార్యునికి తన బ్రొటన వేలును గురుదక్షగా కోసి ఇచ్చి ఆదర్శ శిష్యునిగా నిలిచిపోయాడు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇస్లాం మతంలో కూడా గురు శిష్య సంబంధం ఆదర్శవంతంగా కనిపిస్తుంది. షేక్ ఫరీద్ సక్కర్ అనే

0: శిష్యునికి హజరత్ ఖజ్వా కుతుబుద్దీన్ బక్తియార్ గురువు. ఒకసారి గురువు బక్తియార్ శిష్యుడు శక్కర్గంజ్ ఇంటికి వెళ్ళాడు. గురువుకు తెల్లవారగానే వేడి నీళ్ల కోసం శిష్యుడు ఎడతెరిపి లేని వానలో నిప్పు కోసం వెతికాడు. ఒక వేశ్య గృహంలో నిప్పు దొరికింది. కానీ ఆ నిప్పుకు ప్రతిగా ఆ వేశ్య ఒక కనుగ్రుడ్డు కోరింది. శిష్యుడు తన కనుగ్రుడ్డును తీసి ఇచ్చి నిప్పుతో తిరిగి వచ్చి గురువుకు వేడి నీళ్లు ఏర్పాటు చేశాడు. కంటి మీద కట్టు ఏమిటని అడిగిన గురువుకు ఏదో మంటగా ఉంటే కట్టు కట్టానని చెప్పాడు శిష్యుడు. అయితే కట్టు విప్పు చూపించమంటాడు గురువు. కట్టు విప్పగా యథావిధిగా కన్ను ఉంటుంది. ఇది గురులీల. ఈ విధంగా ప్రపంచంలోని అన్ని మతాల్లోనూ గురుస్థానం విశిష్టమైనదిగాను, గురుశిష్య సంబంధం ప్రేమాస్పదమైనదిగాను దోదకమవుతుంది. కానీ ఆధునిక ప్రపంచంలో క్రమక్రమంగా ఈ ఔన్నత్యం దిగజారిపోతోంది. దేశ కాలానుగుణంగా విద్యా విధానంలో వస్తున్న మార్పుల వల్ల గురుశిష్య సంబంధం కలుషితమవుతుంది. కొన్ని సందర్భాలలో వెర్రితలు వేస్తుంది, అనర్థాలకు దారితీస్తుంది. ఉపాధ్యాయ వృత్తిపై చిన్నచూపు, విద్యా సంస్థల నిర్వాహకుల అలసత్వము, విద్యార్థుల క్రమశిక్షణ రాహిత్యము వెరసి గురు శిష్య సంబంధాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో పెసరపంట సాగు వివరాలు వింటారు.
2: ఈ పూట పెసర సాగుకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క పెసర పంటను తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో వేసవిలో కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. అంతేకాకుండా ప్రత్తిలో అంతర పంటగా కూడా పండించవచ్చు. పెసరను పండించడానికి నేలల విషయానికి వస్తే పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కానీ చౌడు నేలలు మరియు మురుగు నేలలు నిలిచే నేలలు పనికిరావు. నేల తయారీ విషయాన్ని చూసినట్లయితే ఒకసారి నాగలితోనూ రెండుసార్లు గొర్రుతోనూ మెత్తగా దున్ని గుంటకు తోలి నేలను తయారు చేయాలి. వరి కోసిన పొలాల్లో దుక్కి దున్నవలసిన అవసరం లేదు. విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్ లేక 5 గ్రాముల థయోమిథాక్సమ్ను కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల బారి నుండి రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందటానికి వీలవుతుంది. ఈ యొక్క పెసర పంటకు నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే పెసర వర్షాధారపు పంట. కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడి పొందవచ్చు. వరి మాగాణుల్లో నీటి తడి అవసరం లేదు. రబీ వరి తర్వాత వేసవిలో పండించే పెసరకు 25-30 రోజుల దశలో ఒకసారి, 45-50 రోజుల దశలో మరోసారి తేలికపాటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. మరి కలుపు నివారణ అంతర కృషి విషయం చూసినట్లయితే పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3-1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాల్సి ఉంటుంది. మాగాణి పెసరలో ఊద నిర్మూలనకు ఫెనాక్సాఫ్రాఫ్ ఇథైల్ 9% ఎకరాకు 250 మిల్లీలీటర్ల చొప్పున విత్తిన 20-25 రోజులప్పుడు 200 లీటర్ల నీటిలో

చెప్పి పిచికారి చేయాలి. తొలకరిలో పెసర సాగుకు ఒకేసారి కోతకు వచ్చి కాయ వర్షంలో కొంచెం తడిసి గాని గింజలు మొలకెత్తని రకాల్ని అంటే LGG 450 ఎన్నుకోవాల్సి ఉంటుంది. పెసరను వర్షాలు తగ్గిన తర్వాత కానీ రబీలో కానీ లేక వేసవిలో కానీ పండించాలి. అంతర పంటల విషయం చూసుకున్నట్లయితే పెసరను అంతర పంటగా ప్రతి కందిలో వేసుకోవచ్చు. అంతర పంటలకు అనువైన పెసర రకాలు LGG 460, 450, 410 అలాగే MGG 295, WGG 237, ML 267 రకాలు అంతర పంటలుగా వేసుకోవచ్చు. పెసరను ప్రతి లేదా రబీ కందిలో అంతర పంటగా వేసినప్పుడు ఎకరాకు 5 కిలోల విత్తనం, 6 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం వేయాలి. తొలకరి కందితో అంతర పంటగా వేసినప్పుడు 6 కిలోల విత్తనం, 7 కిలోల నత్రజని, 17.5 కిలోల భాస్వరం వేయాలి. ఈ యొక్క పెసర పంటకు సస్యరక్షణ విషయం చూసినట్లయితే చిత్తపురుగులు, తామర పురుగులు, తెల్లదోమ, పొగాకు లద్దె పురుగు ఇలాంటివి ఆశించే అవకాశం ఉంది. ముందుగా చూసుకున్నట్లయితే చిత్తపురుగులు, ఈ పురుగులు పైరుపై 2 ఆకుల దశలో ఆశించి రంధ్రాలు వేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే 80% మొక్కలు ఈ దశలోనే చనిపోవటం జరుగుతుంది. నివారణకు గాను 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైర్ఫాస్ లేక ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తామర పురుగుల విషయానికి వస్తే ఈ పురుగులు తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. పంటకు 10-20% వరకు నష్టం కలుగుతుంది. నివారణకు గాను మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిఫ్రోనిల్ 1.0 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తర్వాత తెల్లదోమ. ఈ తెల్లదోమ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీలుస్తాయి. అంతేకాక ఎల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాధిని అంటే పల్లాకు తెగులను కూడా వ్యాపింపచేస్తాయి. వీటి నివారణకు 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేక 2 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ను లేదా ట్రైజోఫాస్ 2.0 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిఫ్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. తర్వాత పొగాకు లద్దె పురుగు. ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీరి తినడం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగాను పువ్వులను పిందులను కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్ళలోనూ భూమి నెర్రెల్లోనూ చేరతాయి. నివారణకు గాను ఇప్పుడు చెప్పబోయే సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించినట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. గ్రుడ్ల సముదాయాలను ఏరివేయాలి. జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 30,000 ట్రైకోగ్రామ బదిలికలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరాకు NPV 200 LE ద్రావణాన్ని సాయంకాలంలో పిచికారి చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర ముద్దల్ని వెదజల్లాలి. ఎకరాకు మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైర్ఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా కార్బరిల్ 50% 500 గ్రాములు 5 కిలోల తవుడు 1/2 కిలో బెల్లం సరిపడే నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయం సమయంలో వెదజల్లాలి. చివరిగా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక థయోడికార్బ్ 1 గ్రాము

0: లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావలసిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలి బండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపజేయడం, తిరిగి రాబట్టడం కోసం బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ప్రధాని, ముందస్తు గుర్తింపు, పూర్తి చికిత్స, పోషకాహారం మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి సాయి ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ ఉదయం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొంటారు. 2024 ఆగస్టులో వరదల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అన్ని స్పిల్వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుతో రాష్ట్రంలోని 146,000 హెక్టార్లకు సాగునీరు అందుతుండగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కుడికాలువ ద్వారా నీరు సరఫరా అవుతోంది. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేట్లో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలి బండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌదలో తుంగభద్ర ప్రాజెక్టు ఆర్డీఎస్ అంతరాష్ట జల వివాదాలపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావలసిన 15.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్వేలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అభివృద్ది వేగవంతమవుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ మార్పులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దేశ రవాణా రంగంలో మరో కీలక ముందడుగుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక అభివృద్దికి మరింత ఊతమివ్వడంతో పాటు ప్రాంతీయ అనుసంధానం బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పల్నాడు జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు

0: తీసుకువెళ్లాలని. ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటల అభివృద్దికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా చర్యలు చేపడుతున్నామని లంకా దినకర్ పేర్కొంటూ,
1: పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలకి సంబంధించి ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. జల్జీవన్ మిషన్ ద్వారా దానికి పరిష్కారం గ్రామాల్లో రావాలి. త్వరగా జల్జీవన్ మిషన్కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమైన జిల్లాల ర్యాంకుల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉంది దేశంలో. ఆ ఇబ్బంది నుంచి అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. రిజర్వాయర్ అనేది ఒక సంజీవిని లాంటిది ప్రాంతానికి. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ జిల్లాలో, నల్లమల్ల సాగర్ ద్వారా మార్కాపురం జిల్లాలో ఆ ఇబ్బంది నుంచి మనం శాశ్వతంగా బయట
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో సేకరించిన మట్టి నమూనాల విశ్లేషణ వివరాలను రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భూమిలో నత్రజని, పొటాషియం వంటి పోషకాల లోపాలు ఉన్న ప్రాంతాల్లో రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపట్లోగా పంపవచ్చు. పోలవరం జిల్లా నుంచి నది దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిన పులి ప్రస్తుతం పులిరాముడుగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి పివి సందీప్ రెడ్డి తెలిపారు. గుంజవరం, కన్నాపురం, చింతలగూడెం, బుట్టాయిగూడెం, దొరమామిడి, కొవ్వాడ, లంకపాకల, వీరన్నపాలెం, మునులూరు, రవ్వారిగూడెం, పులిరాముడుగూడెం గ్రామాల ప్రజలను దండోరా మైక్ ప్రచారంతో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం, బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంక్యులైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున, అలాగే ట్రాంక్యులైజింగ్ టీమ్స్ కూడా 2 ట్రాంక్యులైజింగ్ గన్స్తో స్టాఫ్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి కూడా టెక్నికల్గా టీమ్స్ని మేము పిలిపించడం జరిగింది. నిన్న నైట్ కూడా డ్రోన్ ద్వారా లొకేట్ చేసాము. ఇది ఓన్లీ ఏమి అంటే కరెక్ట్గా ఆ ట్రాంక్యులైజింగ్ షాట్ తీసుకోవడానికి మనకు అక్కడ పాసిబిలిటీ ఎంత బెటర్గా ఉంది అన్న డైరెక్షన్లో మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఎఫర్ట్స్ ట్రాంక్యులైజింగ్కి, కోయిడ్ లాజిస్టిక్స్ అన్నింటితో రెడీగా ఉంది.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
3: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికరవాటా నీటి వినియోగం, రాజౌలి బండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో జాతిని జాగృతం చేసిన జగద్గురు ఆదిశంకరాచార్యులు గారి సందేశం. ఈ అంశం గురించి దేవులపల్లి విశ్వనాథం గారితో పరిచయం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో గోరింటాకు ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఎన్ జగదీష్. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఆడపిల్ల వీధి నాటిక వింటారు. సమర్పణ ఆంధ్ర ప్రజా నాట్యమండలి మార్కాపురం శాఖ వారు. ఇక 10:00 మధ్యాహ్నం 12:40 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు వింటారు. 6:05 9:00 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు. 6:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా భారత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫ్డ్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే క్రికెట్ మ్యాచ్ హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు. అనంతరం బాలనాగమ్మ నాటకం నుంచి కార్యవర్తి పాత్ర పద్యాలు పాడినవారు శ్రీ ఎంవి రామిరెడ్డి. ఇంకా హరిచంద్ర నాటకం నుంచి కాటిసీను పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ వి కాసిరెడ్డి గారు. 7:05 తిరిగి 8:30 తెలుగులో వార్తలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్తిలో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి పెద్దారివీడి వ్యవసాయ విస్తరణ అధికారిణి శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం సూర్య నమస్కారం ప్రాముఖ్యత గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం వింటారు. మొదటి భాగం పరిచయకర్త కుమారి మౌనిక రెంటల. అనంతరం తెలుసుకుందాం రండి అంశం భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి. ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:15 స్పాట్ లైట్. 9:30 మళ్లీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు గాయకులు అయినటువంటి శ్రీ జేవి రాఘవులు గారితో పరిచయం వింటారు. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: ಕರ್ಷಕ ಜನ ಅವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
1: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಗೆ ಪ್ರಿಯನೇ ಸ್ತಂ.
0: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
0: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
0: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు, డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరితగతిన నమోదు, స్పందన కోసం E0 FIR విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రాలు కృషి చేయాలని మోదీ కోరారు. ఈ సమావేశంలో 4 రాష్ట్రాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు, పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం ఎన్సీసీ క్యాడెట్లు, మైభారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్, అర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్, యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ US డాలర్లకు చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిర్ కేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ధి చెందిన 4 రకాల మామిడి పండ్లు చేర్చారు. మామిడి పండ్లతో పాటుగా నభిన్ ఒక లేఖను కూడా పంపారు. మామిడి పండును ఆతిథ్యం, స్నేహం, భారతదేశ వ్యవసాయ వారసత్వానికి చిహ్నంగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో వివిధ రకాల మామిడి పండు గురించి ప్రస్తావిస్తూ, ప్రతి ప్రాంతానికి దాని సొంత రుచి కలిగిన మామిడి పండు ఉంటుందని పేర్కొన్నారు. సవాల్తో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య

0: భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సియోల్లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
1: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction. In coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: Akasavani, Vartala Vintunaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
2: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటింగ్ అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబేలాడో డి లా ఎస్పిరిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదట చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్పిరిలాకు మద్దతు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్పిరిల్లా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలితో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్ట్రలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీస్ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చరికాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి ఎంపికయ్యాడు. అంతకుముందు మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్ను 3-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో బ్రెజిల్ గ్రూప్ సి విజేతగా నాకౌట్ దశకు చేరుకుంది. బ్రెజిల్ వరుసగా 15వ సారి ప్రపంచ కప్లో నాకౌట్ రౌండ్కు చేరుకుంది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటించారు.

ఇస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: నిన్నటి ఉదయకిరణాల కార్యక్రమంలో జాతిని జాగృతం చేసిన జగద్గురు ఆదిశంకరాచార్యులు సందేశం గురించి దేవులపల్లి విశ్వనాథం గారితో పరిచయం వింటారు.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీష్ తానీ సర్ పే లాల టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: భారతదేశ ఆధ్యాత్మిక సంపద అంతా కూడా ఒక్కసారిగా మరుగున పడిపోతున్నటువంటి సందర్భంలో జాతిని జాగృతం చేసినటువంటి ఆదిశంకరుల సందేశం ఈరోజున మనం దేవులపల్లి విశ్వనాథం గారి ద్వారా విందాం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మన భారతదేశం అనాదిగా యావత్ ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి దేశం. మిగతా ప్రపంచం పూర్తిగా కళ్ళు తెరవకముందే మన ఋషులు మునులు ఆత్మజ్ఞానం గురించి మాట్లాడినటువంటి సందర్భాలు అంతా, అంటే మెటీరియలిజం కంటే అబ్స్ట్రాక్ట్ ఫిలాసఫీ ఎక్కువగా మాట్లాడినటువంటి వాళ్ళు. మన సంప్రదాయం అంత గొప్పది. అటువంటిది కాలక్రమేణ కొన్ని కొన్ని ప్రభావాల వల్ల మళ్ళీ ఈ భారతీయ సంప్రదాయం పూర్తిగా అంతరించి మరుగున పడి కొత్త సంప్రదాయాల ప్రభావంలో జనం కూడా పూర్తిగా వేరొక దిశలో పయనిస్తున్నటువంటి సమయంలో తిరిగి వైదిక ధర్మ పునరుద్ధరణ చేసినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వారి జన్మదినం సందర్భంగా ఈరోజున మరి వారు ఎలాగా తన ఈ బృహత్ కార్యాన్ని ప్రారంభించారు, ఎందుకు ఇట్లా చేయాలనిపించింది, దానికి వారికి ఎదురైనటువంటి అవరోధాలు ఏంటి, తర్వాత భవిష్యత్తుకి వారు వేసినటువంటి పునాది ఏమిటి, అవి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి.
2: మంచిదండి. ఆది శంకరాచార్యుల వారు గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణుడిలో ఉండేటువంటి ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి మన ఆదిశంకరాచార్యుల వారిలో ఉందండి. ఈయన జ్ఞాన భాస్కరుడు. ఈయనలో ఉండేటువంటి ప్రత్యేకతలను మనం చూసినట్లయితే ఒక ఆధ్యాత్మిక ఉత్తుంగ తరంగం ఆదిశంకరాచార్యుల వారు. జగద్గురువు అనేటువంటి పదము శ్రీకృష్ణుడికి ఎలానైతే వర్తించిందో ఆ తరువాత ఆదిశంకరాచార్యులకే అది పూర్తిగా సార్థకమైంది. ఎందుకంటే ఎక్కడనో కేరళ రాష్ట్రంలో క్రీస్తుకు పూర్వం 7వ శతాబ్దంలో కాలడి అనేటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించినటువంటి ఆదిశంకరుడు కాలినడగన యావత్ భారతదేశం ఇటు కాలడిని ఇటు కేరళ నుంచి అటువైపు హిమాలయ పర్వతాల వరకు కూడా ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా ఒక చైతన్యశీలంగా ప్రజల్లో ఒక ఉత్తేజాన్ని కలిగిస్తూ ఒక ఆధ్యాత్మిక కెరటంగా ప్రయాణం చేశాడు. ప్రజల్లో చైతన్యాన్ని రగులుకొల్పాడు. ఆయన ఒక ఋషి, కవి, ఒక చైతన్యమూర్తి, ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి, ఒక జ్ఞాన భాస్కరుడు. అనేక విధమైనటువంటి విషయాలకు ఆయన ఒక సంగమ క్షేత్రం. పుట్టినటువంటి 5వ సంవత్సరంలో వారి తల్లిదండ్రులైనటువంటి శివగురువు

0: ఈ అంబ శివుని యొక్క అంశ వల్ల ఆయన జన్మించాడు కాబట్టి ఆయనకు శంకరుడు అని నామకరణం చేశారు. సంప్రదాయ ప్రకారం 5వ సంవత్సరంలోనే ఆయనకు ఉపనయనం చేశారు. ఏ తల్లిదండ్రులైనా కూడా తమ కుమారుడు బాగా ఉన్నతమైనటువంటి స్థితికి రావాలని కోరుకుంటారు. సన్యాసి కావాలని ఎవరు కూడా కోరుకోరు. ఆయన సన్యాసిగా మారడానికి ఆయన జీవితంలో ఒక రకమైనటువంటి విచిత్ర సంఘటన జరుగుతుంది. ఆయన ఒకరోజు స్నానానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తల్లి ఆయన సన్యాసం తీసుకోవడానికి ఇష్టపడటం లేదనే విషయాన్ని ముందుగానే ఆయన గమనిస్తాడు. గమనించి స్నానం చేస్తున్న సందర్భంలో తనను మొసలి పట్టుకున్నదని అడుగునున్నటువంటి తల్లికి చెప్పి, సన్యాసం తీసుకోవడానికి నీవు అంగీకరించినట్లయితే ఈ మొసలి నన్ను విడిచిపెడుతుంది అని చెబితే, తల్లి కుమారుడు బ్రతికితే చాలు అతడు గృహస్థాశ్రమంలో ఉండని లేక సన్యాసిగా ఉండని కుమారుణ్ణి కళ్ళారా చూసుకుంటే చాలు అని ఆమె అంగీకరిస్తుంది. ఆ తర్వాత ఆమె అంగీకారం ప్రకారమే ఆయన సన్యాసిగా మారతాడు. ముఖ్యంగా ప్రస్థానత్రయం అంటే అండి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అండి. ఈ ప్రస్థానత్రయానికి ఆయన మహాభాష్యం రాశాడు. చాలా స్వల్పకాలంలోనే గురువుగారి దగ్గర గోవిందపాదుడు ఆయన గురువుగారు. ఆ గోవిందపాదుడు యొక్క గురువుగారు గౌడపాదుడు. గురువుగారి దగ్గర చాలా స్వల్పకాలంలోనే ఆయన శాస్త్రాలన్నిటిని కూడా కూలంకషంగా చదువుతాడు. తర్క శాస్త్రాన్ని చదువుతాడు, మీమాంస శాస్త్రాన్ని చదువుతాడు, న్యాయ వైశేషిక దార్శనికాలను అన్నిటిని కూడా బాగా ఆకలింపు చేసుకుంటాడు. గురు శుశ్రూషలో విషయాలను అనటను నేర్చుకుంటాడు. ఆయనలో తెలుసుకోవాలని అనేటువంటి ఆకాంక్ష చిన్నతన నుంచే ఉంది. ప్రస్థానత్రయానికి రాసినటువంటి ఈ మహాభాష్యాలు చాలా పెద్ద పెద్దలనే బాగా ఆకర్షించాయండి. ఈయన స్తోత్ర సాహిత్యాన్ని కూడా రాశాడు. మంచి కవి ఆయన, అద్వైతమూర్తే కాదు, ఆయన జగద్గురువే కాదు, మంచి కవి కూడా అండి. ఎంతటి సాహిత్యాన్ని, ఎన్ని స్తోత్రాలను రాశాడు ఆయన. సమీప ప్రాంతమైనటువంటి శ్రీశైలంలో ఆయన పాలధార పంచదార దగ్గర ఉండి తపస్సు చేసుకుని సేవే శ్రీగిరి మల్లికార్జునం అని చెప్పి శ్రీగిరి మల్లికార్జునుణ్ణి ఎక్కువగా ప్రార్థించి శివానంద లహరి రాశాడండి అక్కడనే. ఆ తర్వాత సౌందర్య లహరిని కూడా రచించాడు. స్తోత్ర సాహిత్యం నర్మదాష్టకమని, యమునాష్టకమని అష్టకాలను రచించాడు. ఇంకా మమదేహి కరావలంబం నృసింహ స్తోత్రాన్ని రచించాడు, కనకధారాస్తవాన్ని రచించాడు, అనేక స్తోత్ర సాహిత్యాలను రచించాడు. ఇవే కాకుండా తల్లి అడుగుతుంది, నాకు ధార్మికమైన విషయాలను బోధించు తండ్రి అని అడిగినప్పుడు తల్లిగారికి చాలా అర్థమయ్యేటువంటి స్థాయిలో ఆయన తత్వబోధ అనేటువంటి గ్రంథాన్ని రచించి తల్లికి స్థూలంగా ఆధ్యాత్మిక విషయాలను ఆ గ్రంథం ద్వారా బోధిస్తానండి. ఆత్మబోధ రచించాడు భజగోవిందం. ఈ భజగోవిందం జీవితాన్ని సంస్కరించుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటిది. చూస్తే అది రాశిలో చిన్నదైనా కూడా వాసిలో గొప్పది. ఆ తర్వాత వివేక చూడమని అండి, ఈ వివేక చూడమని కూడా ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తుంది అండి. ఆయన ముఖ్యంగా మనోబలం, తర్కబద్ధమైనటువంటి జ్ఞానం ద్వారా దేశ విద్రోహకర శక్తులను ఓడించి దేశంలో ఒక ధార్మిక విప్లవానికి కారకుడైనాడు. జాతీయ సమైక్యత అంటే ఆయనకు చాలా ఇష్టమండి. జాతీయ సమైక్యత కొరకై తన జీవితాన్ని ధారపోశాడు. 32 సంవత్సరాలు ఆయన జీవించింది. చాలా అల్పకాలమైనా కూడా అనల్పమైనటువంటి సేవను భారతమాతకు అర్పించి భారతమాత ముద్దు బిడ్డడుగా ఎనలేని ఖ్యాతిని గడించాడు. ముఖ్యంగా గొప్ప దేశభక్తుడని కూడా ఆయన చెప్పవచ్చు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త. స్తోత్రాలను రచించడమే కాదు, మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నాను. అమరకాంతము అనేటువంటి ఆశ్రమంలో గోవిందపాదుని దగ్గర ఆయన చదువుకుండేటువంటి రోజుల్లో నర్మదా నదికి వరదలు వస్తాయండి. ఆ వరదలు వచ్చే సమీప ప్రాంతాలను ముంచేస్తాయి. అప్పుడు నర్మదాష్టకాన్ని రచించి ఆ నర్మదా నది యొక్క ఉగ్రరూపాన్ని శాంతింపజేశాడు తన ఆధ్యాత్మిక శక్తి ద్వారా. శాంతింపజేయటమే కాకుండా అక్కడ ప్రజలు సేవాభావంతో సేవ చేస్తూ ఉంటే ఆ సేవా కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నాడండి. ఆయన సంఘ సేవకుడిగా కూడా ఉండటానికి ఆ ఆధ్యాత్మికవేత్తకు, ఆ తత్వవేత్తకు చాలా అభిలాష అండి. ఆయన సంఘ సేవకుడిగా, సంఘ సంస్కర్తగా, దేశభక్తుడిగా, జాతీయ సమైక్యతావాదిగా ఈ జాతికి, భారత జాతికి సమున్నతమైనటువంటి సేవ చేసినటువంటి మహనీయుడండి ఆయన.
1: మరి ఇంత చేయటం

0: ఆయనకి ఆయనకి అప్పటి కాలమాన పరిస్థితులు ఏంటి, ఆయన్ని ప్రోత్సహించినటువంటి అంశాలు ఏంటి?
1: ఆనాటి సాంఘిక పరిస్థితులను ఆయన విద్యాభ్యాసం చేసి ఆకళింపు చేసుకున్న తరువాత ఆనాటి భారతీయ ఆచార వ్యవస్థ, వైదిక ఆచార వ్యవస్థలో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఆయనకు తాండవించాయండి. ముఖ్యంగా బౌద్ధమతం క్షీణిస్తున్నటువంటి రోజులండేవి. బౌద్ధమతంలో బుద్ధ భగవానుడు అహింస పరమోధర్మ అని బోధించి ఆయన కర్మకాండను వ్యతిరేకించాడు. కానీ ఆయన కూడా తన జీవితాన్ని భారత జాతి యొక్క సేవలోనే పునీతం చేసుకున్నాడండి. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని రాదలిచాను. ఆచార్య శంకరుడు ఏ ఒక్క వ్యక్తిని కూడా నొచ్చుకుండేటట్టుగా మాట్లాడండి. తనకు ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి విషయాలు గిట్టినప్పుడు ఆ గిట్టినటువంటి విషయాల్లో తొలగింపజేసి తన యొక్క వాదోపవాదాల వల్ల శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎదుటి వ్యక్తితో వ్యవహరించేటువంటి విధానం ద్వారా ఎదుటి వ్యక్తిని ఒక మంచి విధానం ద్వారా తన వైపు ఆకట్టుకుండేవాడు. అది ఆయనలో ఉండేటువంటి ప్రత్యేకత. బౌద్ధమతం క్షీణిస్తున్నటువంటి రోజుల్లో బుద్ధుని యొక్క అనుయాయులందరూ కూడా సుఖభోగులై కర్మకాండను ద్వేషించి యజ్ఞయాగాదులను ద్వేషించి వేదాలను దూషించే స్థితికి చేరుకున్నారండి. ఇది ఆదిశంకరాచార్యులకు సుతరాము ఇష్టమైనటువంటి విషయం కాదు. వేద దూషణ అనేది చెవులకు సొకితే ఆయన చాలా బాధపడేటువంటి వాడు. అటువంటి వ్యవస్థను సరిచేయడానికి తర్కశాస్త్రంలో ఉండేటువంటి లాజికల్ తర్కశాస్త్ర సారాంశాన్ని ఆయన జోడించుకొని వాదోపవాదాల్లో బుద్ధుని యొక్క అనుయాయులను అందరినీ కూడా జయించి బౌద్ధ మతం నుంచి వారిని అందరినీ కూడా హిందూ మతం వైపు ఆకర్షించి వారికందరికీ కూడా ఆచార వ్యవస్థలో ఆయన సరిదిద్దినటువంటి విషయాలను తెలియజెప్పి వారిని తన మార్గం వైపు ఆకర్షించేటట్టుగా చేసుకున్నా అండి. అది చాలా గొప్ప విషయం. ఇంకోటి ఏంటి అంటే ఆనాడు శాక్తీయము అనేటువంటిది, గాణాపత్యము అనేటువంటిది, శైవము, వైష్ణవము ఇవన్నీ వెర్రితెరలు వేసి ఎవరికి వారే ఆధిపత్య పోరాటంలో నిమగ్నులై అస్తిత్వాన్ని కోల్పోయి వారు ఒక రకమైనటువంటి వితండవాదాలకు అలవాటు పడి ఉన్నారండి. శాక్తేయులు ముఖ్యంగా వారు కాపాలికులై వామాచార పరాయణులై పూజా విధానంలో ఒక అయోమయ స్థితిని ప్రజల్లో కల్పించారు. ఈ అయోమయ స్థితి నుండి వీరందరికీ కూడా నచ్చజెప్పి శివుడైనా కూడా విష్ణువైనా కూడా శక్తి స్వరూపినుల అయినా కూడా అట్నే గణపతి అయినా కూడా ఎవరెవరి రీతుల్లో వారు మీరు పూజా విధానాలను కొనసాగించుకునండి, అంతేగాని ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరుతూ అస్తిత్వాన్ని కోల్పోయి పూజా విధానాన్ని అయోమయం పాలు చేసి సాధారణ భక్తులకు మీరు అయోమయ స్థితిని కలిగించడం చాలా పొరపాటు అని వారు గొప్ప సందేశాన్ని ఇచ్చారు. పూజా విధానంలో పంచాయతన విధానం అనేటువంటి ఒక కొత్త విధానాన్ని, ఒక సంస్కరణ విధానాన్ని ప్రవేశపెట్టాయండి. ఏంటి పంచాయతన విధానము అంటే, శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణపతి అనేటువంటి విగ్రహాలను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని వీరందరినీ కూడా మీరు మనసారా భక్తియుతంగా సేవించండి, వీరందరూ మీ పూజా మందిరంలో ఉండదగిన వారేని తెలియజెప్పి ఆనాడు వచ్చినటువంటి ఈ శాక్తీయులకు, గణాపత్యులకు, శైవులకు, వైష్ణవులకు వచ్చిన కలహాలను ఆ రీతిగా ఆయన తన చాకచక్యమైనటువంటి విధానంతో సంస్కరించి పంచాయతన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆనాటి భక్తులు, ప్రజలు అందరూ కూడా ఆ విధానాన్ని సంతోషంతో స్వీకరించారు. తద్వారా శాంతియుతమైనటువంటి విధానం ఆనాటి సంఘంలో ఏర్పడింది.
0: మరి వీరి రచనల్లో ప్రముఖమైనటువంటిది వివేక చూడామణి కదా. వివేక చూడామణిలో వారు చెప్పినటువంటిది ఏంటి?
1: వివేక చూడామణిలో వారు ఒక మంచి విషయాన్ని మనకు తెలియజేస్తారండి. వాగ్వైఖరి శబ్దఝరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే నతు ముక్తయే. కొంతమంది ఆనాడు పండితులు తాము నేర్చుకున్నటువంటి విషయాలు చాలా గొప్పవని వారు పొంగిపోయేవారే కానీ వారు మోక్షం వైపు పరుగులు తీసేవారు కాదండి. ఈ శ్లోకం ద్వారా వివేక చూడమనలేదండి. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, వాగ్వైఖరి, నువ్వు బాగా చాకచక్యంతో మాట్లాడగలుగుతావు, వాక్ చమత్కారం, అది మోక్షాన్ని సిద్ధింపజేయలేదు. శబ్దజహరి, బాగా పదవిన్యాసం

ఉపన్యాసాన్ని కమాండింగ్ పవర్, బాగా శబ్దాల మీద అధికారాన్ని సంపాదించుకుంటావు. శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, శాస్త్రాల్లో బాగా వ్యాఖ్యానం చేసేటువంటి విషయాన్ని నువ్వు బాగా నేర్చుకుంటావు నీ పాండిత్యం ద్వారా, మంచి విమర్శన విధానం ద్వారా. ఇవన్నీ కూడా నీ పాండిత్య ప్రదర్శనకు ఉపయోగపడతాయే కానీ తద్వద్భుక్తయే. ఆ పాండిత్యాన్ని మెచ్చుకుని ఎవరైనా నీకు 10 రూపాయలు ఇస్తే నీ ఉదరపోషణకు అది ఉపయోగపడుతుంది కానీ నా ముక్తయే, ముక్తిని కలిగించడానికి ఇవి ఏమీ కూడా ఉపయోగపడవు అంటాడు. చిన్న విషయాన్ని చెబుతున్నా అండి, ఆయన ఆనాటి పండితులకే కాదు ఈనాటి పండితులకు కూడా ఆయన ఇచ్చిన సందేశాన్ని ఒక చిన్న విషయం ద్వారా మీ ముందు సవినయంగా మనవి చేస్తున్నా అండి. ఏంటి అంటే, ఒకనాడు ఆయన కాశికా నగరంలో తన శిష్యులను వెంట పెట్టుకుని పోతున్నాడట. అక్కడ ఒక 90 ఏళ్ల వృద్ధుడు వ్యాకరణంలో డుక్కురుంకరణైనటువంటి పాణినీయ సూత్రాలను వల్లె వేస్తున్నాడు. 90 ఏళ్ల వృద్ధుడు వ్యాకరణంలో ఉండేటువంటి సూత్రాలను, ఆ విషయాల్లో ఆయన అంతా కూడా గమనించి తన శిష్యులతో అంటున్నాట, చూడండి 90 ఏళ్ల వృద్ధుడయ్యండి కూడా ఇంకా శాస్త్ర పాండిత్యం వైపే, వాడిని వల్లెవేయటం వైపే ఉన్నాడు కానీ ఆధ్యాత్మిక విషయం వైపు ఇతని దృష్టి, వయస్సులో వచ్చినటువంటి పరిణితి ద్వారా ఇతనిలో మానసికమైనటువంటి పరిణితి కలగలేదు, భక్తి మార్గం మోక్ష మార్గం వైపు ఇతని యొక్క మనసు మరలలేదు అని అప్పుడు అలాంటి వారిని ఉద్దేశించి ఆయన ఒక శ్లోకం భజగోవిందానికి అంకురార్పణ అక్కడనే జరిగిందండి. మొట్టమొదటి శ్లోకం భజగోవిందంలో ఈ విధంగా ఆయన సెలవిచ్చారు. భజగోవి

భజ గోవిందం, గోవిందం భజ, గోవిందుని స్మరించు, గోవిందుని స్మరించు. మూఢమతే, ఓ మూఢ మనస్కుడా, ఎవరైతే 90 ఏళ్ల వయస్సులో ఆ పాణనీయ సూత్రాలను చదువుతున్నారో అలాంటి ఆ వృద్ధుడైన పండితుడిని ఉద్దేశించి, యావత్ జాతిలో ఉండేటువంటి అలాంటి వారిని ఉద్దేశించి చూస్తున్న మాటలంటివి, సంప్రాప్తే సన్నిహితే కాలే, అవసాన దశ ప్రాప్తించినప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు ఇవి కూడా నీకు సరైనటువంటి విధానాన్ని నీకు కలిగించవు, నహి నహి రక్షతి, ఇవన్నీ కూడా నేను నీకు రక్షణను ఏర్పాటు చేయవు ఈ వ్యాకరణ సూత్రాలు. గోవిందం భజ, గోవిందం భజ, ఆ గోవిందుణ్ణి సేవించడం ద్వారా మాత్రమే నీకు ఆ గోవిందుడే రక్షణను ఏర్పాటు చేస్తాడు అని ఆయన వారితో చెప్పడం జరిగింది. ఇంకా మానవుల్లో ఉండేటువంటి కామ క్రోధ లోభ మద మోహాలన్నీ కూడా పటాపంచలు కావాలి అని దేహభ్రాంతితో ఉన్నటువంటి మానవులకు ఆయన ఇంకో చక్కని సందేశం ఇస్తా అండి. నారీస్తన భరణాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఈ దేహంలో ఉండేటువంటి అందచందాలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి, ముఖ్యంగా తెలియనటువంటి అజ్ఞానపరులైనటువంటి యువతి యువకులు ఈ సౌకుమార్యానికి సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి వారందరూ కూడా అపమార్గాన్ని పడుతూ ఉన్నారు. ఈ దేహమే శాశ్వతమైనది, అదే నిత్యమైనదని భ్రాంతి చెందవద్దు, మానవుడా ఆత్మతో నీవు తాదాత్మ్యాన్ని పొందు అని వారికి సందేశాన్ని ఇస్తాడు. ఇంకా భజ గోవిందము అనేది మన జీవితానికి చాలా చక్కనైనటువంటి ఒక వేదాంత గ్రంథం అండి, చిన్నదైనప్పటికీ కూడా. అది యావద్విత్తోపార్జన సక్తః.

మనం సంపాదించినంత వరకు మన భార్యాపిల్లలు మన మీద చాలా ప్రేమభావాన్ని వ్యక్తపరుస్తారు. పశ్చాత్ జీవత జర్జర దేహే, ఈ దేహం అంతా కూడా శిథిలమైపోయిన తర్వాత వార్తాం కోపిన పురుచతుగేహి, ఎవ్వరు కూడా మన యొక్క యోగక్షేమాలను పరిశీలించేవారు లేరు అంటాడు. ఇంకా ఒక మాట అంటాడు, గతవతి వాయు దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఈ శరీరంలో ఉండేటువంటి ఆ ప్రాణవాయువు అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత నిత్యము మన వెంట ఉండేటువంటి మన అర్ధాంగి కూడా మనలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత

0: ఈ శరీరాన్ని చూడటానికి ఆమె భయపడుతుంది ఏంటి? ఇక చూడండి, శరీరానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అని ఆయన బోధిస్తాడు.
1: అంటే పూర్తిగా తాత్వికమైనటువంటి, అంటే తాత్విక చింతనలో పరాకాష్ఠ అన్నమాట వీరి బోధనలు. మరి అంత చిన్న వయసులోనే వారికి అంత పరాకాష్ఠకి వెళ్ళినటువంటి స్థితి ఎలా కలిగింది? తర్వాత వీరి శిష్యులు భారతదేశంలో తర్వాత ఆధ్యాత్మిక చింతనని ఎలాగా నలుదిశలా వ్యాపింప చేయగలిగారు?
0: వీరు యువకులకు కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారండి. సత్సంగ్

సత్సాంగత్యం సద్గ్రంథ పఠనం అనేవి మానవుణ్ణి సన్మార్గంలో పెట్టేటువంటి విషయాలండి. ఈనాటి యువతి యువకులకు ముఖ్యంగా ఒక మంచి మార్గాన్ని చూపెట్టేటువంటి వారు ఉన్నప్పటికీ కూడా వారి స్థాయికి దిగి వారి యొక్క మనస్సులో ఉండేటువంటి మలినాలను తొలగింపజేసి వారిని సన్మార్గంలో పెట్టడానికి సాధు సత్పురుషులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, బాబాలు కానివ్వండి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ఆశించినంత సత్ఫలితాలను ఇవ్వలేదు. ఇంకా వారి స్థాయికి దిగి వారితో మమేకమై వారిలో ఉండేటువంటి మనస్సులో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించాలండి. సత్సాంగత్యం ద్వారా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. సత్సాంగత్యం ద్వారా మనకు నిర్మోహత్వాన్ని కలిగించుకోవాలని, మోహాన్ని వీడాలని, మోహాన్ని వీడటం ద్వారా, భ్రాంతిని వీడటం ద్వారా నిశ్చలమైనటువంటి తత్వానికి చేరుకోవచ్చునని, ఈ నిశ్చలతత్వం ద్వారా జీవన్ముక్తిని పొందవచ్చునని చెబుతారు. మీరు అడిగినటువంటి విషయాలకు వారిలో చిన్న వయసులో ఉన్నారు కదా, ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల వైపు వారి మనసు ఏ విధంగా వెళ్ళింది అంటే, ఇందనక నేను చెప్పినట్లుగా సత్సాంగత్యం సద్గురువుల యొక్క ప్రభావం అండి. గురుబోధ అనేది మానవుని యొక్క వయసుతో నిమిత్తం లేకుండా మానవుని మంచి మార్గంలో పెట్టడానికి గురుబోధ చాలా ఆకర్షిస్తుందండి. ముఖ్యంగా చిన్న వయసులోనే అంతటి ఉన్నత స్థితికి చేరుకోవడానికి నా అభిప్రాయం ప్రకారం గురుబోధ ఎక్కువగా ఉపయోగపడింది. గోవిందపాదుడు లాంటి ఉత్తమోత్తముడైనటువంటి గురువు ఆయనకు దొరకటం, ఆ గురువు గారి గురువును కూడా ఆయన దర్శించాడు, గౌడపాదుడు మహాగురు, వారి యొక్క ఆశీస్సులు కూడా ఈయనకు అలాంటి ఉత్తమ మార్గాన్ని చేరుకోవడానికి బాగా ఉపయోగించాయి. ఇంకొక విషయాన్ని ఇక్కడ చెబుతున్నాను నేను, ఆయనలో కేవలము తన కాలం నాటికే తన పర్యటన ద్వారా సాంఘికమైనటువంటి సంస్కరణ ద్వారా సంఘంలో నవ చైతన్యాన్ని కలిగించి ఒక పూజా విధానంలో కానివ్వండి, ఆచార వ్యవహారాల్లో కానివ్వండి, హైందవ ధర్మాల్లో కానివ్వండి, వేదాచార వ్యవస్థలో కానివ్వండి ఒక సమున్నతమైనటువంటి మార్పులను తీసుకుని వచ్చి ఆయన కాలంలో ఉండేటువంటి అలదడిని తన యొక్క చాకచక్యం ద్వారా, వాక్చాతుర్యం ద్వారా, వాదోపవాదాల ద్వారా ఆయన సంఘంలో ఒక శాంతియుతమైన వాతావరణాన్ని కలిగించడానికి మూలకారకుడైనాడు ఆదిశంకరాచార్యుల వారు. ముఖ్యంగా అది తన జీవితకాలంతో పోయినట్లయితే ఆ తర్వాత సమాజంలో ఎన్ని అలదళ్ళు వస్తాయో, ఆ తర్వాత సమాజం శాశ్వతంగా శాంతియుతమైనటువంటి మార్గంలో ఉండాలి అని ఆకాంక్షించారు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. అందుకనే ఆయన 4 మఠాలను స్థాపిస్తాడండి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కంచి మఠాన్ని ఏర్పాటు చేశాడు, తర్వాత తూర్పున పూరిలో ఒక ఆశ్రమాన్ని, ఒక మఠాన్ని ఏర్పాటు చేస్తాడు, తర్వాత ద్వారకలో పడమటి వైపున ఒక మఠాన్ని ఏర్పాటు చేస్తాడు, తర్వాత ఉత్తరం వైపున హరిద్వారలో కూడా ఒక మఠాన్ని ఏర్పాటు చేశాయండి. ఈ భారతదేశంలో ఋషులకు జన్మనిచ్చినటువంటి, మహాపురుషులకు పుణ్యపురుషులకు జన్మనిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక జ్ఞానక్షేత్రమైనటువంటి కర్మక్షేత్రమైనటువంటి భారతదేశాన్ని ఎల్లప్పుడూ కూడా జాతీయ సమైక్యతతో చూడాలని, ఒకే దేశం ఒకే ప్రజ అనేటువంటి నినాదంతో గొప్ప దేశభక్తుడిగా అవతరించినటువంటి ఆది శంకరాచార్యుల వారు ఎప్పటికీ భారతదేశం సమున్నతమైనటువంటి మార్గంలో ఉన్నత ఆధ్యాత్మిక స్ఫూర్తితో వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ 4 మఠాలను ఆయన స్థాపించాడు, 4 ఆశ్రమాలను. ఇక శృంగేరి విషయం, కర్ణాటకలో శృంగేరిలో ఆయన శారదాదేవి ఆలయాన్ని, అక్కడ ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేశాడండి. కొందరు శృంగేరి అది ఉపపీఠం అని చెబుతారు. ఈ పీఠాల్లో ఏర్పాటు చేయడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆయన అనంతరము కూడా ఆయన శిష్యకోటి వారి

0: వారసులు భారతదేశంలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగించి ఒక జ్ఞాన దీపం ఎల్లప్పుడూ కూడా ఆరిపోకుండా ఈ భారతీయ ప్రజావళిని సరైన మార్గంలో నడిపించడానికని ఈ ఆశ్రమాలు తోడ్పడాలి అని ఆయన ఆకాంక్షించాడండి. ఇంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భారతదేశంలో జన్మించడం మన అదృష్టంగా భావిస్తున్నామండి. ఆయన ఎప్పుడూ మరణించినప్పటికీ కూడా ఆయన పెట్టినటువంటి ఆ ఆశ్రమాలన్నీ కూడా ఆయన వెలిగించినటువంటి జ్ఞానజ్యోతిని ఆరిపోకుండా ఇప్పటికీ ఆయన శిష్యులు వారి వారసులు స్ఫూర్తితో ఆయన యొక్క సూత్రాలను వినటను, ఆయన చెప్పినటువంటి విషయాలను, ఆయన ఆశయాలను ప్రచారం చేస్తూనే ఉన్నారు ఈనాటికి కూడా. ఆయన ఆనాటికే కాదు, ఈనాటికే కాదు, ఏనాటికైనా కూడా ఆదిశంకరులు జగద్గురువులుగా ఒక జ్ఞాన భాస్కరులుగా నిలిచే ఉంటారు. ఆయన ఆధ్యాత్మిక కిరణాలు, ఆయన ఆధ్యాత్మిక తేజస్సు మన మధ్యలో ఎప్పుడూ కూడా నిలిచి ఉంటుంది. దానికి కారణం ఆయనలో ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తి ఎలాంటిది.
1: ఆ జ్ఞానమూర్తిని వారి జయంతి సందర్భంగా ఈ రోజున ఈ రకంగా తలుచుకోవటం శ్రోతలందరికీ కూడా చాలా సంతోషమైనటువంటి విషయం అండి. మీ ద్వారా ఆ వివరాలు విన్నందుకు ప్రత్యేకమైన
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ಗಸಮಗದ ಮನಿದ ಸನಿ ನಿಗಮ ನಿಗಮಾಂತ ವರ್ಣಿತ ಮನೋಹರ ರೂಪ ನಗರಾಜಧರುಡ.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, చెస్తో కట్లీకలో నైనా వా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నిన్నటి ఉదయకిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో గోరింటాకు ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ పాటలు వింటారు.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: శుక్రవారం చేతి నిండా గోరింటాకు పెట్టుకుంటే కష్టాలుండవట. సీతమ్మవారు ఇచ్చిన వరమే ఇందుకు కారణమని అంటున్నారు. చేతి నిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలుండవని పురాణాలు చెప్తున్నాయి. గోరింటాకు అంటేనే మహిళలు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. చిన్న చిన్న ఫంక్షన్లైనా పెద్ద పెద్ద వేడుకలైనా గోరింటాకు లేకుండా జరగదు. ప్రస్తుతం గోరింటాకు నూరి పెట్టుకోకపోయినా మెహందీలపై మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పెళ్లిళ్లకు ముందు మెహందీ ఫంక్షన్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. అలాంటి గోరింటాక్కు ఎందుకంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకుందాం కార్యక్రమంలో ఈ పాట విన్న తర్వాత. గోరింటాకు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట, సంగీతం కెవి మహదేవన్, గీత రచన దేవులపల్లి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గోరింటాక్కు సీతమ్మ తల్లి వల్లే ఇంతటి గొప్పతనం లభించిందని పురాణాలు చెబుతున్నాయి. రావణ్ను సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెల్లివీరిసింది. అప్పుడు సీతాదేవి రామునితో అశోకవనంలో తానున్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలని గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపింది. ఈ గోరింటాకు చెట్టుకు తాము ఏమైనా చేయాలని కోరింది. ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది. అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది. ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంగా కలకలలాడుతుందో అలాగే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది. అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది. గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో, వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది. అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతుంది. ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు వధూవరులకు, వివాహంలో పాల్గొనే బంధువులైన మహిళలకు లభిస్తుందని విశ్వాసం. అందుకే శుక్రవారం పూట గోరింటాకును మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలు ఉండవని, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. కార్యక్రమంలో చిత్రలహరి ఈ చిత్రం కోసం సుదర్శన్ అశోక్ పాడిన పాట, సంగీతం దేవిశ్రీప్రసాద్, గీత రచన శ్రీమణి.

బావల్హరి కార్యక్రమంలో నిన్ను కోరి చిత్రం కోసం కార్తీక్ చిన్మయి పాడిన పాట, సంగీతం గోపీసుందర్, గీతరచన భాస్కర్ భట్ల.

భావలహరి బృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మన్మధుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గీత రచన సిరివెన్నెల.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో గోరింటాకు ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: అభివృద్ధి సంక్షేమ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని అన్నారు. ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టామని అన్నారు. ఎన్డీఏ ప్రజాప్రభుత్వంతోనే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్నామని అన్నారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. నేటితో 4405 రోజులు మోదీ పాలన పూర్తయిందని, విజయవంతంగా 12 సంవత్సరాల పాటు దేశాన్ని వికసిత భారత్ వైపు నరేంద్ర మోదీ నడిపించారని అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ సంక్షేమ సుపరిపాలనతో దేశంలోనే రికార్డు సృష్టించారని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం పుస్తకాలను తిరుపతిలో ఆవిష్కరించిన అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ లేకుండా దేశంలో సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదు అన్న ప్రచారాన్ని మోడీ అధిగమించారని అన్నారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిందని తెలిపారు. అత్యంత వేగంగా మన దేశం అభివృద్ది చెందుతోందని అన్నారు. కేంద్రం నుంచి నాణ్యమైన సన్నబియ్యం సేకరించి ఏపీ ప్రజలకు అందిస్తున్న చంద్రబాబు సర్కార్ను అభినందిస్తున్నానని, ఏపీలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన ఏపీలోనూ సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ, ఏపీలో ఎస్సీ ఎస్టీల్లో సుమారు 6 లక్షల మందికి పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 10 లక్షల మంది బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని వర్ష ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించిన కలెక్టర్, కొనుగోలు ప్రక్రియలు, ధరల అమలు, రైతులకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతేడాది అధిక దిగుబడి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతులకు మద్దతు కల్పించిందని అన్నారు. విద్యను వ్యక్తిగత అభివృద్ది కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన 63, 64, 65, 66, 67, 68 స్నాతకోత్సవంలో గవర్నర్ ఛాన్సలర్ హోదాలో హాజరయ్యారు. మొత్తం 6 స్నాతకోత్సవాలను ఒకేసారి ఎస్వీయూ నిర్వహించింది. అలాగే 52 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, మొత్తం 12,141 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గ్రాడ్యుయేషన్ పూర్తయింది అంటే ఇంతటితో విద్య పూర్తయినట్లు కాదని, ఇదే యువత కలలను సాకారం చేసుకునేందుకు ఆరంభమని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో ఆరోపణలకు విమర్శలకు తావివ్వకుండా నిర్వహించాలని రాష్ట బీసీ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. ఆప్కో లేపాక్షి షోరూముల్లో అమ్మకాలు పెంచాలని, చేనేతలకు, హస్తకళాకారులకు రోజు ఉపాధి కల్పించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లో బీసీ సంక్షేమ, ఆప్కో, లేపాక్షి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హెలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్

0: www.esa.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: విజయవాడ బ్రాంచ్.
3: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో ఫస్ట్ కాల్ చూద్దాం. హలో,
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
4: నా పేరు కాదర్ భాషా, నెల్లూరు నుంచి చెప్తున్నాను మేడం.
3: నెల్లూరు నుంచి కాదర్ భాషా గారు. ఓకేనండి, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి?
4: ఇవాళ ప్రేమ మందిరం.
3: ప్రేమ మందిరం,
4: టైటిల్ సాంగ్. ప్రేమ మందిరం అని వస్తుంది టైటిల్ సాంగ్.
3: చూసారా అండి సినిమా? హలో,
4: నమస్తే మేడం.
3: చూసారా ఆ మూవీ?
4: చూసాం మేడం, అన్ని చూసాను. ఏమన్నా జాస్తి చూస్తాం. ఏమన్నా ప్రేమ నగర్ కానీ, ప్రేమ మందిరం, అన్ని చాలా బేదల పాటలు, చాలా ఓల్డ్ కూడా చూసున్నాం మేడం. మేము
3: అందులో ఏ పాట అండి ప్రేమ మందిరంలో?
4: టైటిల్ సాంగ్ మేడం.
3: టైటిల్ సాంగ్. ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది. కాదర్ భాష గారు వినండి.
4: ధన్యవాదాలు మేడం.
3: ధన్యవాదాలండి.

0: పూకాలను ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్.
5: శుభోదయం మేడం.
4: శుభోదయం అండి, మీ పేరండి?
5: నా పేరు ఏసయ్య, నా ఎర్రనపల్లి నుంచి.
4: ఓకేనండి, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట కావాలి?
5: రాజపుత్ర రహస్యం సినిమాలో పాట వినిపించండి. రాజపుత్ర రహస్యం అంటారా? ఏపీ రామారావు. శ్రీజీ మల్లే సార్.
4: రాజపుత్ర రహస్యం
5: శ్రీజీ మల్లే అంటారు.
4: ఒక నిమిషం అండి. చూసారా అండి సినిమా?
5: చాలా సార్లు చూసామండి. అప్పుడు ఎంత అర్ధ రూపాయలు చెప్పారు? అర్ధ రూపాయలు చెప్పారుతో చూసామండి. 50 వేసులు చెప్పారుతో చూసామండి. 10 సార్లు
4: చూసారా?
5: అంటే అన్నగారి అభిమానం నేను. అన్నగారు ఎన్టీ రామారావు అభిమానం.
4: ఓకే అండి. రాజపుత్ర రహస్యం లేదండి మన దగ్గర.
5: రాజకోట రహస్యం.
4: రాజకోట రహస్యమా? ఒక నిమిషం అండి.

0: లేదండి,
1: ఎదురు లేని మనకి
0: ఎదురు లేని మనిషి పాతదా? అందులో ఏ పాట అండి? ఏ పాట? ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: మీకు ఆయుష్మాన్ బాగున్నా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, వెల్కమ్ టు హాల్ ఎఫ్ఎం.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి?
2: వాయిస్ లో వస్తుంది మేడం.
1: హలో,
2: ఇప్పుడు బాగుంది.
1: చెప్పండి సార్.
2: మేడం
1: నమస్తే అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
2: నర్తనశాల జనని శివకామిని.
1: నర్తనశాల
2: సినిమా నుంచి జనని శివకామిని అనే పాట కావాలి మేడం. హలో.
1: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: వైఎస్ఆర్ కడప జిల్లా తండ్రుల మండలం కోరవానిపల్లి మేడం.
1: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే, వెల్కమ్.

0: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం.
1: నమస్కారం అండి. బాగున్నారండి?
0: బాగున్నానండి. స్వామి గారా?
1: శ్రీనివాస్ అన్న పేరు.
0: శ్రీనివాస్ గారు చెప్పండి.
1: అవునండి.
0: ఓకేనండి, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: కొండగట్టి రాజా చిత్రంలోనండి. కొండగట్టి రాజా ఈ చిత్రంలోనండి. కొమ్మలకి కోనలు కానీ ఉంటుందండి, ఆ పాట కావాలి.
0: కొండవీటి రాజా.
1: అవునండి.
0: ఓకేనండి. మీరు చిరంజీవి గారిది కదా?
1: అవునండి. అవును.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.

0: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నా పేరు పుల్లన్న మేడం గారు. సనప గ్రామము, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం గారు.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట?
1: శివమెత్తిన సత్యం మేడం గారు. చిత్రం పేరు గీత ఓ గీత మనసాయ అనే పాట ఉంటుంది చూడండి మేడం గారు.
0: శివమెత్తిన సత్యం.
1: అవును మేడం గారు.

0: ఏ పాట ఏ పాట అండి అందులో?
1: గీత మనసాయ నీకు అనే పాట మేడం గారు. ఓ గీత మనసాయ నీకు.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: వందనాలండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
2: మేడం బాగున్నారా? మేడం
1: బాగున్నానండి, మీరు బాగున్నారా?
2: బాగున్నాను మేడం. రేపల్లి నుంచి చిన్నప్పని మాట్లాడుతున్నా మేడం.
1: చెప్పండి, ఏ చిత్రం?
2: చిన్న రిక్వెస్ట్ మేడం.
1: చెప్పండి.
2: కేతగుడి గ్రామస్తులు పాపం ఫోన్ ట్రై చేస్తున్నారు కానీ కలవట్లేదు మేడం మన ఆకాశవాణికి. వాళ్ళకు కొద్దిగా కేతగుడి గ్రామ ప్రజలకు హాయ్ చెప్పండి మేడం.
1: ఓకేనండి, హాయ్ అండి వాళ్ళకి.
2: సూర్యపల్లి వాళ్ళకు కూడా మేడం.
1: ఓకేనండి.
2: మేడం, చెన్నకేశ్వర రెడ్డిలో నీ కొప్పులో మన మల్లె చోట అనే పాట కావాలి.
1: చెన్నకేశ్వర రెడ్డి.
2: మా మిత్రులు పోలయ్య, సల్మాన్ గారు, అశోక్ వీళ్ళందరి కొరకు మేడం. మీకు వింటున్న మీకు
1: ఏ పాట అంటే మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి, చెప్పండి. ఇందులో ఏ పాట?
2: చెన్నకేశ్వర రెడ్డి మేడం.
1: అందులో ఏ పాట అంటున్నా?
2: నీ కొప్పులో నా మల్లె తోట అనే పాట.
1: ఓకే ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్ అండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం. దేవదాస్ గారు, సాల్మన్. మేడం,
1: సాల్మన్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: అమ్మ దొంగ మేడం, చిన్నది. అమ్మ దొంగ.
1: అమ్మ దొంగ.

0: అది ఒక మంచి పార్టీ అనుకుంటాను మేడం.
1: ఒక్క నిమిషం అండి, అమ్మ దొంగనా?
0: అవును మేడం, చిట్నది. ఏ పాట అయినా పర్వాలేదు మేడం.
1: అమ్మ దొంగ మూవీ నుంచి ఏ పాట అయినా పర్లేదు.
0: అవును మేడం.
1: ఓకేనండి, మీరు కోరిన పాట.
0: ఈ పాట ఆర్లగడ్డ పోలయ్య, నూనెపల్లి రామయ్య, చిన్నప్ప, శేషిరెడ్డి, అశోక్ మేడం.
1: ఓకేనండి. ఓకేనండి.
0: ఓకే మేడం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు

0: సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, వెల్కమ్ టు హాలైవ్
2: షో. నమస్తే మేడం.
1: నమస్తే అండి.
2: ఎస్ కొత్తపల్లి నుంచి కోటేశ్వర మేడం.
1: కోటేశ్వర గారు చెప్పండి, ఏ చిత్రం?
2: బాగున్నారా మేడం?
1: బాగున్నానండి, మీరు బాగున్నారా?
2: బాగున్నాను మేడం, అందరు బాగుండాలని కోరుకుంటున్నా. అత్తకి మూడు అమ్మాయికి మూడు సినిమాలు మేడం నేను నై చేసేది బర్త్డే సందర్భంగా. ఒక మంచి పాట ఏంటి మేడం?
1: అందులో ఏ

0: రంగూన్ రౌడీనా అండి?
1: మేడం ఓ జాబిలి వెన్నెల ఆకాశం మేడం.
0: అందులో ఆ పాట కావాలా?
1: అవును మేడం.
0: ఓకే, ఒక నిమిషం అండి.
1: ఓకే మేడం.
0: ఆకాశం అనే పాట.
1: ఆకాశం కాదు మేడం, ఓ జాబిలి వెన్నెల ఆకాశం.
0: ఓకే ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో, వెల్కమ్ టు హలో. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి?
4: నా పేరు రమాదేవి మేడం.
3: రమాదేవి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
4: నాకు రంగున్ రౌడీ మేడం.
3: రంగున్ రౌడీ?
4: అవును మేడం.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి?
1: సావన్కర్ గంగాధర్ కుండలవాడి, నాందేడ్ మహారాష్ట్ర నుంచి మేడం.
0: మహారాష్ట్ర నుంచి కాల్ చేస్తున్నారు?
1: అవును మేడం.
0: ఓకేనండి, చెప్పండి ఏ చిత్రం నుంచి.

0: పాట కోరుకుంటున్నారు.
1: వర్షం సినిమా నుంచి నేను వస్తానంటే నేను వద్దంటానా? ఈ పాట కావాలి మేడం.
0: వర్షం మూవీ నుంచి.
1: నేను వస్తానంటే నేను వద్దంటానా? వర్షం పాట
0: ఓకే
1: ఉంది.
0: ఓకేనండి.
1: మేడం బాగున్నా మేడం.
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. వర్షం పడదా మేడం ఇక్కడ?
0: లేదండి.
1: మా అక్కడ పడ్డది మేడం మొన్న. వాతావరణం చల్లగా ఉంది కదా.
0: ఓకే ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: మేడం మా మిత్రుడు కుచన్ శ్రీహరి, అజీజ్ భాయ్, నర్సాపూర్ పర్వీన్, కులరయ్య, తుకారాం జాదవ్ గారికి అందరికోసం మేడం, మీకోసం పాట.
0: ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ ಮಹಿಳಾ ಲೋಕಾನಿಕೆ ಪ್ರಿಯನೇಸ್ತಂ
1: యువజనుల కై ఉత్తుంగ తరంగం
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: మీరింతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతలు కొన్న సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఆడపిల్ల వీధి నాటిక సమర్పణ ఆంధ్ర ప్రజా నాట్య మండలి మార్కాపురం శాఖ వారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాలు

0: కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: విజయవాడ బ్రాంచ్.

మనిషి 20వ శతాబ్దంలో అడుగుపెడుతున్నా ఈనాటికి మహిళల పట్ల వివక్షత కొనసాగుతూనే ఉంది. సమస్త జీవరాశిలో ఏ జీవి కూడా తన బిడ్డల పట్ల ఆడా మగ వ్యత్యాసం చూపనప్పటికీ మనిషి మాత్రం ఆడా మగ వ్యత్యాసంతో మహిళను ఇంకా వివక్షతగానే చూస్తున్నాడు. ఈ పరిస్థితి మారాలంటూ మా కళాకారులను ప్రదర్శించే నాటికే ఆడపిల్ల.

0: జన్మల చేసిన పుణ్యం అమ్మ నాన్నల మొక్కుల ఫలితం.
1: పోయిన జన్మల చేసిన పుణ్యం అమ్మ నాన్నల మొక్కుల ఫలితం.
0: తలకు కొరివి పెట్టడానికి తాతలు పేరు నిలపడానికి.

0: ఏంటి గోళ
1: అత్తయా లే

0: గుడ్డు కూడా టిఫిన్ లో పెట్టు.
1: ఇక్కడ తింటున్నావుగా,
0: నాకు అక్కడ కూడా కావాలి.
1: మరి నాకు
0: ఏమో నాకు తెలీదు, నాకు కావాల్సింది అంతే.
1: అమ్మా చూడే, తమ్ముడికి గుడ్లన్నీ కావాలంట.
2: ఏంటి గోళ?
1: చూడయ్యా, తమ్ముడికి గుడ్లన్నీ కావాలంట.
2: తింటే తిన్నే, వాడు బడికెళ్ళేవాడు, వాడికి బలం ఉన్నదా? అయినా వాడు తింటే నీకేమైంది?
3: మా నాయనే ఎంత బాగా చెప్పేవరా నాయన, ఎన్ని దేవుళ్లకు మొక్కుతే పుట్టాడో. ఊరికే అన్నారా, పున్నామ నరకు నుండి రక్షించేది పుత్రుడు ఒక్కడేనని.
1: అది కాదత్తయ్యా.
2: ఏది కాదే? ఏది కాదు, అసలు నిన్నలా నువ్వు నోర్మి.
1: మధ్యలో నేనేం చేశానండి?
2: ఏం చేసావా? ఇదిగో కన్నావుగా కూతుర్ని.
3: అయినా మగపిల్లాడితో ఆడపిల్లకు వంతేంటి, ఆడపిల్ల ఖర్చులకి అంతే ఉండదురా నాయన.
2: అవునే అమ్మా, కొబ్బరి నూనె, కుంకిరికాయలు, సబ్బు, పౌడరు, బొట్టు పిల్లలు.

0: ఇన్ని ఖర్చు పెట్టినా ఆడపిల్ల ఆడపిల్ల అవుద్దు కానీ ఆడపిల్ల అవుద్దా?
1: అమ్మా నేను బడికెళ్ళి వస్తానే.
0: అలాగే పోనీలమ్మా, తమ్ముడేగా తింది, మిగిలింది నువ్వు తిందిగాలే.
2: మగవాళ్ళు

0: నువ్వు బడి మానేసావంటగా
1: మానేకి ఏం చెప్తుంది, ఇది ఇప్పుడు పెద్ద మనిషి అయిందిగా.
0: ఆహా, నీ దోస్తు దల్లష్ కూడా బడి మానేసిందంటగా.
2: అవునే, వాళ్ళ అమ్మ మళ్ళీ కానుపుకు వెళ్ళింది, ఇంట్లో పని మొత్తం అదే చేయాలి. ధనలక్ష్మే కాదు ఆదిలక్ష్మి కూడా బడి మానేసింది, దానికి పెళ్లి కుదిరిందంట.
0: ఇల్లే కాదులేవే, మన బస్తీలో ఈడొచ్చిన ఆడపిల్లలందరూ బడి మానేశారు.
2: ఎందుకనే, కంపెనీ పని కని కొందరు, వయసు వచ్చిందని కొందరు బడి మానేశారే.
3: కంపెనీలో ఆడవాళ్ళనే పనిలో పెట్టుకుంటున్నారట.
1: ఎందుకని?
3: ఆడవాళ్ళైతే బాగా పని చేస్తారని, పైగా టైం ఆపాడా.
2: ఎక్కడైనా ఇదే సత్యం, ఇదేమైనా వింతా ఏమిటి?
4: అంతేలేమ్మా అంతేలే.
5: ఏంటి, నీళ్లు తీసుకెళ్తున్నావా? హాయ్ రే హాయ్.

0: అరే ఆగు, ఎన్ని రోజులు నీ కోసం ఇలా పాటలు పాడుతూ తిరగాలి? తేల్చి చెప్పు, ఈ రోజు ఫస్ట్ షో సినిమాకి వస్తావా రావా? రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏంటి ఏడుస్తున్నావా? యాడవ్, నువ్వు ఏడిస్తే నాకు అసహ్యం. వస్తావుగా? ఓకే. హాయ్ రే హాయ్ జామ్ పండురు చూడగానే నోరు ఊరేరు తీయగా.
1: అమ్మా అమ్మా.
2: ఏంటి ఏమైందమ్మా?
1: వాళ్ళ రోజు నన్ను అల్లరి చేస్తున్నాడమ్మా.
2: నువ్వేమనండి ఎట్ట అల్లరి చేస్తాడే?
1: నేనేం అనలేదమ్మా.
2: పోనీవాడు నీతో మాట్లాడడం ఎవరైనా చూసారా ఏంది?
1: ఏమోనమ్మా నాకు తెలీదు.
2: నా కొంప ముంచావు కదే, నా పరువు తీసావు కదే.

0: కడుపులో పుడుతుందమ్మా.
1: ఆ ఉండమ్మా నీళ్లు తీసుకొస్తా.
2: వాడు నాకు స్పిన్ మారేస్తాడా? వాడేమన్నా అనిల్ కుంబ్లే అనుకుంటున్నాడా? సచిన్లా ఒక్క పీకు పీక సిక్సర్
3: అబ్బా,
2: కాలికి దెబ్బ తగిలిందే.
1: తీసుకెళ్ళరా నాయన, తీసుకెళ్ళు.
2: చిన్న దెబ్బ రే,
1: చిన్న పామని పెద్ద కర్రతో కొట్టకుండా వదిలేస్తామా ఏంది? దీని కూడా తీసుకెళ్దామండి. పిల్లడికి ఏమైందో ఏమో. పోనా ఉండమ్మా, వామనీళ్ళన్నా తెచ్చిస్తా.

0: అమ్మా నన్ను ఎందుకమ్మా పట్టించుకోరు? నేనేం పాపం చేశానమ్మా? నాపై ఎందుకమ్మా కోపం?
1: ఇంతడు చాకిరి చేసినా తినటానికి హక్కులేని తనం, పొకిరి వాళ్ళు వేధించినా అడ్డుకోలేని ఒంటరితనం, రవ్వంత ఓదార్పు లేని వాతావరణం,
2: అనారోగ్యంతో అల్లాడుతున్నా ఆసుపత్రికి తీసుకెళ్ళని అన్యాయం.
3: పాత జన్మలో చేసిన పాపం దేవుడు నీకు

0: అమ్మ
1: అమ్మ
0: విద్యార్థి
1: విద్యార్థి
0: డాక్టర్
1: డాక్టర్
2: డ్రైవర్
3: ఇంజనీర్
4: ఇంజనీర్
3: సైనికుడు
4: సైనికుడు
5: లాయర్
4: లాయర్
6: ఆఫీసర్
4: ఆఫీసర్
7: డాన్సర్
4: డాన్సర్
8: ఇలా అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నా ఆడపిల్లవే అంటూ ఎందుకీ వివక్షత. ఈ దుస్థితి మారాలి, మనమే మార్చాలి.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சைபால்
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం.
1: కార్యక్రమం ఉంటారు సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం.
2: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎం ఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎం ఈజీపీ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పీఎం ఈజీపీ ఒకటి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది కొత్తగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు మరియు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు

ఉద్యోగ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకునే దిశగా యువతను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. చిన్నస్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, వస్తు ఉత్పత్తులు, టైలరింగ్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ సెంటర్లు వంటి అనేక రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం ప్రత్యేకత ఏమిటంటే, బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ కూడా కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు 35% వరకు, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలు స్థాపించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, వికలాంగులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి వారికి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఒక వ్యక్తికే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు స్థానిక వనరులను వినియోగించుకుని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. పీఎంఈజీపీ పథకం ద్వారా వేలాది మంది మహిళలు, యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. పీఎంఈజీపీ కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో లబ్ధిదారులకు కీలకంగా సహాయపడుతోంది. గత 5 సంవత్సరాలలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 24-25 వరకు 10 లక్షల వరకు ప్రాజెక్టు ఖర్చులు ఉన్న తయారీ రంగ సంస్థలలో సుమారు 63%, సేవారంగ సంస్థలలో 93% వరకు సంస్థలకు మద్దతు అందిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ తెలిపింది. చిన్న పరిశ్రమలకు రుణాలు, రాయితీలు మరింత సులభంగా అందేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. ముఖ్యంగా 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న లబ్దిదారుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 10 లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎటువంటి అదనపు పూచికత్తు కోరకుండా నిబంధనను అన్ని ప్రధాన బ్యాంకులు ఖచ్చితంగా పాటించేలా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అలాగే తయారీ రంగంలో 10 లక్షల వరకు, సేవారంగంలో 5 లక్షల వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ చాంపియన్స్ అనే ఏకీకృత పోర్టల్ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా పీఎంఈజీపీ సహా వివిధ పథకాలపై ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అందించడంతో పాటు పథకాలపై అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇది లబ్దిదారులను ప్రభుత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, బ్యాంకులు మరియు ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఈజీపీ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 40 యూనిట్లను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా శిక్షణ అందించి వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ గ్రామీణ మహిళలకు శిక్షణ, బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 యూనిట్ల పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటయ్యాయి. నరసాపురం, చామకూరిపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మహిళలు బ్యూటీ పార్లర్లు, కొబ్బరిపీచు పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్లు వారికి మాత్రమే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జిల్లాలోని పెనుమంట్ర మండలానికి చెందిన శ్వేత కథ అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ వరకు చదివిన ఆమె స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉండటంతో గ్రామీణాభివృద్ది సిబ్బంది గుర్తించి ప్రోత్సహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఆమెకు పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణంతో నరసాపురంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన శ్వేత ఇప్పుడు సొంతంగా

0: వ్యాపారం నిర్వహిస్తూ వివాహాలు, వేడుకలకు సేవలు అందిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తోంది. దీనిపై శ్వేత స్పందిస్తూ, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం PMEGP కింద శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేశారని, ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి చేతుగా నిలుస్తున్నానని తెలిపారు.
1: డోక్రా చెప్పినప్పుడు మేము ఇలా ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు PD సార్ మాకు హామీ ఇచ్చారు సార్, ఇలా కలెక్టర్ మేడం ద్వారా మీకు షాప్ ఓపెన్ చేస్తాము, మేము 10 లాక్స్ ఇప్పిస్తాం మీకు, సబ్సిడీ 3-5 అంటే ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్కలా అని చెప్పారు సార్. అలాగే నేను పెట్టుకున్నాను సార్, మా ఓపెనింగ్ కి కలెక్టర్ మేడం కూడా వచ్చారండి, ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇలా ఇప్పుడు మేకప్ చేయాలని వచ్చినా కూడా నేను వెళ్తున్నాను, ఒక్కొక్క మేకప్ కి నేను 5,000 and 10,000 అలా నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను సార్ ఈ రోజుని. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన DRDS స్టాఫ్ కి, అలాగే కలెక్టర్ మేడం గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ సార్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.
0: ఇక నరసాపురం మండలం చామకూరిపాలెం గ్రామానికి చెందిన చామకూర విజయలక్ష్మి ఆర్థిక స్వావలంబన పయనం మరింత ఆసక్తికరంగా ఉంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఆమె గ్రూపుకు బ్యాంకు నుంచి 20 లక్షల రుణం మంజూరైంది. తన వంతుగా వచ్చిన 2 లక్షల రూపాయలతో కొబ్బరి డొక్కలను పీచుగా మార్చి తాడు తయారు చేసే చిన్న పరిశ్రమ ప్రారంభించారు. తరువాత PMEGP పథకం కింద 10 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారు. అయితే చదువు లేకపోవడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విజయలక్ష్మి చదువు నేర్చుకోవడంతో పాటు తన కోడలి పేరుతో పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం వారు తయారు చేస్తున్న కొబ్బరి తాడును హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 10 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, PMEGP పథకం ద్వారా చిన్న పరిశ్రమగా ప్రారంభించాం, ఇప్పుడు పెద్ద స్థాయిలో తాడు తయారు చేస్తున్నామని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.
2: అందరూ లేడీసెస్ చేస్తారండి, 10 మంది అలా ఉంటారు ఇంటికి అండి. తర్వాత అదే గేదెలు, దోళ్లకి తోళ్ళు అలా ఉపయోగించుకుంటారండి.
0: పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్న దాని ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పురోగతికి ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యక్తిగత మహిళలకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి PMEGP పథకం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు కె. వేణుగోపాల్ తెలిపారు.
3: గ్యారంటీ స్కీమ్స్ లో మనం SHG ఉమెన్ గానీ, ఇండివిజువల్ ఉమెన్ గానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ ద్వారా గానీ, సో PMEGP స్కీమ్స్ ని ఉపయోగించుకునేలా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేట్టు చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ గానీ, పౌల్ట్రీ గానీ, ఎంబ్రాయిడరింగ్ మిషన్ గానీ, ఈ యాక్టివిటీస్ లో ఉండేటువంటి SHG ఉమెన్ ఎవరైతే ఉంటే వాళ్ళని PMEGP లోన్ కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మండలాల్లో సుమారుగా 40 యూనిట్స్ ని ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. అలాగే LDM లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, అలాగే ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది 35% సబ్సిడీ ఉమెన్ కి రావడం జరుగుతుంది. అలాగే అర్బన్ లో అయితే ఇది 25% సబ్సిడీ జరుగుతుంది. ఇది మాకు ఎక్కువగా DRDA రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి రూరల్ లో యూనిట్స్ ని మనం చేయడం జరుగుతుంది. ఈ SHG ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి, అలాగే లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. SHG ఉమెన్ కి ఎవరైతే వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయించడం, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి కాల్ సెంటర్ కూడా జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.
0: ఒకప్పుడు కుటుంబ పోషణకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. PMEGP వంటి పథకాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఈ పథకం మహిళలను కుటుంబ పరిమితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల సహకారం, శిక్షణా కార్యక్రమాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం సాధారణ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబ

0: ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థికాభివృద్దికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగటం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పథకం తీసుకొచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎం ఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి పశ్చిమ గోదావరి జిల్లా. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా ఏ చిత్రించి పాటనని కోరుకోవచ్చు. మరి మీరు చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866-248-8812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ఏ చిత్రించి పాట నేను కోరుకోవచ్చు. మరి ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు, గీత రచన సి నారాయణ రెడ్డి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు మహామండలం కాజగ్రామం నుండి తిరువిధులు వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నైనిక.

రావయతిథి కార్యక్రమంలో ఉత్తరావర్త పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు చంటబ్బాయి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీత రచన వేటూరి. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయ తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకళ్ళేపల్లి గ్రామం నుండి గంధం తనుశ్రీ, గంధం కీర్తిశ్రీ, శ్రీకృష్ణ, స్వాతి, మాణిక్యాలరావు, వజ్రమ్మ, కోనప్పరెడ్డి, రమేష్ బాబు మరి వీరందరూ కోరుతున్నారు. ఎమ్మెల్యే చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట, గీత రచన ఆరుద్ర, మరి వీరి కోసం ఈ పాట.

రావాయితీ కార్యక్రమంలో ఉత్తరావత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భానుద్దీన్, అబేద ఆయేషా మరి వీరందరూ కోరుతున్నారు. రాక్షసుడు చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి, మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రావయతిది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు. మరి వీరు కోరుతున్నారు బుద్ధిమంతుడు చిత్రం నుంచి ఘంటసాల, పి సుశీల పడిన పాట, గీత రచన ఆరుద్ర. మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రావయ్య తిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట రాజు పేద చిత్రం నుంచి ఘంటసాల పడిన పాట, గీత రచన కోసరాజు. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇనటి రావచ్చేది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నరసన్న, శివగంగ, వీరందరూ కూడా పెడన రామలక్ష్మి కాల నుంచి కోరుతున్నారు. మరి వీరు కోరుతున్న పాట ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. గీతరచన వేటూరి. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయ అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, మరి వీరు కోరుతున్నారు స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీతరచన సిరివెన్నెల, మరి వీరి కోసం ఈ పాట

రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటలు కోరుతున్న శ్రోతలు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. మరి వీరు కోరుతున్నారు మహాత్ముడు చిత్రం నుంచి వి రామకృష్ణ, పి సుశీల పండపాట, గీత రచన సి నారాయణ రెడ్డి. మరి వీరి కోసం ఈ పాట.

రాబోయే తిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దు మైలారం నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్.

మీరింతవరకు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా భరత్ అనే నేను ఈ చిత్రానికి యాసిన్ నిజార్ రీటా పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట అభినందన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, రచన ఆత్రేయ.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్డే ఆర్జే ఈ కార్యక్రమం వింటారు.
1: నైన్టీ ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి సెలబ్రేషన్లో భాగంగా కండక్ట్ చేసిన కాంపిటీషన్స్లో విన్ అయ్యి ఈరోజు టాక్ షోలో మనతో నదియా అండ్ సాహితి ఉన్నారు. హాయ్ నదియా అండ్ సాహితి, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్.
2: హాయ్.
1: సో నదియా, ఎలా ఫీల్ అవుతున్నావు ఇలాంటి మూమెంట్ని?
2: నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్కి వచ్చి మాట్లాడే నా ఇంట్రొడక్షన్ ఇచ్చే ఆపర్చునిటీ అనేది చాలా నాకు గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది.
1: సో సాహితి, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇలా ఫస్ట్ టైం రేడియో స్టేషన్కి రావడం ఇదంతా చూసి?
3: హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఇంగ్లీష్ టీచర్ కిషోర్ సార్. ఆయన నన్ను చాలా సపోర్ట్ చేసి, మోటివేట్ చేసి, నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈ ప్లాట్ఫామ్లో విన్ అయ్యి ఇప్పుడు ఇక్కడ నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ బిట్ నర్వస్ అండ్ ఎగ్జైటెడ్ టు.
1: ఓకే, నైస్. మరి ఈ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆకాశవాణి గురించి మీరు ఏ ఏ విషయాలను తెలుసుకున్నారు?
2: నేను కాంపిటీషన్స్లో విన్ అయ్యి ఇక్కడ దాకా ఆల్ ఇండియా రేడియోకి వచ్చి నా ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. ఈ డ్యూరేషన్లో దానికన్నా ముందు ఆల్ ఇండియా రేడియో గురించి నేర్చుకున్నది చాలా ఉంది, చూసింది చాలా ఉంది. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు ఆకాశవాణి అంటే ఓల్డ్ అని. ఇప్పుడున్నది బయట టెక్నాలజీస్ ఇవన్నీ ఎక్కువైపోయాయి, అది ఓల్డ్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ కాదు, ఆకాశవాణి ఇప్పుడు మా జనరేషన్కి కూడా తెలుసు, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా తెలుస్తుంది. మాకు ఎలా తెలిసిందంటే ఇలాంటి ఇప్పుడు మాకు కూడా వీళ్ళు మోటివేట్ చేసి ఇలాంటి ఆపర్చునిటీస్ పెట్టి కండక్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. సో నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా బాగా తెలుస్తుంది. ఆల్ ఇండియా రేడియో అనేది ఓల్డెస్ట్ కాదు, చాలా గుర్తుండిపోయే లాంటి ప్లాట్ఫామ్ అండ్ చాలా మంచి ప్లాట్ఫామ్, సపోర్టివ్ అండ్ ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ అది.
1: అమేజింగ్ నదియా. మరి సాహితి, నువ్వెలా ఫీల్ అవుతున్నావు? ఏ విషయాలు నేర్చుకున్నావు?
3: ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియో అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ రేడియో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఏంటి, అసలు ఏంటి రేడియో, ఎవరికి తెలుసు ఈ రేడియో అనుకున్నాను. నేను తెలుసుకున్నాక దీని గురించి, ఓ రేడియో అంటే ఇలా ఉంటుందా, మన ఓల్డ్ డేస్లో దీన్ని ఇలా వాడేవాళ్ళా అని తెలిసింది.
1: నైస్ ఎక్స్పీరియన్స్ సాహితి. మరి నదియా, నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చదువుకుంటున్నావు?
2: నేను థర్డ్ బిఎస్సీ ఏఐఎంఎల్ అనే కోర్స్ కేబిఎన్ కాలేజ్లో చదువుతున్నాను.
1: మరి ఏఐఎంఎల్ఏ చూస్ చేసుకోవడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అసలు ఏఐఎంఎల్ అంటే ఏంటి?
2: ఈజీగా చెప్పడానికి ఇప్పుడు కొన్ని మోడల్స్ ఆర్ కొన్ని మెషిన్స్ అయినా మీరు చూసే ఉంటారు, రోబోట్స్ అని ఏదైనా మెషిన్స్ అని. హ్యూమన్ థింకింగ్, ఇప్పుడు మీరు ఎలా థింక్ చేస్తున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా డెసిషన్స్ తీసుకుంటున్నారు, అలాగే సేమ్గా ఒక

0: మెషిన్ ఆర్ రోబోట్ తీసుకునే లాంటి ఒక టెక్నాలజీని AIML అని అంటారు. సో మీరు ఎగ్జాంపుల్గా AI టూల్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు, హ్యూమన్ కాకుండా టూల్స్ని అడుగుతున్నారు, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా కొత్తవి తెలుసుకోవాలన్నా టూల్స్ యూజ్ చేస్తున్నారు. సో అలాగే ఒక రియల్ మాన్యువల్ మెషిన్ ఆర్ రోబోట్ని, రోబోట్స్ ప్రిపేర్ చేసే టెక్నాలజీని AIML అని అంటారు.
1: బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు నాదియా. ఎలాగో నువ్వు AIML స్టూడెంట్ కదా, మరి AI టూల్స్ వచ్చాక స్టడీస్ అన్నవి ఈజీ అయిపోయాయా లేదా కాంపిటీషన్స్ అన్నవి పెరిగాయా, నీ ఒపీనియన్ ఏంటి దీని మీద?
0: కాంపిటీషన్ అంటే చాలా పెరిగింది. ఇప్పుడు మీరు బయట కూడా వినే ఉంటారు AI అనేది జాబ్స్ రిప్లేస్ చేస్తుంది అని, బట్ కాంపిటీషన్ నిజంగానే పెరిగింది. ఆ కాంపిటీషన్లోనే మీరు AI గురించి తెలుసుకుని నేర్చుకున్నారనుకోండి, ఆ కాంపిటీషన్లో వన్ ఆఫ్ ది కాంపిటీటర్ కూడా మీరు అవుతారు. సో ఆబ్వియస్గా ఇప్పుడు కాకపోయినా 90s టైంలో అయినా కాంపిటీషన్ ఎక్కడైనా ఏ చోటైనా ఉంటుంది, అది మీలో ఉంటుంది. మీరు కాంపిటీటర్ అవుతారా లేదా కాంపిటీషన్ ఉందని భయం పడి ఆగిపోతారా అనేది.
1: ఓకే, మరి AI స్టడీస్లో ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు?
0: ఉపయోగం అంటే చాలా యూజ్ ఉంది, ఎందుకంటే నేను పర్సనల్గా కూడా యూజ్ చేశాను కాబట్టి ఇది చాలా యూస్ఫుల్. AI టూల్స్ యూజ్ చేసి ఏమైనా వర్క్ చేయడం, ఏమైనా కొత్తవి తెలియలేకపోయినా టూల్స్తో తెలుసుకొని బిల్డ్ చేయడం, యూజ్ చేయడం. నేనే కొన్ని మినీ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి మా AIML కోర్స్లో, నేను టూల్స్ యూజ్ చేసి చాలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాను. దానివల్ల నేను ఒక మనిషిని అడగకుండా నేను టూల్స్ యూజ్ చేసి చాలా నేర్చుకున్నాను. సో దానివల్ల ఇది చాలా యూస్ఫుల్ అని చెప్తాను.
1: మంచి కొత్త విషయాలు చెప్పావు నాదియా. మరి ఇప్పుడు ఫన్నీగా ఒక క్వశ్చన్ అడుగుతాను. AI నీకు పర్సనల్ అసిస్టెంట్ లాగా ఉంటే దాంతో నువ్వు ఫస్ట్ ఏం చేయించుకుంటావు? ఇట్ షుడ్ బి ఫన్నీ.
0: ఫన్నీయా? ఒక నాకే ఒక అసిస్టెంట్ అంటే ఎవరైనా అనుకుంటారు కదా మాకు తోడుగా ఒక అసిస్టెంట్ ఉండాలి అని, లైఫ్లో ఆబ్వియస్గా ఉంటుంది. నాకు అసిస్టెంట్ అంటే నాకున్న ఎడిషనల్ వర్క్స్ని నా అసిస్టెంట్కి నేను అసైన్ చేసుకుంటాను, కానీ నాకున్న వర్క్స్ని తగ్గించుకుంటాను అన్నట్టు థింక్ చేయను. ఎందుకంటే నాకు నేను తక్కువ చేసుకోవడం అనేది గుడ్ కాదు కదా, నేను లేజీ అయిపోవడం అనేది నాట్ ఎట్ ఆల్ గుడ్. సో నాకున్న ఎడిషనల్ వర్క్ నాకు కొంచెం బర్డెన్గా ఉంది అని అనుకుంటే నేను నా అసిస్టెంట్కి అసిస్ట్ చేస్తాను, లేదా ఎవరితోనైనా డీల్ చేయాలి, మాట్లాడాలి అని కొంచెం రూడ్ పర్సన్స్ నాకు నచ్చరు వాళ్ళు అంటే AIని అసిస్ట్ చేసేసుకుంటాను.
1: నైస్ పర్స్పెక్టివ్. సో సాహితి, ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ ఏం చదువుకుంటున్నావు?
2: నేను ఫస్ట్ బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుకుంటున్నాను.
1: సో బయోటెక్నాలజీనే నీ స్పెషలైజేషన్గా చూస్ చేసుకోవడానికి ఏదైనా డిఫరెంట్ రీజన్ ఉందా? మరి
2: నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా, సైన్స్లో ఇంకా డెప్త్గా చదువుకోవాలన్నా, సైన్స్ అంటే చిన్నప్పటి నుంచి అదొక ఇష్టంలా ఉంది, కాబట్టి బయోటెక్నాలజీని చూస్ చేసుకున్నా.
1: సో యాక్చువల్గా అసలు ఈ బయోటెక్నాలజీ అంటే ఏంటి, ఒక సింపుల్ వర్డ్స్లో మా లిసనర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలవా?
2: సింపుల్గా చెప్పాలంటే బయోటెక్నాలజీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బయాలజీ అండ్ టెక్నాలజీ. టెక్నాలజీని యూస్ చేసుకొని లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా కొత్త వ్యాక్సిన్స్ని, మెడిసిన్స్ని, ఇంకా అదర్ ప్రొడక్ట్స్ని కనిపెట్టడమే బయోటెక్నాలజీ.
1: ఓకే, బాగా చెప్పావు. అండ్ ఈ బయోటెక్నాలజీలో మోస్ట్ ఫ్యాసినేటింగ్ టాపిక్ ఏది, నీకు బాగా నచ్చేది ఏది?
2: కొత్తగా మెడిసిన్స్ ఎలా డెవలప్ చేయాలి, వ్యాక్సిన్స్ ఎలా డెవలప్ చేయాలి అనేది బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే ఏ డిసీజ్కి ఏ మెడిసిన్ కనుక్కోవాలి అనే ఎంతూజియాజం చాలా మందికి ఉంటుంది. ఇంకా మనం ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే మెడిసిన్ని మార్కెట్లోకి లాంచ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ డిసీజ్కి ఏ వ్యాక్సిన్, ఏ మెడిసిన్ ఎక్కువ ఎఫెక్టివ్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్నోవేట్ చేయాలనేది బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ బయోటెక్నాలజీ.
1: గుడ్ వన్ సాహితి. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. ఒక సూపర్ పవర్ లాగా బయోటెక్నాలజీని యూజ్ చేసే ఛాన్స్ వస్తే నువ్వు దేన్ని క్రియేట్ చేస్తావు?
2: నేను సూపర్ పవర్ని యూజ్ చేసుకొని బయోటెక్నాలజీలో ఏదైనా కనిపెట్టాలి అనుకుంటే ఐ విల్ ఇంట్రడ్యూస్ సమ్ మెడిసిన్స్, పిల్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకంటే ఎంత ఫుడ్ తిన్నా లావ్ అవ్వకుండా, ఏదైనా పర్సన్తో మనకి గొడవ అయినప్పుడు అది మర్చిపోవాలని, లేదంటే మనకున్న బ్యాడ్ సిచ్యువేషన్స్ని మర్చిపోవాలని, పాస్ట్ మెమరీస్ ఏమైనా ఉంటే మర్చిపోవాలని, అలాంటి ఏదైనా ఒక పిల్ కనిపెడతాను.
1: దట్స్ రియలీ కూల్ సాహితి. మరి ఇప్పుడు ఒక ఒపీనియన్గా మాట్లాడుకుంటే బయోటెక్నాలజీ ఇంపార్టెంటా లేదా AIML ఇంపార్టెంటా, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పాలనుకుంటే
0: AIML అనే నేను చెప్తాను. ఎందుకంటే బయోటెక్నాలజీలో కొత్తవి ఏమైనా ఫైండ్ చేయాలన్నా హెల్ప్ అనేది, బ్యాక్గ్రౌండ్ హెల్ప్ అనేది అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది. AIML అనేది ఎస్పెషల్లీ AI అనేది చాలా ఫీల్డ్స్లో యూజ్ చేస్తున్నారు. ఇందాక నేను చెప్పాను చూడండి టూల్స్ అని, ఇది ఈ టూల్స్ ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ అనేది టూల్స్ లోపల ఉంటుంది. సో కాబట్టి AIMLే ఎసెన్షియల్ అని నేను అంటాను.
1: సో సాహితి, నీ ఒపీనియన్ ఏంటి దీని మీద?
2: నా ఒపీనియన్ ప్రకారం బయోటెక్

0: టెక్నాలజీ ఎక్కువ అనుకుంటాను. ఎందుకంటే ఎన్ని టూల్స్ ఉన్నా, ఎన్ని మిషన్స్ ఉన్నా, ఎన్ని టెక్నాలజీస్ ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది ఫస్ట్ మన హెల్త్కి. సో అన్నిటికంటే బయోటెక్నాలజీ ఇస్ ద బెస్ట్ అని నేను అనుకుంటాను.
1: ఓకే, స్మార్ట్ వన్. సో నదియా, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
2: ఆ హెల్త్ని మేము హెల్దీగా పెట్టుకోవాలన్నా నేర్చుకోవాలి కదా, అది ఎలా హెల్దీ పెట్టాలనేది నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి కదా. మీరు అంటారు టీచర్స్ ఉన్నారు, బుక్స్ ఉన్నారు అని. సో ఇప్పుడున్న జనరేషన్లో అవి కూడా ఉన్నాయి కాదనట్లా, బట్ టెక్నాలజీతో తీసుకెళ్లేది ఉంది కాబట్టి ఇదే ఇంపార్టెంట్ అని అంటాను. ఎందుకంటే మీరు హెల్దీగా పెట్టాలన్నా ఫస్ట్ నేర్చుకోవాలి అది ఎలా హెల్దీగా పెట్టాలి అనేది. సో నేర్చుకునేది ఇక్కడ ఉంది కాబట్టి AIML అనేది బెస్ట్ అంటాను.
1: ఓకే సాహితి, మరి నువ్వు ఇంకేమైనా ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేసి చెప్పాలనుకుంటున్నావా?
0: ఎంత AI ఉన్నా, ఎంత టెక్నాలజీస్ ఉన్నా, మన ఓల్డెన్ డేస్ నుంచి మన గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ పేరెంట్స్ చెప్పిన రెమెడీస్ ని పాటిస్తూ హెల్త్ ని కాపాడుకోవడమే ఎక్కువ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా.
2: ఓకే, సో పార్టీషన్ ఎందుకు, కానీ వివిధ ఫీల్డ్స్ లో కూడా ఎవరికి గొప్పతనం వాళ్ళకుంటది. సో నా ఫీల్డ్ లో AIML అనేది నేను గ్రేట్ అంట, తను బయోటెక్నాలజీ గ్రేట్ అంటది, బట్ ఏది తక్కువ కాదు కదా, రెండు ఒకే ఎక్కువే కాబట్టి సో బోత్ ఆర్ ది బెస్ట్ అని కూడా నేను చెప్పగలుగుతాను.
1: యా, ఇట్ సౌండ్స్ పర్ఫెక్ట్ నదియా. సో ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను.
2: ఓకే,
1: మీ బ్రాంచ్ ని ఒక మూవీ టైటిల్ తో కంపేర్ చేయాలనుకుంటే ఏ మూవీ టైటిల్ పెడతారు?
2: సో మెషిన్ లెర్నింగ్ కాబట్టి రోబో మూవీ చూసే ఉంటారు, ఆ రోబో మూవీ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది నా కోర్స్ కి ఆ మూవీకి.
1: ఓకే, అమేజింగ్ నదియా. మరి సాహితి, నువ్వే టైటిల్ పెట్టాలనుకుంటున్నావు?
0: నేను నా సబ్జెక్ట్ టైటిల్ తో ఏదైనా మూవీ టైటిల్ ఇవ్వాలి అనుకుంటే సెవెంత్ సెన్స్ టైటిల్ పర్ఫెక్ట్ గా ఉంటది అనుకుంటున్నా.
1: సెవెంత్ సెన్స్ ఎందుకు, చాలా మూవీస్ ఉన్నాయి కదా. మరి
0: సెవెంత్ సెన్స్ మూవీలో వాళ్ళు ఫుడ్ గురించి ఇంకా ఫారెస్ట్ లో మెడిసినల్ ప్లాంట్స్ గురించి కొంచెం రిలేటెడ్ గా చెప్తారు కాబట్టి నా సబ్జెక్ట్ కి అది రిలేటెడ్ గా ఉంటది కాబట్టి నేను ఆ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను.
1: బాగా చెప్పావు సాహితి. మరి ఇప్పుడు దాకా ఇన్ని విషయాలను మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సరదాగా ఒక పాటను విందాం. సో సాహితి, నీకు నచ్చిన పాట ఏదన్నా చెప్పు.
0: నచ్చిన పాట అనేది ఏం లేదు, ఎందుకంటే మ్యూజిక్ అనేది మన స్ట్రెస్ ని రిలీఫ్ చేసి యాంగ్జైటీని తగ్గించి మనకు ఒక కామ్ అండ్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి ఏ మ్యూజిక్ అయినా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి వింటాం కాబట్టి అన్ని సాంగ్స్ ఇష్టమే. బట్ ఇంకా ఎక్కువ ఇష్టం అంటే గోదావరి మూవీలో నాకు మనసా వాచా సాంగ్ అంటే చాలా ఇష్టం.

0: మంచి పాట విన్నాం కదా. మరి ఇప్పుడు అకాడమిక్స్ తో పాటు కాంపిటీషన్స్ కానీ స్పోర్ట్స్ లాంటి యాక్టివిటీస్ లో కూడా మీరు ఏమన్నా పార్టిసిపేట్ చేశారా?
1: నా గురించి, నేను కరికులర్ యాక్టివిటీస్ గురించి చెప్పాలంటే, ఫ్రమ్ స్కూల్ టైం నేను కల్చరల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్ స్టూడెంట్ని. అట్ ద సేమ్ టైం స్టడీస్లో కూడా, స్కూల్ వరకు కల్చరల్ అండ్ స్టడీస్ అనేది ఒక కాంబో ఉండేది నాకు. బట్ ఇప్పుడు ఈ కాలేజ్ టైంలో స్టడీస్తో పాటు నాకు సాఫ్ట్ స్కిల్స్ అనేది కొంచెం అడిషనల్గా యాడ్ అయ్యింది. సో ఎలక్యూషన్, డిబేట్, ఎస్సెరటింగ్ అండ్ ఆల్ ఇవన్నీ నాకు కొంచెం అడిషనల్ యాక్టివిటీస్ లాంటివి స్టార్ట్ అయ్యాయి ఫ్రమ్ కాలేజ్ టైం నుంచి.
0: సో నీకు బాగా నచ్చిన యాక్టివిటీ ఏంటి మరి దాంట్లో? అండ్ నీ కెరీర్ ని కూడా ఎన్హాన్స్ చేసే యాక్టివిటీ ఏంటి నీకు?
1: నాకు డిబేట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక పాయింట్ని తీసుకొని దాంట్లో ఉన్న రియాలిటీని బయట పెట్టాలి అంటే డిబేట్ చేస్తేనే ఒక మంచి పాయింట్స్ అనేవి బయటకు వస్తాయి. సో రియాలిటీ బయట పెట్టడం అంటే ఇట్స్ అ గుడ్ థింగ్ కాబట్టి సో ఐ వుడ్ ప్రిఫర్ డిబేట్.
0: గుడ్ వన్ నదియా. మరి నువ్వు సాహితి, నీకు ఇలా స్టడీస్తో పాటు ఇంకా వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా?
1: నాకు స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవి కమ్యూనికేషన్ స్కిల్స్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాయి. కాబట్టి నాకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ డేస్ నుంచి ఎలక్యూషన్స్లో, సెమినార్స్లో, ఇంకా డాన్సింగ్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది.
0: సో నీకు సెమినార్స్ అండ్ డాన్సింగ్ ఇంట్రెస్ట్ అన్నావు కదా, అది నీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసింది?
1: సెమినార్స్ అనేది ఎంతమందిలో ఉన్నా మనం కాన్ఫిడెంట్గా మాట్లాడే ఒక కమ్యూనికేషన్ స్కిల్ లాగా నాకు యూజ్ అయింది. ఇంకా డాన్సింగ్ అనేది నా మెంటల్ హెల్త్ని ఫిక్స్ చేయడానికి యూజ్ అయింది.
0: ఓకే, బాగా చెప్పావు సాహితి. మరి ఇప్పుడు మన కాలేజ్ అంటేనే మనకి చాలా మెమరీస్ ఉంటాయి కదా, సో స్కూల్ నుంచి కాలేజ్ వరకు మీకు బాగా గుర్తున్న మెమరీ ఏంటి?
1: స్కూల్ నుంచి కాలేజ్ వరకు అని చెప్తే, స్కూల్లో నాకు ఐ వాజ్ ఇన్ 9th grade అనుకుంటా, నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ వచ్చింది. నేను యాన్యువల్ డే రోజు నాకు అందరి ముందు, అందరి పేరెంట్స్ ముందు, స్టూడెంట్స్ ముందు, ఓవరాల్ హోల్ స్కూల్లో ఒక బెస్ట్ గర్ల్స్ కేటగిరీలో బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ అనేది నాకు ఇచ్చారు. సో స్కూల్ టైంలో అది ఒక మెమొరబుల్ అండ్ లైక్ లిటిల్ విత్ నాట్ ఎ లిటిల్ విత్ బట్ లార్జర్ ప్రౌడ్ ఫీలింగ్ అది. ఇంకోటి కాలేజ్లో అంటే, నాకు కాలేజ్లో ఒక ప్రజ్ఞా క్లబ్ అనేది ఒకటి ఉంటుంది. సో అక్కడ నేను ప్రజ్ఞా క్లబ్ వన్ ఆఫ్ ది లీడ్ని అక్కడ. సో ఆ లీడ్ అనేది ఒక ప్లేస్. సో ఇట్ మోటివేటెడ్ మీ అండ్ ఇన్స్పైర్డ్ మీ త్రూ మై సీనియర్స్. సో ఇది ఒక మెమొరీ. ఇంకా ఫన్నీ మెమొరీ చెప్పుకోవాలంటే, మేము క్లాస్ మధ్య

0: సో బ్యాక్ బెంచ్ కూర్చొని స్నాక్స్ ఓపెన్ చేసి తినడం. మళ్ళీ స్నాక్స్ ఓపెన్ చేస్తే సౌండ్ వస్తుంది కదా, సో బాటిల్స్ పడేసి ఆ సౌండ్ మధ్యలోనే ప్యాకెట్స్ ఇలా ఓపెన్ చేసి తినేసేవాళ్ళం. సో అలాంటి ఫన్నీ మెమోరీస్, ఇంకా మంచి మెమోరీస్ కూడా ఉన్నాయి నాకు.
1: చాలా ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి నదియా. అలాంటి చిలిపి పనులు భలే ఉంటాయి కదా కాలేజ్ డేస్లో.
0: చాలా
1: అవును, మరి సాహితి నీకు ఇలాంటి మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా?
2: మెమరబుల్ మూమెంట్స్ అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడే చాలా మెమరీస్. మనం పేరెంట్స్తో షేర్ చేసుకునేవి కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళతో చేసే చిన్న చిన్న గాసిప్స్, లెక్చరర్స్ మీద వేసుకునే చిన్న చిన్న సెటైర్స్, ఇంకా బంక్ చేసినప్పుడు, తెలియకుండా రూల్స్ బ్రేక్ చేసినప్పుడు, కాలేజ్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ఏ వేరు.
1: అవును, మరి లెక్చరర్ మీద సెటైర్స్ అన్నావు కదా, ఏ సెటైర్ వేసేదానివి ఎక్కువగా, ఏ లెక్చరర్ మీద అండ్ ఎందుకో కూడా చెప్పాలి.
2: అవన్నీ చెప్పేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది.
1: అవునా, ఓకే ఓకే. ఇప్పుడు దాకా ఇంత ఫన్నీగా అండ్ మీ మెమరీస్ ని షేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రెసెంట్ జనరేషన్ లో యూత్ కి యోగా ఇంపార్టెంటా లేదా ఈ జిమ్ వర్కౌట్స్ ఇంపార్టెంటా, మీ ఒపీనియన్ ఏంటి? సో సాహితి నువ్వు చెప్పు ఫస్ట్, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు దీని మీద?
2: నా ఒపీనియన్ ప్రకారం రెండు ఇంపార్టెంటే, ఎందుకంటే దేనికి ఉండే ఇది దానికి ఉంది. జిమ్ అనేది బాడీని బిల్డ్ చేసుకోవడానికి, మజిల్ని బిల్డ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్. యోగా అనేది మన మెంటల్ హెల్త్ కోసం ఇంపార్టెంట్, స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి యోగా ఇంపార్టెంట్.
1: సో నదియా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నీ మాటల్లో?
0: జిమ్ అనేది ఇప్పుడు చాలామంది యూత్ ప్రిఫర్ చేసుకుంటారు, యోగా అనేది ఓల్డ్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు చెప్పాలంటే మీరు యోగాంధ్రానే తీసుకోండి, ఫ్రమ్ ఓల్డ్ టు యంగర్ పీపుల్ దాకా యోగానే ఎందుకు ప్రిఫర్ చేసుకున్నారు అక్కడ మేము చూడగలం. జిమ్స్ జిమ్స్ జిమ్స్ అని యూత్ వాళ్ళు అంటారు, బట్ యోగా అనేది స్టిల్ ఈస్ దేర్. అది సాహితి చెప్పినట్టు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రెండింటినీ కూడా మాకు స్ట్రెంగ్త్ఫుల్గా ఇస్తుంది. అట్ ద సేమ్ టైమ్ స్పిరిచువల్ అనేది కూడా యోగాలో ఉంటుంది కాబట్టి యోగా అనేది చాలా ఎక్కువగా మంచిది అని చెప్తాను. అట్ ద సేమ్ టైం జిమ్ తక్కువ అని కాదు, జిమ్ అనేది మజిల్ బిల్డింగ్ కోసం, బాడీ బిల్డింగ్ అనేవి దానికి ఉపయోగిస్తారు, బట్ యోగా బోత్, ఐ మీన్ ద ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ని స్ట్రాంగ్ చేసేదానికి యూజ్ చేస్తారు.
1: ప్రెసెంట్ యూత్ లైఫ్ కి ఏది మెయిన్ అంటే, ఇప్పుడు ప్రెసెంట్ యూత్ చాలా స్ట్రెస్ అని డిప్రెషన్ అని చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు కదా, సో ఏ హ్యాబిట్ ని అలవాటు చేసుకుంటే బెటర్ అంటారు?
2: టుడేస్ యూత్ కి నేను ఇచ్చే స్మాల్ సజెషన్ ఏంటంటే, వాళ్ళని ఇంకొకరితో కంపేర్ చేసుకోవద్దు, నెవర్ కంపేర్ దెమ్సెల్స్ విత్ అదర్స్, ఎందుకంటే ఎవరికుండే పవర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. ఇంకా డిస్ట్రాక్షన్స్కి ఎక్కువ గురవ్వకూడదు, సోషల్ మీడియాని లిమిటెడ్గా యూజ్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేయాలి, ఈజీగా గివప్ ఇవ్వకూడదు, పంచువల్గా ఉండాలి, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి దేన్నైనా, అంటే ఎక్కువ మైండ్కి తీసుకొని మార్క్స్ పేరెంట్స్కి బాధ పెట్టడం ఇలాంటివి చేయకుండా ఉండాలి.
1: యా బాగా చెప్పావు, అంటే ఎప్పుడు మనం ఆల్ ఈస్ వెల్ టేక్ ఇట్ ఈజీ అంటూ ఉండాలి. సో నదియా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మరి
0: నేను యూత్ కి ఇచ్చే ఒక సజెషన్, యాజ్ ఎ యూత్ గా యూత్ కి ఇంకో సజెషన్ ఇవ్వాలంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిందే ఇవ్వాలి, దానికి మించి నేను ఇవ్వలేను కూడా. బట్ ఏం ఇవ్వాలి అని అనుకుంటున్నానంటే, మీరు గాంధీజీది ఒక కొటేషన్ చూసే ఉంటారు, బీ ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. మీరు వరల్డ్ ఏదైనా చేంజ్ చూడాలి అని అనుకుంటే ఆ చేంజ్ ఫస్ట్ మీలో నుంచి రావాలి. ఇప్పుడు చాలా మంది ఏదైనా మంచి ఛాన్స్ వచ్చినా, ఏదైనా మా లైఫ్ లో చేంజ్ వస్తే మేము సక్సెస్ఫుల్ అవుతాం, ఇదవుతాం అదవుతాం అని అంటారు, బట్ కాదు. మీరు ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకోవాలి కానీ ఆపర్చునిటీస్ మీ ముందు రాదు, చేంజ్ అనేది మీలో నుంచి రావాలి, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి రాదు. సో కాబట్టి ఏదైనా మంచిగా అయ్యిద్ది, ఏం చేయాలనుకున్నా మీరు స్టార్ట్ చేస్తేనే అది జరుగుతుంది, అదే జరిగిద్ది అంటే కాదు. సో బి ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్.
1: చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పావు నదియా, మీరు చెప్పిన మాటలు అన్ని కూడా యూత్ కి ఎంతో కొంత ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ జోన్ కి వెళ్దాం, రెడీనా? మరి
0: యా రెడీ.
1: ఓకే, ఇప్పుడు మీ ఇద్దరికి ఈ క్వశ్చన్, మీకు ఒకవేళ టైం మిషన్ దొరికితే పాస్ట్ కి వెళ్తారా లేదా ఫ్యూచర్ కి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారో కూడా చెప్పాలి.
2: పాస్ట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసేసాం కాబట్టి ఫ్యూచర్ కి వెళ్తాం, ఫ్యూచర్ లో జరిగేవి చూస్తాం కాబట్టి ఒకవేళ ప్రెసెంట్ లో జరిగే దానికి కాజ్ ఏ ఫ్యూచర్ అయితే దాన్ని ప్రెసెంట్ లోనే చేంజ్ చేసుకుంటాం.
1: దట్ స్మార్ట్ వన్ సాహితి. మరి నదియా నువ్వు చెప్పు.
0: నేను ప్రెసెంట్ జరిగే టైంని బట్టి ఎక్కడ వెళ్ళాలో చూస్ చేసుకుంటా. ఇఫ్ ప్రెసెంట్ జరిగేది నాకు రిగ్రెట్ అయింది అనుకోండి, పాస్ట్లో ఇది కరెక్ట్ చేసుకుంటే నా ప్రెసెంట్ బాగుండేది అని అనుకుని నేను పాస్ట్కి వెళ్ళి అది సరిదిద్దుకొని ప్రెజెంట్ అనేది కొంచెం స్మూత్గా డీల్ చేసుకుంటా. అదే పాస్ట్ అనేది నేను వెళ్ళలేను, నేను ఐ కాంట్ చేంజ్ అంటే నేను ఫ్యూచర్కి వెళ్ళి తెలుసుకుని పాస్ట్ అనేది పర్ఫెక్ట్గా

0: మోస్మూత్లీగా డీల్ చేసుకుంటూ వెళ్తాను.
1: బాగా చెప్పావు నాద్య. ఇప్పుడు ఫన్నీ క్వశ్చన్స్. మీరు క్వశ్చన్స్ని జాగ్రత్తగా ఆలోచించాలి మరి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ నాద్య నిన్ను అడుగుతాను. ఇఫ్ అన్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఈజ్ మూవింగ్ నార్త్, ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ నార్త్ వైపు వెళ్తుంటే దాని స్మోక్ ఏ డైరెక్షన్లో వస్తుంది? చెప్పాలి మరి జాగ్రత్తగా థింక్ చేసి.
0: ఎలక్ట్రిక్ ట్రైన్కి స్మోక్ ఎందుకు వస్తుంది?
1: అవును నాద్య, ఆ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా విని స్మార్ట్గా ఆన్సర్ చేసావు. మరి సాహితి, ఇప్పుడు నిన్ను. ఒక డిక్షనరీలో ఏ వర్డ్ని ఇన్కరెక్ట్లీగా ప్రొనౌన్స్ చేస్తాము?
2: ఇన్కరెక్ట్లీ అనే వర్డ్ని
1: మొత్తానికి నువ్వు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పావు సాహితి. అంటే మీరిద్దరు క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా వింటున్నారనమాట. ఇప్పటిదాకా ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, సో నాది ఫేవరెట్ సాంగ్ ఏంటి?
0: నా ఫేవరెట్ సాంగ్, నేను యూజువల్లీ సాంగ్స్ అంత ఎక్కువగా వినను. ఏదైనా వింటాను అని అనుకుంటే లైక్ కొంచెం మూడ్ రిలాక్సింగ్ గాను ఏదైనా కూల్గా స్మూత్లీగా వెళ్ళే సాంగ్స్నే ఎక్కువ వింటాను. నేను శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో సిరి వెన్నెల అనే సాంగ్ ఉంటుంది, అది కొంచెం ఫ్లోయిగా లైక్ రిలాక్సింగ్గా ఉంటుంది ఆ మ్యూజిక్ అనేది. సో నేను అది ఎక్కువగా వింటూ ఉంటాను.

0: సో నది అండ్ సాహితీ, ఈరోజు మీతో మాట్లాడడం చాలా బాగా అనిపించింది. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మా లిజనర్స్తో షేర్ చేసుకున్నారు. వి ట్రూలీ ఎంజాయిడ్ ఇట్. మీరు అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేయాలని కోరుకుంటూ, కీప్ గ్రోయింగ్, కీప్ షైనింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే.
1: ఓకే దెన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆకాశవాణి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ని స్టూడెంట్స్కి ఇచ్చి చాలా మోటివేట్ చేస్తున్నారు అండ్ ఇన్స్పైర్ కూడా చేస్తున్నారు. దట్స్ ద రీజన్ ఆకాశవాణి అనేది ఎప్పటికన్నా గుర్తుండిపోయేలా ఉంటుంది.
0: సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.
2: మీరు ఇంతవరకు వన్ డే ఆర్జీ కార్యక్రమం విన్నారు.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లాహిరి లాహిర్లో కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట చిత్రం చిత్రానికి నిహాల్ ఉషా పాడారు. రచన కులశేఖర్.

సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యులు పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా వివరించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయటం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించటం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంలో ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌర హక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 25 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందా సింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బంద్ సింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ అని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి, ఆత్మగౌరవ రక్షణకు అంకితమైన బాబా బందా సింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం, నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణిచివేతను విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ధ వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమ వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన

0: సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రక మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్న ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 2 రెట్టింపు కంటే ఎక్కువైందని, 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub, and from there they can connect to 17 cities across the world. And now taking the similar concept, in the next 6 weeks we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ US డాలర్లు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బివి నాగరత్న, జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, కానుకలకు సంబంధించిన CCTV ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత, విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోవడలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో 3 సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనిజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెనిజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలతో జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడక్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని IMD అంచనా వేస్తుంది. ICC మహిళ

0: టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్ లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మిన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈరోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మంది పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ఇప్పుడు వింటారు. ముందుగా ప్రకటనలు.
2: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
3: I am Dr. Deepika, MBBS from Bhimavaram. Many people think allergies are small problems, but they can affect daily life a lot. A blocked nose can disturb sleep, make you feel tired, cause headaches, and make it hard to focus at work or school. Some people even feel irritated because they can't breathe properly. If you keep getting these problems again and again, don't ignore them. Talk to your doctor and take the right treatment on time.
2: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
4: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో ఇలో నారాయణమ్మ కథ శ్రీమతి మిరియాల రంగమ్మ బృందంచే తంబూరు కథ వింటారు.

తోటుకోడళ్ళు చాలా ఒక్క పుణ్యాత్తులు. మా ఎండకెళ్ళిన వారిని ఎడకేకేసి ఆకులను వారే కన్నం పెడతారు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తారు. 6 మంది తోటుకోడళ్ళు

కళ్ళని మేడల్లో కళ చూసింది. అమ్మ ఒక్కతే ఒక పొడుగున్నారు, ఎంత చక్కగా వీరు ఉన్నారా అమ్మాయి పిల్లలు ఎవరమ్మా అని చక్కగా వీరుగో నీ పొరుగమ్మని అడుగుతుంది. అమ్మా ఎవరి పిల్లలు కాదమ్మా, నీ మరిది కొడుకులు ఉన్నారు, నీ తోటి కోడళ్ళ పిల్లలు ఉన్నారు అమ్మా. చక్కగా నాకన్నా వేడెనకాలు వచ్చారు, చక్కని బాలల కన్నారు అమ్మాయి.

0: కొడుకుల దగ్గరకు వచ్చింది, మరిది కొడుకుల దగ్గరకు వచ్చి అమ్మ ఎక్కడ లేని వాడు ఏడుస్తుంది
1: నారాయణమ్మ,
0: ఒకరి దుఃఖం అడం వస్తుంది, ఎందుకు పెద్దమ్మ ఏడుస్తున్నావు, ఏమవుతావు బాబు, చక్కగా మీ నాన్నలే నాకు మరుదులు అవుతారు, మేము తోటి కోడలం బాబు, నాకు కూడా బిడ్డలు లేరు, చక్కగా నాయన పాలు పోసి పరమాన్ని వండుతాను, నెయ్యి పోసి నీతిగారు వండుతాను, మా ఇంట్లో భోంచేయండి పెద్దమ్మ, ఇప్పుడే మా మా ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చాం, రేపు వస్తాం పెద్దమ్మ, అలాగే బాబు మర్చిపోకండి, మధ్య కొడుకులతో చెప్పి చక్కగా నారాయణమ్మ, చక్కగా నారాయణమ్మ ఎక్కడికి వచ్చింది, అమ్మా పాలు పోసి పరమాన్యం ఉండింది, నెయ్యి పోసి గారెలుండి కొడుకులకి చక్కగా అమ్మ ఏమేసింది, చక్క జిల్లెడ ఆకులు ఇస్త్రా పుట్టింది, ఆరు మందికి ఆరిస్తట్లేసింది, ముద్ద ముద్ద వండంబే పెట్టారా అమ్మా, తిన్నావక్క గంట పొద్దుకి
1: అమ్మా కాలు కూడా విషయం కలిగి.

0: మంటలో మంటలు వస్తుంది.
1: మంటలో కోతలాస మజ్జిగుంటి పెద్దమ్మ అలాగేని చక్క నారాయణమ్మ చక్కగా సున్నం కొండ కాడకొచ్చి చేతుడు సున్నం చెంబులో కలిపి ఆరు మందికి ఆరు గలాసులు ఇచ్చింది మజ్జిగ.

చూసింది నారాయణ, అమ్మాయి పిల్లలు ఎక్కడో చస్తారనుకున్నా, నా ఇంట్లో చచ్చిపోయారు. అయ్యో నారాయణమ్మ, చక్కగా కాలు కూడా తడపగట్టి దాని ఇంటి అవసరం ఏముందమ్మా, పాడి వెళ్ళి ఇప్పుడు బావి ఉంది, నుయ్యి ఉంది, కాలు కూడా తడపగట్టి.

0: అమ్మా నారాయణ అమ్మ చక్కగా మర్యాద లేకుండా ఇంట్లో ఉంది.
1: ఏమి ఎరగనట్టుగా ఇంట్లో ఉంది నారాయణ.
0: నారాయణమ్మ ఏమి ఎరగనట్టుంది నారాయణమ్మ? కథ లేకుండా ఇక్కడ బిడ్డల కన్న తల్లులు, అయ్యో బాలల కన్న కన్న తల్లులు. మా పిల్లలు చాలా పొద్దుపోయింది, ఇంకా ఇంటికి రాలేదా? వీధులు వీధులు తిరిగారు, ఎక్కడా లేరు. పంతులు గారింటికి వచ్చారు. అయ్యో పంతులు గారు, ఏమయ్యా మా పిల్లలేరు, అమ్మా ఎప్పుడో పడి వదిలేసేందమ్మా, ఎక్కడ ఆడుతున్నారో వెళ్ళి చూసుకోండి అమ్మా. ఊరంతా కల తిరిగారు, ఎక్కడ చూసినా పిల్లలు లేరు. నాయన ఎక్కడికి వెళ్ళిపోయాల్సింది బిడ్డలు? ఆరు మంది తోటుకోడళ్ళు చక్కగా నారాయణమ్మ ఇంటికి వచ్చారు. అమ్మా నారాయణమ్మ మా బిడ్డలు చూసాము, తెలియదమ్మా బిడ్డలు, మీ బిడ్డలు నాకు తెలియదు. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు.

0: ఎక్కలేని ఏడుచుకుంటే వెళ్ళిపోతున్నారు. అమ్మా ఈ బాలను తీసుకురావటం, అమ్మా మందు పెట్టి నూతులో వేయటం, అమ్మా దాసీ రవణం ఉంది.
1: అవును,
0: నారాయణం కింద దాసీ రవణమ్మ ఏడేడు మేడలు కడిగి చక్కగా తూడిచి ముగ్గేసేది. అమ్మా నారాయణమ్మ అమ్మా వరహానకు 4 రూపాయలు వరహ ఇచ్చేది. అమ్మా చక్కగా నారాయణమ్మ బాలను తంపి చూసింది, ఎక్క నారాయణమ్మే పొద్దున్న తీసుకొచ్చిందమ్మా, మందు పెట్టి నూతులో వేసింది, చూపిస్తాను రా అన్నని. ఆ దాసీ రవణమ్మ 6 మంది తల్లి గారిని చూడగా ఆ పిల్లలు నూతులో పడ్డ పిల్లలు ఎలాగున్నారమ్మా, సొప్ప బిడ్డల్లాగా చేలిపోయారు. బాబు నా అమ్మ నారాయణమ్మ నారాయణ మిమ్మల్ని చంపడానికి దాని ప్రాణం ఎలాగొచ్చిందో, మనసు ఎలాగొప్పిందో, అమ్మా మా బిడ్డలు చూపెట్టావు ఇంతే చాలని. అమ్మా 7 వారల బంగారం నగలు, 6 మంది తోటుకోడళ్ళు, నగల మూట చక్కగా ముసమ్మ చేతికి ఇచ్చాను. మా అమ్మ ఎక్కడ నువ్వు పనిచేయక్కర్లేదు, ఈ డబ్బు నువ్వు కూర్చొని తినచ్చు. అయ్యో ఎవరి బిడ్డలు వారెత్తుకొని కలిగారు కూడా నూతులు పడ్డారా మరి. అమ్మా ఈ పిల్లలకి తల్లిని
1: చూపించాను,
0: బాగుండు బతికే వారు వాలే వారే పోయారు, ముసలి ప్రాణం ఉంటే ఎందుకు పోతే ఎందుకు. అమ్మా ఈ నగల మూట కూడా నూతులు వేసి

ఉంది. నారాయణ అమ్మ కథలాగా ఉండను. ఇక్కడ శంకరుడు కళ చూశాను, మా గంగాదేవి బాగా చూసింది. పుణ్యం వచ్చి నూతిలో పడది, పాపం వచ్చి ఊరేగుతుందని ఆ భగవంతుడు శంకరుడి దగ్గరికి గంగాదేవి వెళ్ళిపోయి, అయ్యో చక్కగా ప్రాణేశ్వర, చక్కగా చచ్చిపోయిన వారిని బ్రతికించండి. అలాగేనని కోరుడు ఊతేశాడు భగవంతుడు. గంగాదేవి చక్క ఉప్పొంగి పడుకున్న వారు లేచినట్టుగా మా పక్క మెట్టు దులుపుతూ దిగుదిగునా లేచారు. బాబు మీరు చచ్చిపోయారమ్మా. అయ్యో తాతయ్య మేము చచ్చిపోయామా. అయ్యో శంకర సర్వేశ్వర, మా అక్క నారాయణమ్మ బిడ్డలు చంపి నూతిలో వేసింది, అందుచేత మేము చచ్చిపోయాం. అవునా అమ్మా, మా ముసలమ్మ నేను ఎందుకు చచ్చిపోయాం. మీ కొడుకులు చచ్చిపోయారని తల్లిలు చూపించాను. ఈ తల్లులే నగల మూట నాకు ఇచ్చారు. ఈ నగల మూట నాకెందుకు పాపం వస్తుందని నగల మూట నూతిలో వేసి నేను కూడా చచ్చిపోయాను. మా అమ్మ నువ్వు చాలా మంచిదాని, ఆ డబ్బు గాని తీసుకుని ఇంటి ఆ నగల మూట తీసుకుని నువ్వు తినింటే పాపం పెరిగిపోయింది. మా అమ్మ, మా అమ్మకి చక్కగా బొద్దుతోడు వైపు

చక్కగా నారాయణమ్మ కళ్ళ చూసి మా భయ మేడల్లో వాళ్ళ హాయిగా ఉన్నారు. శంకరుడు కళ్ళ చూశాను, మా వారు వీరు చెప్పంగా విన్నాను. మా నారాయణమ్మ ఇంటికి వాళ్ళ భిక్షానికి వెళతాను. అమ్మా ఏమి ఇస్తుందని ఆ భగవంతుడు శంకరుడు ఆ దంగవేషము ఏ రీతిగా కడుతున్నాడు.

పిల్లు కాదు ఒక్క ఎన్నిమర వేలు కొట్టు. గాదులు బియ్యం పోసుకునే గాదులు, అయ్యో ఏమీ లేదు వెళ్ళిపోవయ్యా, కాలే మా కాశీకెళ్ళే నేను ముసలాయిని, మా ముందుకెళ్ళే నేను ముసలోండి, మా ఒండిన వాడిని గుప్పుడు పెట్టమ్మా, కాసులో నీ పేరు చెప్పుతమ్మా నారాయణ వచ్చింది. దాటి దగ్గరకు వచ్చి దోషుడి బియ్యం చేత పెట్టింది, చేత పెట్టింది ఏడేడి మేడలో కూడా దాటానా అమ్మా వెనక్కి తిరిగి చూసింది, తిరిగి చూసింది నారాయణమ్మ గాది ఎంత చిన్న మళ్ళీ గాదులో వేసుకుంది నారాయణమ్మ మళ్ళీ ఎక్కడికి వచ్చిందమ్మా. చక్కగా 6 సంవత్సరాలు అమ్మ సోళ్ళు ముక్కుపోయి సోళ్ళు అమ్మా పురుగులు పెట్టి ఉన్నాయి, అమ్మా దంపు చెరిగితే చుట్టుపోతుంది, బాగు చేస్తే మట్టి పోతుంది, అమ్మా మట్టో చుట్టో పట్టలో పడుతుందని నారాయణమ్మ మంచి నీళ్లతో ఇస్తారు పెడితే నిన్ను దమ్ముడు ఉప్పు కావాలి, రోజు దమ్ముడు పోతే నాకు ఎలాగొస్తుందని

ముసలోడు పాపం. అవును మయా పళ్ళున్నాయో లేవో క్లాసులో నా పేరు చెప్తాడంట. అలాగే నారాయణమ్మ అమ్మా చొక్క కాకుండా కాడకొచ్చి చేతుడు చూడు చాప చేతిలో పట్టుకోని.

0: నాకేమి లాభము?
1: అవునమ్మా,
0: నిన్ను తాగానంటే ఒక్క పూట ఆకలి సేపోతుందో మరి నాక.
1: పుట్టలో
0: వేసుకుంది నారాయణమ్మ. ముసలోడు పాపం, అవునా? చక్కగా ఎక్కడికి వచ్చిందమ్మా? టంకు పెట్టి కాడికి వచ్చింది. కప్పుకుంటే ఎత్తగా ఉంటుంది.
1: ఒక చీర తీసింది,
0: ఒక చీర తీసింది, పాత చీర. అమ్మా పరుసుకుంటే మెత్తగా ఉంటుంది.
1: అవును,
0: ఏదో చలికాలం అని ఓ పాత చీర చేత పెట్టి ముందుకి అమ్మా ఏడు అడు ఏడు మేడలో కూడా దాటానా. పెట్టి ఎంత చిన్న బోయనమ్మా, ఒక వరహా చేత పెట్టింది. వరహానగా 4 రూపాయలు ఓన్లే ముసలోడు చుట్టుముక్కన కొనుక్కుంటాడు. కొట్టు ఎంత చిన్న ఓయనమ్మా, ఎన్ని రోజులు పెట్టి దాచుకున్నాను ఎవరా?
1: అవును.

0: ఆడిస్తే నాకేం లాభము? అన్ని మళ్ళీ వరహాలు కొట్టో చేసుకుంది నారాయణమ్మ. భగవంతుడు శంకరుడికి ఏమిస్తాన బుద్ధి పుట్టలేదు. అయ్యో నారాయణమ్మ, ఏడేడు మేళ గుడ్డ అలికేసింది నారాయణమ్మ కంటి కనిపించింది. అది చూసింది నారాయణమ్మ, ఇది ధర్మం ఇస్తానని చక్కగా నారాయణమ్మ అమ్మా సున్నకుండ కాడికొచ్చి ఆ గుడ్డ అందులో ముంచి తల్లి మూకుట్లో పెట్టుకొని ఏడేడు మేడలు కూడా దాటానా. అన్నం అన్నావు కదని పంచిపెట్టుకోలు పెట్టుతయ్యా. మా బాగా చూశాడు శంకరుడు, అన్నం పుట్టిస్తాను నారాయణమ్మ అన్నంలో వేస్తుందో వేయట్లేదు. అయ్యో సున్నమని ఆ భగవంతుడు శంకరుడు మంచి నుండి అన్నం పుట్టించాను. అయ్యో తాతయ్యో, ఈ అన్నం నా ఇంట్లో ఉంటూ 3 రోజులు తిందును. ఎందుకంటే అన్నం ఏం చేస్తావు? నా ఇంట్లో మనమల గల్లవాడిని, మునుమనవల గల్లవాడిని, కోడళ్ళ గల్లవాడిని, కొడుకుల గల్లవాడిని, భార్యలు గల్లవాడి అమ్మా నీ నెల్లాలు అందరికి పెట్టాలి. బాగా తాతయ్యా చక్కగా అన్నంలో సున్నం వేసాను. అమ్మా ఉట్టన్నం పెట్టావు, పెట్టిన ఫలితం ఉండదు.
1: ఫలితం ఉండదు.
0: కొద్దిగా పచ్చడి ఉంటాయి అమ్మా, అమ్మా బోళ్ళు జాడీలు ఇంటి నిండా అమ్మా జాడీలు ఉన్నాయి.
1: కూరన్నాయమ్మా
0: కూర వండుకోలేదు. నువ్వేమిటంటావు అమ్మా? నేనా చక్కగా జావ తాగుతాను. నారాయణమ్మ ఎక్కడికి వచ్చింది? ఏది సారాలకు వచ్చి చక్కగా నారాయణమ్మ చక్కగా పేడ కూడా చేత పెట్టి అన్నం ఏంటమ్మా నల్లగా ఉంది. ఇందాక చేశాను తాతయ్య గోంగూర పచ్చడిని, ఏది పేడ చాలా వేసానమ్మా నారాయణ. సున్నం వేసే పాటికే అన్నమంతా సున్నాము అయిపోయానా. ఎవరో చెప్తే ఏదో కదా అనుకున్నాను. ఆ గుడ్డ నదిలో పారవేసాను. గంగాదేవి కళ్ళ చూశాను, అయ్యో పరమేశ్వర నీకు లేను వస్త్రం నాకెందుకని తల్లి దరికొచ్చి భగవంతుడు శంకరుడు పారబెట్టి చక్కగా చూసింది. అందులేముందమ్మా కంది గింజ ఉంది, పుచ్చిపోయిన గింజ అమ్మా నారాయణమ్మ దొరికిందని ఆవిసి దొరికిందని భగవంతుడు శంకరుడు ఏటు ఒడ్డున కుదురు వేసి కుదుట్లో రా మొక్క వేసినాడా. కందికాయ అన్ని అమ్మా గట్టిపోయిన గింజ అన్ని పుచ్చిపోయిన గింజలు, గట్టి గింజ ఒకట్లేదు. అమ్మా నారాయణమ్మ, అమ్మా నారాయణమ్మ చక్కగా అమ్మా నాకు పేడ సున్నం ఇచ్చావు కాబట్టి పేడలోని పురుగుని నారాయణమ్మ అమ్మా నారాయణమ్మ కథలాగుండదు. ఇక్కడ చక్క 7 మంది అన్నదమ్ములు గంగా స్నానానికి వెళ్ళారు. వారి కథ చెప్పాలి. అన్నదమ్ములు మా 6 తమ్ములు చక్కగా స్నానాలు చేసి చక్కగా బ్రాహ్మణులతోటి మంత్రాలు చదివించుకొని చక్కగా డబ్బులు దక్షిణిస్తున్నారు. ఇక్కడ చక్కగా

0: అన్నదమ్ములు చక్కగా కొబ్బరికాయ కొట్టి చక్కగా డబ్బులన్నీ అయిపోతాయి. మా నారాయణ అమ్మ ఎలా ఆడదో గోపయ్య కూడా అలాంటి వాడు. అమ్మ రాగి డబ్బుతోటి అమ్మ ఆ కాశీ అంతా తిరిగాడు, ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు. ఒక ఇంటికి వచ్చింది అయ్యో చక్కగా. మా గోపయ్య మా ఆరు మంది తమ్ములు, ఆరు మంది తోటుకోడళ్ళు, ఆరు మంది కొడుకులు చక్కగా ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు. భగవంతుడు శంకరుడు కళ చూసిన మా నారాయణ ఇంటికి వెళ్ళాను, పేడస్తున్నాను ధర్మం. ఇప్పుడు కొడుకునిస్తానేమంటారు. అయ్యో శంకరుడు మారుతుందేమని మళ్ళీ ముసలి ముసలు దంగమయ్యి అయ్యో ఎక్కడ పుట్టాడమ్మా. చక్కగా నారాయణ ఇంటికి పుట్టి గణగణ దేవుడు గంట కొట్టి మళ్ళీ వచ్చాడు మా ఇంటికి. ఇంకా తాతయ్య గారికి బుద్ధి రాలేదు. ఏంటమ్మా తాతయ్య అమ్మ నారాయణమ్మ కొడుకునిస్తాను కొంగు పట్టావమ్మా నారాయణమ్మ. అయ్యో అయ్యో తాతయ్యో కొడుకునిస్తావా చాలే. మొన్నే చక్క సరకారు ఆయన వచ్చాను, ఐదు వరహాలు ఇచ్చాను, ఐదు రూపాయలు నాకు ఇచ్చావంటే గాజులు వేసుకుంటాను పన్ను కట్టాను. అమ్మా అలాగనా, పుట్టితే వాడికి పురుడు చేయాలి, పెరిగితే వాడికి వాడికి సాగు చెయ్యాలి. నా కొడుకు అంతా ఖర్చు అయిపోతుంది. అలాగేనే భగవంతుడు, ఆ భగవంతుడు శంకరుడు గోరుడి పుతేసిను. అమ్మా నారాయణమ్మ
1: నారాయణమ్మ నీకు ఖర్చులే ఉండదు,
0: ఖర్చులే ఉండదు.
1: అబ్బాయి
0: అబ్బాయి వాడ

పెట్టండి బాలుడు. మాస్టర్ ఎలాగున్నాడమ్మా మల్లికార్జున? వేస్తే 1000 రూపాయలు పట్టుకుంటే 10 రూపాయలు. మా శంకరుడు మన మందు కలిగాడు, ఎంతో అందంగా ఉన్నాడు, ఎంతో బాగున్నాడు అబ్బాయి. మా చక్కన ఒక కుమారుడు, మా యాళ చక్కగా మన చేరుందే మన ఎకరం పొలంలో. మా ఎకరం పొలంలో చక్కగా అమ్మ దోసపాదేద్దాం వేద్దామని పాదు చక్కగా మా చక్కగా పాదు వేసింది శంకరుడు మాయ వల్ల. చక్కగోడనే కాత కాసినమ్మా ఆ పాదు రాకుండా కొడుకును కూడా ఆ తోటలోనా మంచి కట్టి.

0: అబ్బాయి పుణ్యం,
1: వాళ్ళ తల్లిదండ్రులు
0: పాపాలే పాపం.
1: అబ్బాయి అన్న
0: చోడ కాదా?
1: అవును,
0: జాల నీ నెలతారని భగవంతుడు శంకరుడు ముస్లిం రూపమాయనమ్మ. నాకు ఆకలిస్తుంది
1: మళ్ళీ
0: ఉంటే పెట్టు అమ్మా. అన్నం ఎలాగుంటుంది? ఇప్పుడే మా అమ్మ సోడంబలు ఇచ్చింది తాతయ్య, ఇప్పుడే నీ కడుపు నిండా తాగేసా. ఏం నా ఇక్కడ ఏముంది మల్లయ్య? లేదని వెళ్ళిపోతాను అమ్మా. లేదని ఎలాగన్ను అమ్మా? తల్లిదండ్రులు లెక్కలు
1: పుట్టకాయలు
0: దోసకాయలు ఎరగ్గాసా. అయ్యో అమ్మా, తల్లిదండ్రులు లెక్క పెట్టుకుని వెళ్ళిపోయారు. అయ్యో ఏమి ఇవ్వాలి బాబు? ఇవ్వనన్ను మల్లయ్య, వెళ్ళిపోతాను అమ్మా. ఎలాగాని అమ్మా చక్క పాకెనకాయలు ఉంది పుచ్చపాదు చక్కగా. అమ్మ దోసపండు బాగా ముగ్గుపోయింది. అయ్యో తాతయ్య ఇస్తాను తింటాడని చక్కగా కోసి చక్కగా మళ్ళీ చక్కగా తాతయ్య గారికి తాతయ్య గమ్మగా. తాతయ్య శంకరు అమ్మా నాయన తల్లి మంచిది కాదు, తల్లిదండ్రి మంచోళ్ళు కాదు. అయ్యో చక్కగా అమ్మ పాపాత్ములు నాయన ఆకలి కూడా తీర్చును. మల్లికార్జున శంకరుడు తీర్చును.
1: మంచివాడు,
0: ఎంత మంచివాడు అని.

తల్లిదండ్రి కోసుకుంటానికి వెళ్ళి వచ్చారు. అమ్మ గోపయ్య నారాయణమ్మ వెళ్ళి వచ్చారు. అమ్మ ఒక కాయ తప్పు వస్తుంది. బాబు కాయ ఎవరికైనా ఇచ్చావా? అమ్మ నాకు తెలియదమ్మా, నిజంగా చెప్పు. అమ్మా ఇందాక ఒక తాతయ్య గారు వస్తే ఆకలి ఆకలి అన్నాడమ్మా, కోసుకోండి ఇచ్చాను. అలాగిస్తే మన ఇల్లు గుల్ల అయిపోతుంది. ఏమండో గోపయ్య గారు, ఇలా డబ్బాయి మనకొద్దు. తను ఎక్కడికన్నా వెళ్తే అబ్బాయి గుల్ల చేసేస్తాడు. మీరు కాళ్ళు పట్టుకోండి, తలకాయ పట్టుకుంటాను. ఆ మల్లయ్యని రెండు ముక్కలు తగవేసి అమ్మా రెండు ముక్కలు తగవేసి అయ్యో సూచనమ్మా భగవంతుడు, అయ్యో ఆయన నా వల్ల నువ్వు చచ్చిపోయావని మల్లికార్జున అయిపోయినాడా భగవంతుడు. వెళ్ళిపోయింది. ఆరు మంది తోటకోడళ్ళు, ఆరు మంది మర్దులు, ఆరు మంది కొడుకులు, మా వారొక పుణ్యాత్తులు.

0: మీరింతవరకు ఇలో నారాయణమ్మ కథ, శ్రీమతి మిర్యాల రంగమ్మ బృందంచే తంబూరు కథ విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతం వింటారు. చిత్రం సింహాసనం, ఆలపించిన వారు రాజ్ సీతారాం, పి సుశీల, రచన వేటూరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిలు ఈరోజు ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేటల్లో జరుగుతున్న బహిరంగ సభలో కేంద్ర మంత్రి, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, విశ్వాసం కోసం తన ప్రాణాలను అర్పించిన ప్రవక్త మనమడు హజ్రత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని మొహరం గుర్తు చేస్తుందని ఈరోజు విడుదల చేసిన సందేశంలో ఆయన పేర్కొన్నారు. మంచితనం, త్యాగం, ధర్మబద్ధతకు ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. మొహరం నిజమైన అర్థం మంచితనం, త్యాగాన్ని స్మరించుకోవడమేనని, ఆత్మపరిశీలన, స్మరణ ఆధ్యాత్మిక భక్తికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ వివరించారు. మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహరం స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సంవిధాన్ హత్యా దివస్ సందర్భంగా స్వేచ్ఛ, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ ఎంత ముఖ్యమో చరిత్రలోని కొన్ని అధ్యాయాలు గుర్తు చేస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికలో వెల్లడించారు. ఎమర్జెన్సీ కాలంలో భారీ ఎత్తున అరెస్టులు, పౌర హక్కులపై ఆంక్షలు అమలయ్యాయని తెలిపారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, జర్నలిస్టులు నిర్బంధానికి గురయ్యారని, పత్రికలు, ప్రచురణలపై నియంత్రణలు విధించబడినట్లు గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను పరిరక్షించాల్సిన అవసరాన్ని ఆ ఘటనలు స్పష్టం చేశాయని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయసునీత తెలిపారు. డోర్నాలలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్, బహిరంగ సభ ప్రదేశాలను జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్తో కలిసి కలెక్టర్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు నిర్వాసితులకు పరిహారం చెక్కులను ముఖ్యమంత్రి అందజేయనున్నట్లు తెలిపారు. నిర్వాసితుల కోసం రాష్ట్ర బడ్జెట్లో 905 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొంటూ,
1: పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిశీలనకు ఈ నెల 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రానున్నారు. ఈ ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు నిర్వాసి

0: అందించే పరిహారం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం 905 కోట్ల రూపాయల బీఆర్ఓను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా బిల్స్ అప్లోడింగ్ కూడా అవుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యంగా మంత్రి గారి చేతుల మీదుగా 27వ తారీఖు రోజు కొంతమంది నిర్వాసితులకు ఈ నష్ట పరిహారం ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు బిల్స్ అప్లోడ్ చేయడానికి మాకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే 80 కోట్ల రూపాయల బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రోజు మాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం.
1: రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రాల నుంచి స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయాల వరకు యోగాసనాల కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ప్రతిరోజు యోగాను ఆచరించేలా శాఖాపరంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యోగా అండ్ న్యాచురోపతి ప్రచార పరిషత్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ వార్డు స్థాయిలో శాశ్వత యోగా మందిరాల నిర్వహణ, యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా మండల స్థాయిలో ప్రత్యేక అధికారుల నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పల్లెపాలెంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు, జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మత్స్యకారులతో కలిసి పడవలో ప్రయాణించి చేపల వేట విధానం, బోట్ల వినియోగం, ఆదాయం, కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. డీజిల్పై ప్రస్తుతం ఉన్న సబ్సిడీని పెంచాలని, వలలు బోట్లు ఇంజన్ల కొనుగోలుపై సబ్సిడీ కల్పించాలని ఈ సందర్భంగా మత్స్యకారులు కోరారు. అలాగే ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, పక్కా గృహాల నిర్మాణం వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జూన్ 25, 1975 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ రోజుని సంవిధాన్ హత్యా దివస్, రాజ్యాంగ హత్య దినంగా పాటిస్తోంది. 1975లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వారందరినీ స్మరించుకుంటూ ప్రతి భారతీయునికి వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణపై అవగాహన కల్పిస్తుంది. హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి పోరాడిన లక్షలాది మంది స్ఫూర్తిని గౌరవించడమే సంవిధాన్ హత్యా దివస్ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. స్వయం సహాయక సంఘాలకు రుణాల వృద్ధి తగ్గడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల వృద్ధి, పెట్టుబడులు తగ్గడంతో తద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందని, ఇది గ్రామీణ ప్రజల ఆర్థిక ఇబ్బందులకు సంకేతమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ఆదాయంలో 3.22% తగ్గుదలకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: QR कोड स्कैन చేయండి, 5000 క్యాష్‌బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే గుందే.
4: చిక్కుకున్నాడు.
5: UPI పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: RBI అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
9: ఆ చిహ్నం లేకపోతేనో?
8: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
10: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
11: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
12: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN ట్యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జూన్ ఇస్ మంత్ ఫర్ నేషనల్ ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్. లెట్స్ లిసన్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్.
13: Good morning, I'm Dr. Venila, consultant gynecologist, mother and child clinic from Guntur. A voice fertility, a voice of complete family. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy. After a year of trying affecting one in

0: six couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advice, medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and let's seek timely medical advice. Let's us come together to be voice complete families.
1: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
2: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
3: I am Dr. Deepika, MBBS from Bhimavaram. Many people think allergies are small problems, but they can affect daily life a lot. A blocked nose can disturb sleep, make you feel tired, cause headaches, and make it hard to focus at work or school. Some people even feel irritated because they can't breathe properly. If you keep getting these problems again and again, don't ignore them. Talk to your doctor and take the right treatment on time.
2: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
4: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ఆహార పదార్థాలలో పోషక విలువలు కాపాడుకోవడం ఎలా, డాక్టర్ ఎం పద్మజ గారితో పరిచయం వింటారు.
5: మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి, కానీ ఈ ఆహార పదార్థాలను సరైన పద్ధతిలో వండడం వల్ల వాటిలో ఉండే పోషకాలను నష్టపోకుండా చూడగలం. మరి ఆహార పదార్థాలు వండేటప్పుడు పోషకాలు పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటువంటి విషయాలను మనతో చర్చించడానికి డాక్టర్ ఎం పద్మజ గారు మనతో ఉన్నారు. నమస్కారం పద్మజ గారు.
6: నమస్కారం అండి.
5: పద్మజ గారు, సహజంగా ఆహార పదార్థాలను వండేటప్పుడు ముందుగా మనం చేసే పని ఏంటంటే వాటిని చిన్న ముక్కలుగా కత్తిరించడం. మరి ఆ ముక్కలను ఎలా కత్తిరించుకోవాలి, ఏ సైజులో ఉంటే బాగుంటుంది, ఇటువంటి విషయాలను చెప్తారా?
6: సాధారణంగా మనం కూరగాయలని కోసిన తర్వాత కడుగుతూ ఉంటామండి. అలా కాకుండా ముందు బాగా కూరగాయలు కడిగిన తర్వాత, ఎందుకంటే అవి మట్టి నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి సూక్ష్మక్రిములు చాలా ఉంటాయి, వాటిని కడిగిన తర్వాతనే కోసి నీళ్ళలో వేయకుండా మనం వంట మొదలు పెట్టిన తర్వాత ముక్కలు కోసి వెంటనే వంట చేసే దానిలో వేయడం అనేది ఉత్తమం అండి. ఎందుకంటే మనకి ఉన్న పోషక విలువల్లో నీటిలో కరిగే విటమిన్లు చాలా ఉన్నాయి, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేవి. ఇవి మనం కోసిన తర్వాత నీళ్ళల్లో వేయడం వల్ల పోషక విలువలన్నీ నశించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్ద ముక్కలుగా కొయ్యడము, ఏదైతే మనము తోలు తీసేస్తూ ఉంటామో వీటికి చెక్కుతూ ఉంటామో అది ఎంత సాధ్యమైనంత వరకు అంత సన్నగా తీసుకుని పెద్ద ముక్కలు కోసుకుని వండుకోవడం అనేది మంచి పద్ధతి అండి. దానివల్ల పోషక విలువలు అనేది ఎక్కువ నశించకుండా ఉంటాయి.
5: మరి ఆహార పదార్థాలను ముక్కలుగా కోయడం కాకుండా తురమడం ఇలా చేస్తూ ఉంటాము, మరి దీనివల్ల
6: మనం ఎంత చిన్న ముక్కలు కోసి ఎంత సన్నగా తురుముతామో అంత పోషక విలువలు నశిస్తూ ఉంటాయండి. సహజంత వరకు ఎంత పెద్ద ముక్కలుగా కోయొచ్చో మనం అంత చేసి పెద్ద ముక్కలుగానే చేసుకుని మనం వండితే కనుక, అంటే ఎంత తక్కువ మనం ఫుడ్ని హ్యాండిల్ చేస్తే అంత మంచిదండి. అంటే ఎంత తక్కువ మనం చేతులతో ముట్టుకోవడం కానీ నీళ్ళల్లో కడగకుండా ఉండడం వలన పోషక విలువలు మనం కాపాడుకున్న వలన అవుతాము.
5: ఇప్పుడు గోరుచిక్కుడు ఇలాంటి కూరలు వండేటప్పుడు ముందుగా వాటిని ఉడకబెట్టి తర్వాత నీళ్లు వంపేసి తర్వాత కూర వండడం చేస్తూ ఉంటారు, మరి ఈ పద్ధతి కరెక్టా?
6: గోరుచిక్కుడు కాయపాటిని మీరు ఉడకబెట్టి కూర వండితే గనక పర్లేదండి, అదే ముక్కలు కోసి మళ్ళా నీళ్లలో ఉడకబెట్టి నీళ్ళన్ని పడబోసేటప్పటికి మనకు దానిలో ఉన్న పోషక విలువలన్నీ పోతున్నాయి. పీచు పదార్థం అనేది మాత్రమే మనకు వంటలోకి వెళ్తుంది, కానీ దానిలో ఉన్న పోషకాలు అనేది మనకి అందవన్నమాట శరీరానికి.
5: మరి అలా కాకుండా ఉండాలంటే ఎలా ఉండదు?
6: ఒకవేళ మన కూరగాయలు ఉడకబెట్టకుండా కూర చేయలేము అనుకున్నప్పుడు తగినన్ని నీళ్లు గిన్నెల్లో కానీ మీరు వండే పాత్రలో కానీ ముక్కలు వేసిన తర్వాత అవి మునిగే వరకే నీళ్లు పోయాలి. నీళ్లు పోసి మూత పెట్టేసి తక్కువ సెగలో, మనమేమో త్వరగా అయిపోవాలి వంట అని చెప్పి హైలో పెట్టేసి మూత తీసేసి గబగబా పొంగురాని ఇచ్చేసి వంపేసి వండేస్తూ ఉంటాము. అలా కాకుండా కూర ముక్కలు ఎంతవరకు అయితే మునుగుతున్నాయో అంతవరకే నీళ్లు పోసి పైన మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే, లేదా ప్రెషర్ కుక్కర్లో పెట్టినా సరే ఆ నీళ్లన్నీ ఇంకిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి. అందుకని ఎక్కువ నీళ్లు పెడితే మనం ఎక్కువ టైం పై మీద పెడతాం కాబట్టి పోషక విలువలు పోతూ ఉంటాయి. అంటే మనం ఎంత ఎక్కువ వేడికి ఆహార పదార్థాలని ఎక్స్పోజ్ చేస్తున్నామో అంత పోషక విలువలు పోతూ ఉంటాయి కాబట్టి సన్నసెగను ఉడకబెడుతూ నీళ్ళన్ని ఇంకిపోయినాక దాన్ని కూర చేసుకోవడం అనేది మంచి పద్ధతి అండి.
5: పద్మజ గారు, మీరు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ గురించి చెప్పారు, ఈ ప్రెషర్ కుక్కర్ వాడడం వల్ల పోషకాల పరంగా ఆహారంలో ఏమైనా లాభాలు ఉంటాయా?
6: మీకు ఏవైతే నీటిలో కరిగేవి ఉన్నాయన్నాం కదండి, అవన్నీ కూడా పోషకాహారాలు అన్ని కూడా మీకు అందులోనే ఉండిపోతాయి. ఎందువల్లంటే మీరు ప్రెషర్ కుకింగ్ చేసేటప్పుడు మూత పెట్టి చేస్తాము, ప్రెషర్లో కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆహారం త్వరగా ఉడుకుతుంది, ఉడకటం వల్ల పోషకాలు నశించడం అనేది జరగదు. మనం

0: తక్కువ టైంలో తొందరగా వంట చేసిన వాళ్ళని వస్తాము. మూత పెట్టడం వల్ల ప్రెషర్ కుకింగ్ లో ఎక్కువ టెంపరేచర్ వరకు, అంటే 100 డిగ్రీల దగ్గర మనం ఉడకబెడితే అన్ని సూక్ష్మక్రిములు నశించిపోతాయి. ఆ 100 డిగ్రీలకి రైజ్ అవటం అనేది కుక్కర్ లో త్వరగా జరుగుతుంది, కాబట్టి మీకు త్వరగా వంట అవుతుంది. పోషక విలువలు అనేది నశించడం అనేది చాలా తక్కువ, కాబట్టి ఎంత వీలుంటే అంతవరకు ప్రెషర్ కుక్కర్ తో. అది ఇంకొక ప్రెషర్ కుక్కర్ లో ఉన్న లాభం ఏంటి అంటే అండి, మీరు పెట్టే ఆహార పదార్థం అనేది డైరెక్ట్ గా నీళ్లతోటి కాంటాక్ట్ లోకి రాదు. మనం కింద నీళ్లు పోస్తున్నాం, పైన వేరే పాత్రలో పెడుతున్నాం, కాబట్టి మీరు తక్కువ నీళ్లు పోసినా కూడా మీకు ఉడికిపోతుంది. ఆ పైన ఉన్న ఆవిరి ఏదైతే బయటకు వెళ్లకుండా మూత ఆపుతుంది, కాబట్టి అదే ఆవిరి వేడి లోపల ఉండడంతో త్వరగా మీకు వంట జరుగుతుంది అనమాట.
1: ఇప్పుడు బియ్యం ఇలాంటివి మనం కడుగుతూ ఉంటాము, మరి ఈ బియ్యం కడిగే పద్ధతి ఎలా ఉండాలి పోషకాలు పోకుండా ఉండాలంటే?
0: ఇదివరకు మన పూర్వీకులు తంబుడు బియ్యం వాడేవారండి, ఇప్పుడు మనమేమో పాలిష్ బియ్యంలోకి వెళ్ళిపోయాము. దానికి పాలిష్ పెట్టేటప్పుడు పౌడర్ కోటింగ్ వేస్తారు, 2-3 పౌడర్ కోటింగ్ వేస్తారు. సో మనం కడుగుతూ ఉండగా ఏమవుతుందంటే నీళ్లు తెల్ల రంగులో వస్తున్నాయని 1-4 సార్లు 5 సార్లు మళ్ళా వాటర్ అంతా ప్లెయిన్ గా అయ్యే వరకు కడుగుతున్నాము. మనం దంపుడు బియ్యంలోనే నుంచి పాలిష్ దానిలోకి వచ్చేటప్పటికే, తెల్ల బియ్యంలోకి వచ్చేటప్పటికే పోషక విలువలు నశించిపోతున్నాయి, మిల్లింగ్ అప్పుడే పోతుంది. ఇంకా ఉన్నటువంటి పోషక విలువలు కూడా మనం 4-5 సార్లు కడగటం వలన మిగిలినన్ని కూడా పోతున్నాయి. ఓన్లీ పిండి పదార్థం మాత్రమే మనం తింటున్నాం తప్పితే విటమిన్లు ఖనిజాలు అన్ని కూడా పోతున్నాయి. అందువల్ల ఏం చేస్తామంటే, ఒకవేళ మీరు కడగాలి లేదా నానబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ముందు ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే మంచినీళ్లతో కడిగేసి ఆ నీళ్ళలోనే నానబెట్టుంచండి.
1: అంటే ముందు బియ్యాన్ని కడిగాక ఆ తర్వాత
0: ఆ నీళ్ళనే మనం వండడానికి ఉపయోగించుకోవాలండి. అప్పుడు మళ్ళీ పడిపోయకుండా అదే నీళ్ళతో నానబెడితే మీకు త్వరగా వండుకున్న వాళ్ళం అవుతాము, తర్వాత పోషక విలువలు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము.
1: కొంతమంది బియ్యం ఎలా వండుతారంటే ఎక్కువ నీళ్లు పోసి ఉడికించి తర్వాత వారుస్తూ ఉంటారు. మరి
0: ఎక్కువ నీళ్ళతో కడిగినా ఒకటే అండి, అన్నం వండి వార్చినా కూడా దానిలో ఉన్న పోషక విలువలన్నీ నశించిపోతాయి. అందుకని ఇదివరకు అత్యవసరం అనేవారు మనకి కొంచెం సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి వండేవారు, అలా చేయొచ్చు. లేదంటే కుక్కర్లో పెట్టడం అనేది మంచి పద్ధతి అండి, దానివల్ల మనకి పోషక విలువలు పోకుండా ఉంటాయి.
1: ఇంకా బెస్ట్ ఏంటంటే దంపుడు బియ్యం మళ్ళీ ఈ రోజుల్లో వస్తున్నాయి బ్రౌన్ రైస్ అని, అది వండుకోవడం బెటర్
0: మంచిదండి. ఎందుకంటే మీకు కావాల్సిన పీచు పదార్థాలు కానీ అన్ని కూడా దంపినప్పుడు ఏమవుతుందంటే పైన ఊక మాత్రమే పోతుందండి. అదే మనం తెల్ల బియ్యం పాలిష్ బియ్యంకి వచ్చేటప్పటికి దానిలో పైన ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని పోతున్నాయి. ఆ పౌడర్ కోటింగ్ వల్ల ఇంకా కడుగుతున్నాం మనము, ఇంకా అసలు ఉన్నది కూడా మొత్తం పోయి మనకు ఓన్లీ పిండి పదార్థం మాత్రమే వస్తుంది మనకి. దాని వల్లనే మనకు ఊబకాయం అవన్నీ ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో అన్ని.
1: ఇప్పుడు ఏదైనా ఆహార పదార్థం ఉడికించుకునేటప్పుడు పోషకాలు పోకుండా ఉండాలంటే నీళ్ళు ఎంత పోసుకోవాలి?
0: ఎంత మీకు ఉడకపెట్టాలి తప్పదు. ఇప్పుడు క్యారెట్ అలాంటి అనుకోండి, మీకు ఉడకపెట్టాలి తప్పదు. అలాన్నప్పుడు ఎంతవరకు పడుతుందో ముక్కల పైన నీరు ఒక లేయర్ లాగే కనిపించాలి అంతవరకే. లేదు ఇప్పుడు బంగాళదుంపలు అలాంటివి ఉడకపెట్టాలంటే ముక్కలు కొయ్యకుండా దుంప పాటినే దుంపని కడిగేసి ఉడకబెట్టి తర్వాత కోసుకోవడం మంచిదండి.
1: తర్వాత తొక్క
0: తొక్క తీసి కొయ్యడం అనేది మంచి పద్ధతి.
1: ఇప్పుడు పాలక్ పన్నీర్ ఇలాంటి వెరైటీస్ చేస్తున్నప్పుడు పాలకూరని మనం రుబ్బి ఆ తర్వాత ఉడికించడం ఇలా చేస్తుంటాం, లేకపోతే ఉడికించి రుబ్బడం కానీ, మరి ఇలా చేయడం వల్ల పోషకాలు ఏమైనా పోతాయా?
0: నీటిలో సరిపడా నీరు పోసి ఉడికించి రుబ్బితే ఏమీ పోదండి. అలా కాకుండా ఆకు ఉడకాలని చెప్పి ఎక్కువ నీళ్లు పోసేసి ఆ నీళ్లు వంపేస్తే కనుక మనకు పోషక విలువలు పోతాయి. అందుకని సరిపడా పోసి మిక్సీ పెట్టినా ఏం చేసినా కూడా మిక్సీ మనకు వాడడం వల్ల ఏమీ పోషకాలు విలువలు పోవండి. నీరు పరబోస్తేనే మనకి పోషక విలువలు అనేది పోతుంది, సో అది వాడచ్చు. కాకపోతే అది ఎందువలన మనం మిక్సీ పట్టడం అనేది ఏంటంటే పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ పెట్టేటప్పుడు త్వరగా అరగడానికి ఉపయోగం ఉంటుందండి.
1: ఈ రోజుల్లో పిల్లల్ని కనుక చూసుకుంటే వాళ్ళు ఇలా ఉడకబెట్టిన కూరగాయల్ని తినడానికి ఇష్టపడడం లేదు, వాళ్ళకు వేపుళ్ళు కావాలంటున్నారు. మరి వేపుళ్ళ వల్ల పోషకాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?
0: ఎక్కువ వేడి చేస్తే ఏ ఆహార పదార్థం నుంచైనా పోషక విలువలు నశించిపోతూ ఉంటాయండి. అలాగే వేపుడు చేసినప్పుడు కూడా ఎక్కువ అసలు మనకి ఇంకేమీ మిగలదు, ఎలాంటి పీచు పదార్థం మాత్రమే మీకు అందుతోంది, దాని నుంచి పోషక విలువలు ఏమీ అందవు. సో ఎంత సాధ్యమైతే అంతవరకు మనం వేపుడు తగ్గించి ఉడకపెట్టి కొంచెం తాలింపు వేస్తాం కదా, అలా వేసి సన్నసేగన మూత పెట్టేసి వేపించి ఇవ్వడమే నయమండి. అంటే వాళ్ళు గుజ్జులాగా చేసిన పాలు పోసిన తినట్లేదు కాబట్టి సరిపడా నీళ్లు పోసి ఉడకపెట్టి నీళ్ళు ఏమి పడబోయకుండా వండే రకానికి నీళ్లు ఎక్కువే పెట్టి ఉడకపెట్టాలనుకోండి, అదే నీళ్ళుని చారులో కానీ సాంబార్లో కానీ వేసేస్తే కనుక మనకి అక్కడ పోగొట్టుకున్నవి వేరే విధంగా మనకు అందినట్లు అవుతుందండి.
1: ఇప్పుడు కొన్ని కూరలు చూస్తే కాకరకాయ ఇలాంటి వాటిల్లో చేదు ఉంటుంది, ఆ చేదు పోవడానికని ఏం చేస్తారంటే ఉప్పు ఇలాంటివి వేసి పిసికేస్తూ ఉంటారు, పిసికేసి ఆ తర్వాత మిగిలిన ముక్కల్ని వండుతారు. అలాగే ఈ పద్ధతి చాలా మంది పొట్లకాయకు కూడా వాడతారు, పొట్లకాయలో ఉన్న నీరంతా పోయేదాకా ఉప్పు వేసి పిసికేసి తర్వాత ఆ మిగిలిన ముక్కల్ని వండుతారు, మరి ఈ పద్ధతి కరెక్టేనా?
0: దీనివల్ల కూడా మనకి పోషక విలువలు పోతూ ఉంటాయండి. కాకరకాయ మనకి చేదు తినటం లేదు పిల్లలు అనుకుంటే మనకి

0: ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, లేకపోయినా కొంచెం పెరుగున్నా నీళ్లు పెరుగు బాగా కలిపేసి గిల్గొట్టి వేసేసి ముక్కల్ని ఈ నీళ్ళల్లో పెట్టి కుక్కర్లో పెట్టి కనుక మీరు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో పెట్టేస్తే కనుక మీకు పిండేసే అవసరము రాదు, మీకు మన పోషక విలువలు పోగొట్టుకోమండి. అలా దాని తర్వాత దానికి కూడా బాగా వేపకుండా మీరు పెరుగులో ఉన్న మజ్జిగలో ఉన్న పెట్టి నానబెట్టారంటే చేదు అనేది పోతుంది. కానీ ప్రకృతి నుంచి మనకి రకరకాల కూరగాయలు వచ్చాయి అంటే అందులో ఉన్న చేదు మనకి ఒంటికి మంచిదనే, అది మనం ఆ చేదుని తినడమే మంచిదండి. సహజమైన వరకు అలవాటు చేయొచ్చు, కానీ తినలేరు అన్నప్పుడు దాన్ని ఇలాగ మజ్జిగలో ఉడకబెట్టేసి దాన్ని కొంచెం ఉల్లిపాయలు వేసి అలా ఫ్రై చేసి వాళ్ళకి ఇవ్వండి. కానీ ఎక్కువ కాదు, డీప్ ఫ్రైయింగ్ అనేది చేయకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్యాలరీలు కూడా లోపలికి వెళ్తున్నాయి, ఒంట్లోకి వెళ్తాం వలన పిల్లల్లో ఎక్కువ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడంతో వాళ్ళకి ఒబిసిటీ అనేది కామన్ అయిపోతుందండి. అది తగ్గించుకున్న వాళ్ళమే అవుతుంది.
1: ఇప్పుడు ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు మూత పెట్టాలా?
0: పెట్టడమే నయమండి, ఎందుకంటే ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి, అంటే నీటిలో కరిగే ఏవైనా కూడా ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా ఉండాలి అంటే మీరు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవడమే నయమండి. సిమ్లోనే ఉండాలండి. ఎంత హైగా పెట్టి మనం అంత త్వరగా వండేసాము అంటే దానిలో సూక్ష్మక్రిములు త్వరగా చనిపోవు, మన హడావిడిగా వండేది హడావిడిగానే ఉన్నట్టే ఉంటుందండి. సిమ్లో పెట్టి కొంచెం మనం టైం స్పెండ్ చేసి వండితేనే ఉంది. నీరు మాత్రం పరిపోయకూడదు మనం ఏది చేసినా కూడా.
1: మాంసం వండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మాంసం మాత్రం అది బాగా సూక్ష్మక్రిములకు ఒక నిలయం అండి అది, ఎందుకంటే మనము బయట తీసుకొచ్చి దాన్ని ఎంత కడిగినా కూడా కట్ చేసే దగ్గర వాళ్ళు చెక్క మీద కొడుతూ ఉంటారు మాంసం అనేది, అది వాళ్ళు అంత క్లియర్గా కడుగుతూ ఉండరండి, చెక్కకి ఘాటు పడిపోతూ ఉంటుంది. సో ఆ ఘాటులో ప్రతిసారి సూక్ష్మక్రిములు పెరుగుతూనే ఉంటాయి తప్పితే తగ్గవని. అందుకు ఎక్కువ మనం ఎప్పుడైతే మాంసం బయట నుంచి తెచ్చుకుంటున్నామో ఉప్పు పసుపు వేసి వీలైనన్ని సార్లు కడగటమే నయమండి, ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్ అనేది నీటిలో కరిగేది కాదు, మసిల్ లోపలే ఉంటుంది. కాబట్టి మీరు వండిన తర్వాత మనకి ఆ బాడీకి అందుతుంది, కానీ కడగటం వలన దానిలోంచి ఏమీ పోదు. అందుకని మీరు ఎంత కుదిరితే అంత బాగా కడిగి దాన్ని సూక్ష్మక్రిములు అనేది మళ్ళా ఎక్కువ టైం ఉడకపెట్టి దాన్ని కూడా వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టేసి చేయడం అనేది మంచి పద్ధతి అండి.
1: ఈ మాంసంలో పోషకాలు పోకుండా ఉండాలంటే ఎలా వండుకుంటే మంచిదండి?
0: అది కూడా అంతేండి, ఫ్రై కాకుండా ఎక్కువ, ఇప్పుడు పిల్లలు ఇష్టపడేదేమో ఫ్రైస్ తింటున్నారు ఎక్కువ, అలా కాకుండా కొంచెం ఉప్పు పసుపు పెరుగు అవన్నీ వేసి నానబెట్టేటప్పటికి మెత్తగా అయిపోతుందండి. దాన్ని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టారనుకోండి మాంసం కూడా మెత్తగా అవుతుంది. అప్పుడు దాన్ని కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు వేసి వేపి ఇవ్వటం, అంటే వాళ్ళకి మరీ గ్రేవీ తినట్లేదు అంటే ఫ్రై చేసి ఇవ్వచ్చు, కాకపోతే దాంతో మళ్ళీ ఏదన్నా ఒకటి వెజిటేబుల్ యాడ్ చేసిస్తే ఇంకొంచెం ఎక్కువ పోషకాలు అందించిన వాళ్ళం అవుతాం మనం.
1: ఇప్పుడు ఈ మాంసం కత్తిరించడానికి మనం ఇంట్లో కత్తులు ఇవి వాడుతూ ఉంటాం, వాటిని మళ్ళీ కూరగాయలకు వాడే ముందు ఎటువంటి పరిశుభ్రత పాటించాలి?
0: కటింగ్ బోర్డు కానీ చాకులు కానీ నైఫ్లు కానీ ఏదైనా వాడితే అండి వాటిని శుభ్రంగా కడిగి, మనకి ఇప్పుడు యాంటీసెప్టిక్ లోషన్స్ వస్తున్నాయి కదండి, ఒక్కసారి దాంతో కడగటం అనేది ఉత్తమం అండి. వీలైతే కొంచెం సేపు ఎండలో పెట్టండి, కడిగిన తర్వాత కొంచెం సేపు ఎండలో పెడితే మనకి సూర్యరశ్మి నుంచి వచ్చే యూవీ రేస్ అనేది ఎటువంటి బ్యాక్టీరియానా చంపిస్తుంది. సహజంత వరకు వేరే వేరే పెట్టడమే నయం అండి, ఒకవేళ మనం రెండు పెట్టలేమనుకున్నప్పుడు ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత కూరగాయలు కోస్తే ఏమీ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే మట్టిలోంచి వచ్చేవన్నీ దుంపలు ఉన్నాయి చూడండి, దుంపలని వేరే కూరగాయలని సరిందరూ కలపకుండా ఉండడమే నయమండి కోసే వరకు, ఎందుకంటే కొన్ని ఏమో పైన పెరుగుతున్నాయి భూమి పైన, వాటికి అంత సూక్ష్మక్రిములు అంటుకునే ఛాన్స్ ఉండదు. కాకపోతే క్యాబేజీ కాలిఫ్లవర్ వాటికి ఎక్కువ వాడుతున్నారు, మనం వాడే రసాయనాలను బట్టి వస్తున్నాయి, కానీ కింద నుంచి పెరిగే భూమిలో పెరిగే వాటిని మాత్రం సాధ్యంత వరకు బాగా కడిగిన తర్వాతనే వేరే కూరగాయల దగ్గర పెట్టడం అనేది మంచిదండి.
1: ఇప్పుడు ఎక్కువగా పురుగులు ఉండే కూరగాయలు ఉంటాయి, క్యాలీఫ్లవర్ ఇలాంటివి, వీటిని కత్తిరించాక నీళ్లలో వేస్తూ ఉంటాం ఉప్పు నీటిలో, మరి దీనివల్ల పోషకాహార లోపం ఏమన్నా వస్తుందా?
0: పోషకర లోపం అనేది ఎక్కువ జరగదు కానీ అండి, చిన్న ముక్కలు కోయడం వలన మళ్ళీ దాన్ని మనం ఫ్రై చేయడం వలన జరుగుతుంది. అందుకని ఏం చేస్తారంటే కాలిఫ్లవర్ని కానీ క్యాబేజీని కానీ ఉప్పు నీళ్ళల్లో వేసేయండి ముందు, తర్వాత మళ్ళా కుదిరితే గనక దాన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసినాక కూడా ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు ఉంచి కడగటం. అలాగే ద్రాక్ష పళ్ళు అయినా అంతే అండి, వాటి పైన ఉన్న కెమికల్స్ అన్ని పోవాలి అంటే ఉప్పు నీళ్ళల్లో వేసి చేయడం. అలానే ఎక్కువసేపు ఉంచకూడదు, ఎక్కువసేపు ఉంచితే ఉప్పు లాగేస్తుంది అనమాట లోపల ఉన్న పోషకాలను, అందుకని ఎక్కువసేపు కాకుండా 2 నిమిషాలు నానబెట్టి తర్వాత బాగా కడిగి వాడటం అనేది మంచి పద్ధతి అండి.
1: ఈ రోజుల్లో చూసుకుంటే ఆహార పదార్థాల్లో పురుగు మందులు అవశేషాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి, మరి కూరగాయల్లో ఈ అవశేషాలు పోవాలంటే ఏం చేయాలి?
0: పొటాషియం పర్మాంగనేట్ అనేది మనకి చాలా మందికి ఐడియా ఉంటుందండి, మనకి వైలెట్ కలర్ లో ఉంటుంది, అది కొంచెం నీళ్ళల్లో వేసి కూరగాయలను వేసి కడిగితే పోతుంది. కాకపోతే దానిలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ రంగు వీటికి కూడా అంటుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, అవి ఏం చేస్తుందంటే నీళ్ళల్లో యూవీ రేస్ పాస్ చేస్తుందండి, యూవీ రేస్ పాస్ చేయటం వల్ల అది రేడియేషన్ లాగా ఏమవుతుందంటే వీటిలో ఉన్న సూక్ష్మ

0: క్రిములన్నింటినీ కెమికల్స్ ని కూడా లాగేస్తుంది. అది అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి సహజం దొరకు ఉప్పు నీళ్ళలో కడిగి తీసుకోవటం అనేది మంచిదండి.
1: ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఆహార పదార్థాన్ని ఫ్రై చేయాల్సి వస్తే దానిలో పోషకాలు పోకుండా ఫ్రై చేసుకోవడం వీలవుతుందా?
0: కొంచెం ముందు ఉడకపెట్టి ఫ్రై చేస్తే మీకు పోషకాలు ఎక్కువ పోవండి, కానీ ఫ్రైయింగ్ అనేది ఎంతవరకు మనం తగ్గించగలిగితే అంత మంచిది. కాదు ఇంకా పిల్లలకి ఫ్రై చేయాలి అన్నప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు ఎక్కువ సార్లు కాకుండా దాన్ని మనం ఇంకా వేపుడుగా కాకుండా ఏ రూపంలో చేస్తే వాళ్ళు ఇష్టపడుతున్నారో మనం గమనించుకుని చేయడం అనేది మంచిది. సహజం వరకు వేపుళ్ళు తగ్గించడమే మంచిది, నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి అది మంచి పద్ధతి అండి.
1: ఇప్పుడు ఆకుకూరలు వండేటప్పుడు అందులో పోషకాలు పోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: ఆకుకూరకి ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి, కాకపోతే ఇప్పుడు తోటకూర వాటికి కూడా పురుగు మందులు బాగా వేస్తున్నారు కాబట్టి మొక్కగానే ఉన్నప్పుడు మనం తెచ్చిన వెంటనే వాటిని బాగా నీళ్ళలో జాడించుకుంటే 2 3 సార్లు బకెట్లో, మామూలు మన గిన్నెలో కాదు బకెట్లో పెట్టేస్తే తోటకూర కట్టలు కానీ ఆకుకూర కట్టలు బాగా జాడిస్తుంటే మట్టి కానీ కిందకు వచ్చేస్తాయండి. అప్పుడు తీసిన తర్వాత వాటిని మనం ఆకులన్నీ వేరు చేసిన తర్వాత 1 నిమిషం చాలు ఉప్పు నీళ్ళలో వేసి అవి కూడా ఆకులు సహజంత వరకు ఎంత పెద్దగా కట్ చేయగలిగితే అంత పెద్దగా మంచిదండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది మనకి. వేసిన తర్వాత అప్పుడు ఉప్పు అనేది కూడా చివరిలో వేయాలి వంటలో ఎప్పుడైనా సరే, లేదంటే అందులో ఉన్న ఐడిన్ అనేది నశించిపోతుంది. మనం చాలా మంది ఏంటంటే ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుందని ముందు వేస్తారు, చివరిలోనే ఉప్పు వేయడం అనేది మంచిదండి.
1: ఈ రోజుల్లో చూస్తే ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి వాడుతున్నారు, కృత్రిమ రంగులు ఆహార పదార్థాలు, మరి వీటి వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా?
0: పోషక విలువలకు సంబంధించి అయితే నష్టం ఉండదు కానండి, ఆ వాడే కెమికల్స్ అనేది మనకి ISI కానీ ఎగ్మార్క్ గుర్తు ఉన్నవి అయితే కాదండి, అవి లోకల్గా మేడ్ అవుతున్నాయి కాబట్టి క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. అవి పట్టుకుంటే మన చేతులకే రంగు వచ్చేస్తుంది. మనకి చిన్న చిన్న టిన్స్ లో ఒక్కొక్క కెమికల్ కి ఒక్కొక్క నెంబర్ ఉంటుందండి, కోడింగ్ ఉంటుంది మనకి. ఆ కోడ్ చూసుకుని అది పర్మిటెడ్ కలర్ అని రాసి ఉంటుంది దాని మీద. పర్మిటెడ్ కలర్ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన కలర్ అండి, అదైతే వేయొచ్చు. కానీ మనకున్నవన్నీ కూడా సహజంత వరకు రంగుల రంగుల కూరగాయలే అవైలబుల్ కాబట్టి అసలు కలర్ వెయ్యకుండా ఉండడం అనేది మంచి పద్ధతి అండి. లేదు వెయ్యాలి అని అంటే ఇప్పుడు సపోజ్ బొప్పాయి హల్వా చేస్తే మనకి రంగు రాదు, అలాంటప్పుడు గ్రీన్ కలర్ వేస్తారు, వేసేదేదో కొంచెమే వేయడము, లేదంటే కుంకుమ పువ్వును మన పాలల్లో కలిపితే నారింజ రంగు వచ్చేస్తుందండి. అలా మనకి నాచురల్ గా ఉన్నవి వాడుకోవటం అనేది బెటర్ అండి ఆర్టిఫిషియల్ రంగుల కంటే, ఎంతవరకు సహజంత వరకు అవాయిడ్ చేయడమే బెటర్, లేకపోతే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయండి.
1: ఎక్కువగా నూనెలు వాడడం వల్ల ఆహార పదార్థాల్లో పోషకాలు నశిస్తాయండి.
0: ఎక్కువ నూనె వాడేదంటే మనం ఎక్కువ వేపడానికే వాడుతున్నాం కాబట్టి ఎంత ఎక్కువ వేడికి చేస్తే అంత నశించే ఛాన్సెస్ ఉంటాయండి.
1: ఈ రోజుల్లో మైక్రోవేవ్ ఎక్కువగా వంటల కోసం వాడుతున్నారు, మరి వాటి వల్ల లాభాలు ఏమన్నా ఉంటాయా?
0: మైక్రోవేవ్ వాడచ్చు కానీ ప్రీహీటింగ్ అనేది ఎక్కువ వాడకూడదు. మైక్రోవేవ్ లో ఏమవుతుందంటే ఇప్పుడు బెండకాయ కూర తీసుకోండి, మనం వెంటనే కట్ చేసి వండాలంటే అది జిగురు వచ్చేస్తుంది, మన కూర అంతా ముద్దగా అయిపోతుంది. అదే మీరు మైక్రోవేవ్ లో 2 3 నిమిషాలు దాన్ని మగ్గపెట్టి చల్లగా అయిపోయిన తర్వాత, అంటే వేడిగా ఉన్నప్పుడు మళ్ళీ వేయకూడదు పొయ్యి మీద, చల్లగా అయిపోయిన తర్వాత తాళింపు వేసేస్తే నూనె తక్కువ పడుతుంది, తొందరగా అవుతుందండి. అది చాలా మందికి ఏంటంటే అపోహ ఉంది మైక్రోవేవ్స్ వాడకూడదు అని. మైక్రోవేవ్ లో మాగ్నోట్రాన్ ద్వారా మైక్రోవేవ్ అనేది పాస్ అవుతుంది తప్పితే దాని వలన క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కాదండి. కాకపోతే ఎక్కడ మీకు మనం అనారోగ్యం పాలన పడుతున్నామంటే ఒకే ఫుడ్ అని 3 4 సార్లు రీహీట్ చేస్తున్నారండి. పిల్లలకి ఒకసారి రీహీట్ చేస్తున్నారు, మళ్ళా తర్వాత హస్బెండ్ వస్తే ఆయనకు ఒకసారి రీహీట్ చేస్తున్నారు, మళ్ళీ మిగిలితే దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు, మళ్ళా తర్వాత రోజు మనం దాన్ని వేడి చేస్తున్నాం. అలా వాడినప్పుడు ప్రాబ్లం కానీ లేకపోతే మైక్రోవేవ్ వాడడం వలన టైం సేవ్ అవుతుంది, మీకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. కాకపోతే వేపుళ్ళకి పనికిరాదు, బేకింగ్ కానీ గ్రిల్లింగ్ వాటికి వాడుకోవచ్చండి.
1: ఈ రోజుల్లో చూసుకుంటే వంట చేయాలంటే రకరకాల పాత్రలు దొరుకుతున్నాయి, మట్టి పాత్రల దగ్గర నుంచి కాపర్ బాటమ్, సర్జికల్ స్టీల్, ఇలా మరి ఎటువంటి పాత్రల్లో వండితే పోషకాలు నశించకుండా ఉంటాయి?
0: మీకు మనం పూర్వీకులు వాడినట్టు మట్టి పాత్రలు రాగివి అవి వాడితే చాలా మంచిదండి. కాకపోతే ఇప్పుడు మనం అన్ని నాన్ స్టిక్ ఆటికి వెళ్ళిపోతున్నాం, నాన్ స్టిక్ అనేటప్పుడు మళ్ళీ టెఫ్లాన్ కోటింగ్ వచ్చేస్తుందండి. టెఫ్లాన్ కోటింగ్ ఉన్నది వాడచ్చు, నూనె తక్కువే పడుతుంది, కానీ మనమేమో మామూలు గరిటలు పెట్టేస్తున్నాం, స్టీల్ గరిటలు వాడుతున్నాము, అది స్క్రాచెస్ గీతలు పడుతుందండి. గీత పడిందంటే ఆ టెఫ్లాన్ అనేది మన ఫుడ్ లోకి వచ్చేస్తుంది. అందుకని నాన్ స్టిక్ వాడేటప్పుడు వాళ్ళు ఇచ్చిన చెక్క గరిటె వాడితేనే ఉంది. తర్వాత మీకు అది వాడేటప్పుడు మన పని వాళ్ళు తోమటం వలన కానీ గీతలు పడిపోయి లేయర్స్ అన్ని లెగిసిపోతున్నాయండి. అలాంటప్పుడు దాన్ని అసలు వాడకుండా దాన్ని డిస్కార్డ్ చేయడమే మంచిదండి, లేదంటే టెఫ్లాన్ వచ్చేసి మనకి పాయిజనస్ అయిపోతుంది. సో మనం మామూలుగా ఎప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా వాడుతున్నారో అలాంటి తెల్ల గిన్నెలు, స్టీల్ గిన్నెలు అలాంటివి వాడుకోవటం అనేది ఉత్తమం అండి. ఇనుప మూకుళ్ళు అనేది వాడటం అనేది చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు అనీమియా అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇంతకు ముందు మన పెద్దలు వాడినప్పుడు ఏం చేస్తాం, ఇనుప మూకులు వాడటం వల్ల మనం వండే టైంలో దానిలోంచి ఐరన్ అనేది కొంచెం ఫుడ్ లోకి వస్తూ ఉండేదండి, అందుకని అక్కడ ఎక్కువ కనిపించేది కాదు. ఇనుప మూకులు వాడటం బెటర్ అండి.
1: ఈ రోజు

0: చూస్తే ఆరోగ్యం కోసమని మొలకలు ఇలాంటివి తీసుకుంటున్నారు. మరి వాటిలో పోషకాలు శరీరానికి అందాలంటే ఏ విధంగా ప్రొసీజర్ ఉంది?
1: విటమిన్ సి అనేది ఐదింతలు రెట్టింపు అవుతుందండి మొలక తెచ్చడం వలన. ఎందుకంటే మనకి యాక్చువల్గా పప్పుదినుసులలో కూడా సి అనేది ముందు దొరకదండి. ఎప్పుడైతే మీరు మొలక తెస్తున్నారో అప్పుడు ఐదింతలు పెరుగుతుంది, ఆ మొలక రావడం వలన పెరుగుతుంది జర్మినేషన్ ద్వారా. దాని నుంచి మీకు పోషకాలు ఎలా మీకు అందాలి అంటే ఆ పచ్చివి తినటం అనేదే ఉత్తమం అండి. దాన్ని మీరు వేడి చేశారంటే సి అనేది వేడికి తొందరగా పోతుంది, సూర్యరశ్మి తగిలినా కూడా నశించిపోతుంది. అందుకని పచ్చివి ఉన్నప్పుడు తినడమే, అది కూడా మనకి సాధ్యమంత వరకు పరగడుపుని తినడం అనేది మంచిదండి. చిన్నపిల్లలకి పెట్టకపోవడమే మంచిది. చాలా మంది చిన్నపిల్లలకి బాక్సులో కూడా పెట్టించేస్తున్నారు, అది ఎక్కువ టైం తీసుకుంటుందండి అరగడానికి. దానివల్ల వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మీల్ స్కిప్ చేసేస్తారు, టిఫిన్ తినటం కానీ లేకపోతే భోజనం తగ్గించేయడం కానీ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ పైన పొట్టు ఉండడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది, అది ఉంటుందండి. దానిలో రాఫినోస్ అని ఒకటి ఉంటుంది, అది తొందరగా మనకి అరగదు, దాన్ని అరిగించుకునే శక్తి మన శరీరంలో లేదు. కానీ పచ్చివి తినడం అనేది మంచిది, మొలకెత్తనే మొలకెత్తినట్టే. మళ్ళీ దాన్ని వేపటంక
0: ఉడికించుకొని తినడం.
1: ఉడికిచ్చినా కూడా నశించిపోతుందండి, ఎందుకంటే సి అనేది అసలు వేడి తగలకూడదు దానికి. అందుకే నిమ్మకాయ కానీ జామకాయ కానీ ఇవన్నీ మనం ఏమి వేడి చేయము, వేడి చేస్తే సి పోతుందండి. అందుకు నేచర్ కి దగ్గరగా తినమంటారండి, ఫ్రూట్ అండ్ ఫ్రూట్ లాగా జ్యూస్ లాగా కాదు, నేచర్ కి దగ్గరగా తింటే మనకి మంచిదండి.
0: ఈ రోజుల్లో చూస్తే ఒక వారానికి సరిపడా కూరగాయలు అన్ని తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఈ వారం అంతా వాడుకుంటున్నారు. మరి దీనివల్ల ఏమన్నా పోషకాలు నశిస్తాయా?
1: ఆకుకూరలు అలాంటివి హైలీ పెరిషబుల్ ఫుడ్స్ అంటామండి, ఆకుకూరలు పాలు ఇలాంటివి వాటిల్లో ఎక్కువ నిల్వ ఉంచితే పోతున్నాయి కానీ మనకి పాల ప్యాకెట్స్ ఆల్రెడీ ప్రాసెస్ అయ్యి వస్తున్నాయండి, దానివల్ల ఏమీ నశించదు. కాకపోతే ఈ కూరగాయలు ఏదైనా కొంచెం పాడైంది ఉన్నా అది పక్క వాటికి అంటుకుంటూ ఉంటుంది, మనకి తెలియకుండా సూక్ష్మక్రిములు పక్క వెళ్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యంత వరకు 2 రోజులు 3 రోజులకి సరిపడా తెచ్చుకోవటము, లేదా తెచ్చుకున్న మన వారం రోజులకి త్వరగా పాడైపోయి ఎలాంటివి ఉన్నాయి అవి ముందు వాడుకుని, దుంపలు అలాంటివి కొంచెం వెనక్కి పెట్టుకుని వాడుకుంటే ఉంటుంది. దానివల్ల పోషకాలు అంటే ఏమి పోవండి.
0: అసలు ఆహార పదార్థాల్లో రుచి పెరిగేలాగా పోషకాలు ఎక్కువగా అందేలా ఏమైనా దినుసులు ఉన్నాయండి కలుపుకోవడానికి?
1: ఒకే కూరగాయ వాడకుండా 2-3 కూరగాయలన్నీ, ఇప్పుడు దోసకాయ బంగాళదుంప కలుపుతారు, అలాగే పాలకూర టమాటా కలుపుతారు. చాలా మంది కూడా పాలకూర టమాటా కలపకూడదు అంటారు, కానీ ఏమీ ఉండదండి. పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంది, టమాటాలో ఆక్సాలిక్ యాసిడ్ అని ఒక కెమికల్ ఉందండి, ఆ రెండు
0: కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు.
1: కలిస్తే ఫామ్ అవుతాయి. అది కూడా ఎవరికంటే అండి, పర్సన్ కి ఛాన్స్ ఉంది, వాళ్ళు నీళ్లకు తాగట్లేదు, వాళ్ళ బాడీలో సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది అన్న వాళ్ళకి వస్తుంది, కానీ లేకపోతే ఫామ్ అవ్వదండి. అది ఆ కాల్షియం ఆక్సలేట్ వల్ల కాల్షియం ఆక్సలేట్ ఫామ్ అవుతుందని వద్దు అంటారు. కాకపోతే మీకు ఉట్టి పాలకూర ప్లెయిన్ గా పెడితే తినలేరు, అందులో టమాటా వేసేటప్పటికి పులుపు వస్తుంది కదా, అలా 2-3 కూరగాయలు. ఇప్పుడు క్యాబేజీ చాలా మంది ఇష్టపడరండి, దానిలో బఠానీలు కానీ శనగపప్పు పెసరపప్పు కలిపేటప్పటికి ఏమవుతుందంటే 2 రకాల పోషకాలు అందినట్టు అవుతుంది. అలా కలుపుకోవటం ఒక్కటే వెజిటబుల్ కాదండి, తర్వాత రోజు ఆకుకూర కాదు, మంచిది కదా అన్నారని రోజు ఆకుకూర కాదు. ఆకుకూర పెట్టినా ఒకరోజు పప్పులో వేస్తే ఒకరోజు వడల్లాగా వేయడము, స్నాక్స్ లాగా చేయొచ్చు, ఒకరోజు వాళ్ళకి జస్ట్ తాలింపు వేసి మూత పెట్టేసి మగ పెట్టేసి ఇచ్చేయచ్చు. అలా ఏదైనా మనం చేసే విధానంలో అండి, మనం వంట చేసే వాళ్ళు బాగా ఇష్టంగా చేస్తే పిల్లలంటే ఇంట్లో అందరూ కూడా ఇష్టంగానే తింటారు, మనం కష్టంగా చేస్తే వాళ్ళకి కష్టంగానే ఉంటుందండి. మనం చేసే విధానంతోనే అంతే, మనం యాడ్ చేసే దానిలో స్పైసెస్ అంటారా ఎక్కువ వాడినా పొట్టలో మంట వస్తుంది, అల్సర్స్ వస్తున్నాయి. మనకు దొరికిన పసుపు ఉప్పు కారం పచ్చిమిరపకాయ ఏవైతే వాడుతున్నామో సమంగా వేస్తే ఏదైనా కూడా రుచికరంగా చేసుకోవచ్చండి.
0: ధన్యవాదాలు పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతల కోసం ఇన్ని విలువైన విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా పాటించి వాళ్ళు తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు నశించకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఆహార పదార్థాలలో పోషక విలువలు కాపాడుకోవడం ఎలా డాక్టర్ ఎం పద్మజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్

0: రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మక.
2: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు సుధా భరద్వాజ్, నాలో నినదించని

తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు కేబీకే మోహన్ రాజు, సుధా భరద్వాజ. కొండా కోనా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
2: Good morning, I'm Dr. Venila, consultant gynecologist, mother and child clinic from Guntur. A voice fertility, a voice of complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advice, medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma. Start the conversation and let's seek timely medical advice. Let's us come together to be voice complete families.

0: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
1: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు కేజే యేసుదాస్, వాణి జయరాం. నీలాల నీ కళ్ళు.

టీన్ టైం ఈనాటి టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్లలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో సెట్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా కటీ పతంగ్ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు. సంగీతం ఆర్డి బర్మన్.

కార్యక్రమం తర్వాత ఆరాధన చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట వింటారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఎస్డి బర్మన్.

కార్యక్రమం తర్వాత మీరు వినబోయే పాట కస్మీవాదే. ఈ చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడారు. రచన గుల్షన్ బావరా, సంగీతం ఆర్డి బర్మన్.

తర్వాత వినబోయే పాట జానీ మేరా నామ్. ఈ చిత్రం నుంచి పాడినవారు కిషోర్ కుమార్, రచన ఇందీవర్, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట షర్మిలీ చిత్రానికి కిషోర్ కుమార్ పాడారు. రచన గోపాల్దాస్ నీరజ్, సంగీతం ఎస్డి బర్మన్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత మీరు వినబోయే పాట అమర్ అక్బర్ ఆంథోనీ. ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడారు, రచన ఆనంద్ బక్షి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

तेरी हंसी है आज सबसे बड़ा नजराना, यार के हंसते ही यार के हंसते।

తర్వాత మీరు వినబోయే పాట మొగలే అజమ్ చిత్రానికి లతా మంగేష్కర్, షంషాద్ బేగం పాడారు. రచన షకీల్ బదియుని, సంగీతం నౌషాద్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట హంసే నజీతా కోయి. ఈ చిత్రానికి మన్నాడే పాడారు. రచన సాహిర్ లుధియాన్వి, సంగీతం రవి.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట పాకీజా చిత్రానికి లతా మంగేష్కర్ పాడారు. రచన కైఫీ అజ్మీ, సంగీతం గుల్షన్ మొహమ్మద్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్ కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా పంపించాలి. నంబరు 0866 2488812. ఈ నెంబర్కి మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా పంపించాలి. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం. 1983లో మొట్టమొదటిసారి క్రికెట్లో ప్రపంచ కప్

0: గెలుచుకుంది భారతదేశం. మరైతే ఆ ప్రపంచ కప్కి ఒక పేరుంది, ఆ పేరు ఏంటి? సో ఫస్ట్ క్వశ్చన్, 1983లో క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకుంది భారతదేశం, మరి ఆ ప్రపంచ కప్ పేరు ఏంటి?
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

క్రికెట్ అనగానే టక టక టక సమాధానాలన్నీ వచ్చేసాయి. సో దాదాపుగా అన్ని కరెక్ట్ అని అనుకుంటున్నాను. సరే చూద్దాం మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. మరి వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటుగా ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, శ్యామ్ నెల్లూరు నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్.

ఒంగోలు నుంచి, ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి వెంకటాచలపతి రమేష్, ఎస్ వీరందరూ ఒకే టైంకి రైట్ ఆన్సర్ పంపించారండి. కంగ్రాచులేషన్స్. మరి ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే, శేషాద్రి నెల్లూరు నుంచి, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ బట్ స్టిల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, నాగమణి ఒంగోలు నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, అజ్జరపు సీతారామంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, చలపల్లి నుంచి, ఎస్ చలపల్లి నుంచి శివా దుర్గా కౌశిక్ కపర్ది. క్రికెట్ గురించి అడిగితే ఫుట్బాల్ గురించి, ఫుట్బాల్ కప్ పేరు పంపించేస్తే ఎలా అండి? సో క్రికెట్ అని క్లియర్గా చెప్పాను కదా, మొట్టమొదటిసారి మనం ప్రపంచ కప్ గెలుచుకున్నాం కదా, మర్చిపోతే ఎలా? ఓకే, ఎనీవే ఇంకా రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. సో అగైన్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, స్పెల్లింగ్ మిస్టేక్ తోటి అయినా సరే కొంచెం రైట్ ఆన్సరే పంపించేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగర్ నాగర్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, ఎస్ఎస్సి బ్రహ్మయ్య. ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్, దైద భిక్షన్ దైద వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్, ఇంకా వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవంగా రైట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఇంకా తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, జయకుమార్ తిరువన్నామలై నుంచి, ఇంకా యలమంచలై నుంచి సాయి కృష్ణ, స్వరాజ్యలక్ష్మి, శ్రీసాఖ్య, సత్యశ్రీ, వరుణ్, ప్రశాంతి, జయంతి, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, సాయిరంగ ఎక్కడి నుంచి పంపించారు, ఊరు పేరైతే పంపించలేదు, రైట్ ఆన్సర్. ఇంకా నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మా పద్మావతి, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి, చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, కప్పు పేరైతే కరెక్టే రాశారు కానీ కంట్రీ మాత్రం తప్పు రాశారు. బట్ ఎనీవే నేను అడిగింది కప్పు పేరే కాబట్టి రైట్ ఆన్సర్. ఈ రాము, ఈ అఖిల, అరవింద్ నగర్ అనంతపురం నుంచి, వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్మినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, సో క్వశ్చన్ ప్లీజ్ ఆన్సర్స్ కూడా చెప్పేస్తున్నాను కదా, సో సెకండ్ క్వశ్చన్కి ట్యూన్ అయిపోండి మీరు, ఓకేనా? ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జన్కంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, ఎం సుజాత నెల్లూరు నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, శంకరాచార్య ఖమ్మం నుంచి, ధర్మవరం నుంచి సాయిరంగ, ఎస్ క్వశ్చన్ ప్లీజ్, క్వశ్చన్ ప్లీజ్, క్వశ్చన్ ప్లీజ్. సో అందరూ ఇంకా క్వశ్చన్ ప్లీజ్లోనే ఉన్నారు, అంటే లేట్గా ట్యూన్ చేశారని అర్థమైపోతుంది. బట్ ఎనీవే పర్లేదు, సెకండ్ క్వశ్చన్కి మీరు వచ్చేసేయండి. సెకండ్ క్వశ్చన్ కూడా క్రికెట్కి సంబంధించి అడుగుతున్నా ఈరోజు.

సో అనంతపురం నుంచి, అనంతపురం సాయినగర్ నుంచి హరినాథ్ బాబు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే ప్రుడెన్షియల్ కప్. 1983లో మొట్టమొదటిసారి మనం క్రికెట్లో ప్రపంచ కప్ గెలుచుకున్నాం. భారతదేశానికి ప్రపంచ కప్ ఫస్ట్ టైం వచ్చిందనమాట. సో ఇలా ఫస్ట్ టైం వచ్చిన ఈ ప్రపంచ కప్ పేరు ప్రుడెన్షియల్ కప్. సో అయితే అసలు మనం క్రికెట్ ఎప్పుడు ఆడడం ప్రారంభించాం అంటే, ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎప్పుడు ఆడడం ప్రారంభించాం అంటే 1932 నుంచి ఆడుతుంటే 83లో కానీ మనకి ప్రపంచ కప్ రాలేదు. బట్ ఎనీవే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ 1983లో గెలిచిన ప్రపంచ కప్ క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, అప్పటి మన జట్టు కెప్టెన్ ఎవరు, భారతదేశం తరఫున ఆడిన జట్టుకి కెప్టెన్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు?

కెప్టెన్ ఒక్కళ్లే కాదండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు కూడా పంపించాలి. సో ఆ రోజున జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎవరికి ఇచ్చారు, అలాగే కెప్టెన్ ఎవరు?

దేశం ప్రపంచ కప్పు గెలుచుకుంది. అప్పటి భారత జట్టు కెప్టెన్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే జాన్ ఎడ్రిచ్ అని పంపిస్తున్నారండి. సో భారతదేశానికి జాన్ ఎడ్రిచ్ ఎప్పుడు కెప్టెన్గా ఉన్నారు చెప్పండి. సో క్లియర్గా క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను. 1983లో భారతదేశం ప్రపంచ కప్పు క్రికెట్ గెలుచుకుంది. ఆ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, భారత జట్టుకి కెప్టెన్ ఎవరు?

ఎస్, చక్కగా ఆన్సర్స్ అయితే పంపించేస్తున్నారు, కానీ సగం ఆన్సరే పంపించిన వాళ్ళని ఫస్ట్ పంపించారు అని అనలేను. సో ఎవరు అని అంటే, ఒంగోలు నుంచి దింటుకుర్తి సుబ్బారావు గారు ఫస్ట్ ఆన్సర్ పంపించినా కానీ సగం ఆన్సరే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ కంప్లీట్గా పంపించినట్టు కాదు కదా. అలాగే శేషాద్రి నెల్లూరు నుంచి, వీరు కూడా ఫస్ట్ ఆన్సర్ పంపించినా సరే ఒక నేమే పంపించారు, సో రైట్ ఆన్సర్ కింద తీసుకోలేను. సో అసలు రెండు ఆన్సర్స్, రైట్ ఆన్సర్స్ ఫస్ట్ పంపించింది ఎవరు అని అంటే, శ్రీరామదాసు అంజాచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఫస్ట్ పంపించేశారండి రైట్ ఆన్సర్. మరి వీరితో పాటుగా అదే టైంకి ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి వెంకటాచలపతి రమేష్ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, ఎస్ వీరు రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరూ ఒక టైంకి, ఒకే టైంకి ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. మరి ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ. లతా సుహాస్ హోస్కోట నుంచి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి. అనంతపురం నుంచి అనురాధ. ఇంకొల్ల నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. శివ, దుర్గా, కౌశిక్, కపర్ది చల్లపల్లి నుంచి. పడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి. నేదనూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. సో హాఫ్ రైట్ ఆన్సర్ అండి, చెన్నకేశవరావు గారు అత్తిల్ నుంచి. కెప్టెన్ పేరు కరెక్ట్ కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తప్పు పంపించారు. తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా భవానీపేట గ్రామం, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. శంకరాచారి ఖమ్మం నుంచి, వీరు కూడా హాఫ్ ఆన్సర్ పంపించారండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు పంపించలేదు, కెప్టెన్ పేరు అయితే కరెక్ట్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. ఎక్కడికో వెళ్ళిపోయారు, జాన్ ఎడ్రిచ్, సీకే నాయుడు అన్నారు. సో 1983 అని నేను ఇయర్ కూడా చెప్పేశాను నేను మీకు, అయినా సరే తప్ప ఆన్సర్ పంపించారు. ఇంకా దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. సో కెప్టెన్ పేరు అయితే రైటే కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు మాత్రం తప్పు పంపించారు. ఈ రాము, అఖిల, అరవింద నగర్, అనంతపురం నుంచి. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, దైత భిక్షం వెంకటి, గాంధీనగర్.

మిర్యాలగూడ నుంచి. చిలుకా నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ. సో కెప్టెన్ పేరు పంపించలేదండి సాయిరంగా గారు ధర్మవరం నుంచి. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు పంపించలేదు అగైన్ ఎవరు అంటే చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు విజయలక్ష్మి. పూర్ణశ్రీ ఈశ్వర్ కెప్టెన్ పేరు అయితే కరెక్ట్. రఘువీర్ సింగ్ సుగుణాబాయి మరి వీరు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు పంపించారు కెప్టెన్ పేరు పంపించలేదు. బతిని రవికుమార్ వజ్రప్ కొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. వారుకోట మన్మథరావు శోభారాణి ఉదయవంశీ హారిక రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వేటుపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల

బతిని రవికుమార్, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. రైట్ ఆన్సర్. వారుకోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ. ఎం సుజాత, నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి, యశోద, జానకిరాజు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ. కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి. రైట్ ఆన్సర్. నల్గొండ హ్యాపీ హోమ్ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం. సీను, భానుప్రకాష్, వావిళ్ళ నుంచి. రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వీనగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. రాంభూపాల్ భారతి, మార్కాపురం నుంచి. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షరకృప. యలమంచల నుంచి సాయికృష్ణ, లక్ష్మి, శ్రీసాఖ్య, సత్యశ్రీ, ప్రశాంతి, జయంతి. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ, ఫాతిమా. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య, ముంతపెద్దన్న. వీరు కూడా కెప్టెన్ పేరు పంపించారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పేరు పంపించలేదు. వీరా కనకారావు, పార్వతి, పెడన, వీరభద్రాపురం నుంచి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్. దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మా, పద్మావతి ఇనమడుగు నుంచి. దొంతి రమేష్ అనంతపూర్ నుంచి కెప్టెన్ పేరు పంపించారండి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పేరు పంపించలేదు. నరసింహ ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. రైట్ ఆన్సర్. ఎం రావు, ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్. విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి. రైట్ ఆన్సర్. సో హాఫ్ రైట్ ఆన్సర్ అండి, కెప్టెన్ పేరు మాత్రమే పంపించారు. శ్యామ్, నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. లత, ఉయ్యూరు నుంచి. రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి. రైట్ ఆన్సర్. సాయిరంగ, ధర్మవరం నుంచి. రైట్ ఆన్సర్. శంకరాచారి, ఖమ్మం నుంచి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాషా, వారి కుటుంబ సభ్యులు. ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, ఇంకా వారి మిత్రబృందం. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. మరి కెప్టెన్ అయితే కపిల్ దేవ్, కపిల్ డెవిల్స్ అని అప్పట్లో టీమ్ని అట్లా పిలిచేవారు. అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరంటే మహేందర్ అమర్నాథ్. ఇదండి మరి 1983లో మనం ఫస్ట్ టైం గెలుచుకున్న ప్రపంచ కప్ గురించిన క్వశ్చన్స్. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి, అలాగే మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి. సో రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ అందరికీ కంగ్రాచులేషన్స్. మరి మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. మరి ఇదండి ఈరోజు యువలయ్యా.

0: మీరింతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ఇప్పుడు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జూన్ ఇస్ మంత్ ఫర్ నేషనల్ ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్. లెట్స్ లిసన్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్.
3: Good morning, I'm Dr. Venila, consultant gynecologist, mother and child clinic from Guntur. A voice fertility, a voice of complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advice, medical therapies like IVF, infertility treatments are available.

0: It's time to break the stigma, start the conversation, and let's seek timely medical advice. Let's us come together to be voice complete families.
1: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
2: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో ఈమాందారికా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: ఆశీర్వాద్. ఆవో బాష్వంత్ బైటో.
3: आज आप कौन सा पाठ पढ़ाएंगे अध्यापिका जी?
4: आज हम दया, परोपकार, विनय, ईमानदारी आदि नैतिक गुण और उनसे मिलने वाले फल के बारे में जानेंगे. इरोज मनम दया, परोपकारम, विनयम, निजायती लांटी नैतिक गुणाल गुरिंची मरियु वाटिने आचरिंचडं वल्ल कलिगे फलताल गुरिंची तेलुसुकुंदाम. आज हमारा पाठ का नाम है ईमानदारी का फल. ఈరోజు మన పాఠం పేరు నిజాయితీ, దాని యొక్క ఫలితం. అచ్చా, అబ్ తుమ్ పడ్నా షురూ కరో.
3: జీ అధ్యాపికా జీ, దయా, పరోపకార్, వినయ్, సేవ, ఇమాందారి నైతిక గుణ్ కహలాతే హే. ఉన్కే ఆచరణ సే మానవ కా జీవన్ సహీ మార్గ పర్ చల్తా హే. ఇస్కా ఫల్ మహాన్ హోతా హే.
4: అచ్చా సునో, దయా, పరోపకారం, వినయం, సేవ చేయటం, నిజాయితీగా ఉండటం లాంటి గుణాలను నైతిక గుణాలు అని అంటాం. వీటిని ఆచరించడం వల్ల మనిషి యొక్క జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. ఇలా జీవించడం వల్ల దాని యొక్క ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. ఈరోజు మనం ఇలాంటి ఒక కథను చదువుకోబోతున్నాం. అచ్చా అప్పాడు.
3: ఏక్ లకడహారాత వహ్ జంగిల్ మే నదీకే కినారే లకడయోం కాట్తాత. వహ్ జంగిల్ మే నదీకే కినారే లకడయా కాట్ రహాత. అచానక్ ఉస్కి కులహారి నదీ మే గిర్ గయీ. ఇసే దేకర్ వహ్ రోనే లగా.
4: అచ్చా సును, ఒక లకడహార అంటే కట్టెలు కొట్టుకునేవాడనమాట. అతను నదీకే కినారే అంటే నది ఒడ్డిన కట్టెలు కొట్టుకునేవాడు. ఎక్కడ అంటే జంగల్ మే అడవిలో. అతను ఉన్ లకడియోంకో బేచ్కర్ అప్నా జీవన్ బితాతాత. అతను ఆ కట్టెలను అమ్ముకొని తన జీవితం గడిపేవాడు. అంటే ఆ కట్టెలను అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో తనకి కావాల్సినవి కొనుక్కొని జీవితం గడిపేవాడు. ఏక్ దిన్ వహ్ నదీకే కినారే లకడియా కాట్ రహాత. ఒకరోజు అతను నది ఒడ్డున ఎప్పటిలాగే కట్టెలు కొట్టసాగాడు. అచానక్ ఉస్కి కుల్హాడి నదీమే గిర్ గయి. అచానక్ అంటే అకస్మాత్తుగా. ఒక్కసారిగా ఉన్నట్లుండి అతని చేతిలోని గొడ్డలు వెళ్లి నదిలో పడిపోయింది. ఇసే దేకకర్ వహ్ రోనేలగా. దాన్ని చూసి అంటే ఆ గొడ్డలి నదిలో పడిపోవటం చూసి అతను ఏడవసాగాడు. ఎందుకంటే గొడ్డలే కదా అతని జీవితానికి ఆధారం. అచ్చా బాగే పడో.
3: లకడహారీకో దేకర్ నదీకి దేవి జల్సే బాహర్ ఆయి. దేవినే లకడహారీసే రోనే కా కారణ్ పూచా. లకడహారీ నే కహా కి దేవీ మా మేరీ కుల్హాడి నదీ మే గిర్ గయి. యహి మేరీ జీవన్ కా ఆధార్ హే. దేవీ మా కో ఉస్ పర్ దయా ఆయి. దేవీ నే ఉస్కో సోనే కి కుల్హాడి దిఖాయి. లకడహారే నే కహా కి యహి మేరీ నహీ హే.
4: యహ మేరీ నహీ హే. అచ్చా సును, లకడహారే కో దేఖ్ కర్ నదీ కి దేవి జల్ సే బాహర్ ఆయి. కట్టెలు కొట్టుకునేవాడు అలా ఏడుస్తూ ఉండేసరికి నదీకి దేవి అంటే జలదేవత నీటి నుంచి బయటకు వచ్చింది. దేవినే లకడహారేసే రోనేకా కారన్ పూచా. ఆ జలదేవత కట్టెలు కొట్టేవాడిని ఎందుకు ఏడుస్తున్నావు, కారణం ఏంటి అని అడిగి తెలిసింది. లకడహారేనే కహా కి అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, దేవీమా మేరీ కుల్హాడి నదీమే గిర్గయి. దేవీమా తల్లి, నేను కట్టెలు కొడుతుంటే నా గొడ్డలి నదిలో పడిపోయింది. ఎహి మేరే జీవన్ కా ఆధార్ హే. ఆ గొడ్డలే నాకు జీవనాధారం. ఎందుకంటే ఆ గొడ్డలతో కొట్టిన కట్టెల వల్లే నాకు నా ధనం లభిస్తుంది. దేవీకు ఉస్పర్ దయా ఆయి. అతను మాటలు విన్న జలదేవతకు అతని పట్ల దయగలిగింది. దేవీనే ఉస్కో సోనేకి కుల్హాడి దికాయి. అప్పుడు జలదేవత నీటిలోకి

0: వెళ్ళి సోనేకి అంటే బంగారపు గొడ్డలిని తీసుకొచ్చి అతనికి చూపించి, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అందుకు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, యహ్ మేరీ నహీ హే, ఇది నాది కాదమ్మా అన్నాడు. అచ్చా భాగ్యపడో బాష్వంత్.
1: దేవి ఫిర్ జల్ కే అందర్ గయి. జల్ సే బాహర్ ఆకర్ దేవీ నే చాందీ కి కుల్హాడి దికాయి. లకడహారే నే కహా కి యహ్ భీ మేరీ నహీ హే. తీసరీ బార్ లోహే కి కుల్హాడి దికాయి. లకడహారే నే కహా కి హా యహీ మేరీ కుల్హాడి హే.
0: అచ్చా సునో, దేవి ఫిర్ జల్ కే దేవత మళ్ళీ నీటిలోకి వెళ్ళింది. జల్ సే బాహర్ ఆకర్ నీటి నుంచి బయటకు వచ్చి దేవీనే చాందీకి కుల్హాడి దిఖాయి. ఈసారి జలదేవత వెండితో, చాందీ అంటే వెండి, వెండితో చేసిన గొడ్డలిని చూపించి, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. లకడహారేనే కహా యహ బి మేరీ నహీ హే. అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, ఇది వెండితో తయారు చేయబడ్డది, ఈ గొడ్డలు కూడా నాది కాదు అన్నాడు. తీసరీ బార్ అంటే మూడోసారి దేవీనే లోహేకి అంటే ఇనుముతో తయారైన కుల్హాడి దికాయి. ఈసారి జలదేవత ఇనుముతో తయారైన గొడ్డలిని చూపించి, ఇదేనా నీది అని అడిగింది. అప్పుడు లక్కడహారేనే కహా హా యహీ మేరీ కుల్హాడి హే. అప్పుడు కట్టెలు కొట్టేవాడు అన్నాడు కదా, తల్లి ఇదే నా గొడ్డలి అని ఆనందంతో చెప్పాడు. అంటే అతను దేవత చూపించిన బంగారు వెండి గొడ్డళ్లకు ఆశపడకుండా నిజాయితీగా తన అసలైన ఇనుప గొడ్డల్ని మాత్రమే తనది అని ఒప్పుకున్నాడు. అచ్చా అబ ఆగే పడో.
1: దేవీనే కహా కి మే తుమారీ ఇమాందారీ సే బహుత్ ఖుష్ హూ, ఇస్లియే యే తీనోం కులాడియోం లేలో లకడహారేనే దేవికో ప్రణామ్ కియా ఖుషీ సే తీనోం కులాడియోం లేకర్ చలా గయా. ఇస్ కహానీ సే యహ సీఖ్ మిల్తీ హై కి ఇమాందారీ కా ఫల్ మీతా హోతా హే.
0: అచ్చా సునో, దేవీనే కహా కి మై తుమ్హారి ఈమాందారీ సే బహుత్ ఖుష్ హూ. అప్పుడు జలదేవత అంది కదా, నేను నీ నిజాయితీకి చాలా సంతోషిస్తున్నాను, ఇసిలియే ఏ తీనోం కుల్హాడియా లేదు, అందుకని ఈ మూడు గొడ్డళ్లను నీవే తీసుకో, నీలో స్వార్థం లేదు, అందుకని ఈ మూడింటిని నీకే కానుకగా ఇవ్వదల్చాను అంది జలదేవత. లకడని దేవికో ప్రణామ్ కియా. అప్పుడు ఈ లక్కడహార అంటే కట్టెలు కొట్టుకునేవాడు ఆ దేవతకు సంతోషంతో నమస్కరించి ఆ మూడు గొడ్డల్ని తీసుకున్నాడు. కుషీసే తీనోం కుల్హాణియా లేకర్ చలాగయా, ఆ మూడింటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇస్ కహానీసే యహ సీక్ మిల్తీ హే కి ఈమాందారి కా ఫల్ మీటా హోతా హే. ఈ కథ నుంచి మనకి సీక్ అంటే నీతి ఏంటంటే, నిజాయితీగా ఉండే వానికి ఫలితం తీయగా గొప్పగా ఉంటుందని. పార్ట్ సమజ్ మే ఆగయా బాష్వంత్
1: జీ? అధ్యాపికా జీ,
0: కహానీ సే క్యా సీక్ మిల్తీ హే?
1: కహానీ సే యహ సీక్ మిల్తీ హై కి ఇమాందారి కా ఫల్ మీతా హోతా హే.
0: అచ్చా అబ్ కఠిన శబ్దం కే అర్థ లిఖేంగే. దయా, దయగా ఉండడం.
1: దయా, దయగా ఉండడం.
0: పరోపకార్, ఇతరులకి సాయం చేయటం.
1: పరోపకార్, ఇతరులకు సహాయం చేయడం.
0: సేవా, సేవ చేయటం.
1: సేవ, సేవ చేయడం.
0: ఈమాందారి, నిజాయితీగా ఉండడం.
1: ఈమాందారి, నిజాయితీగా ఉండడం.
0: జంగల్, అడవి.
1: జంగల్, అడవి.
0: మీటా, తీయని.
1: మీటా, తీయని.
0: చాందీ, వెండి.
1: చాందీ, వెండి.
0: సోనా, బంగారం.
1: సోనా, బంగారం.
0: లక్కడహార, కట్టలు కొట్టుకునేవాడు.
1: లక్కడహార, కట్టలు కొట్టేవాడు.
0: అచ్చా అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
1: జీ అధ్యాపికా జీ,
0: జంగల్ మే క్యా క్యా మిల్తే హే?
1: జంగల్ మే లకడియం కయీ తరహ కే ఔషధ జడీ బూటియం ఆది మిల్తీ హే.
0: అచ్చా పరియోం కే బారే మే తుమ్ క్యా జాంతే హో?
1: పరియోం బహుత్ సుందర్ హోతీ హే, వహ స్వర్గ సే ధర్తీ పర్ ఉడ్తీ హుయీ ఆతీ హే.
0: అచ్చా పాఠ్ కా సారాంశ్ ఏక్ బార్ దేఖేంగే. ఏక్ లకడహారే కి కుల్హాడి నదీ మే గిర్ గయి. ఒక కట్టెలు కొట్టేవాని గొడ్డలి కట్టెలు కొడుతుండగా నదిలో జారి పడిపోయింది. నదీకి దేవీనే ఉసే సోనే ఔర్ చాందీకి కుల్హాడియా దిఖాయి. అప్పుడు ఆ నదిలో ఉండే జలదేవత అతనికి బంగారం మరియు వెండితో తయారు చేసిన గొడ్డళ్లను చూపించి, ఇవేనా నీవి అని అడిగింది. లేకిన్ ఉస్నే ఈమాందారీసే అప్పని కుల్హాడిహి మాంగి, కానీ అతను చాలా నిజాయితీగా తన ఇనుప గొడ్డలినే అడిగాడు. ఇస్సే ఉసే తీనోం కుల్హాడియా ఈనామ్ కే రూప్ మే మిలి, అతని నిజాయితీకి

0: ప్రతిఫలంగా 3 గొడ్డళ్ళు అతనికి బహుమతిగా లభించాయి. ఇస్సే యహ సీఖ్ మిల్తీ హై, దీనివల్ల మనకి ఏం నీతి లభిస్తుందంటే, ఈమాందారి కా ఫల్ మీఠా హోతా హై, నిజాయితీగా ఉండడం వల్ల దాని ఫలితం చాలా తీయగా గొప్పగా ఉంటుందని. అచ్చా అబ్ కుచ్ భాషాంశ లిఖేంగే. పహలే పర్యాయవాచి శబ్ద లిఖేంగే, జల్ పాని నీర్,
1: జల్ పాని నీర్,
0: జంగల్ వన్ కానన్,
1: జంగల్ వన్ కానన్,
0: లకడి దండ కాట్,
1: లకడి దండ కాట్,
0: మీఠా మధుర్ రసీల,
1: మీఠా మధుర్ రసీల,
0: కుష్ సంతోష్ ఆనంద్,
1: కుష్ సంతోష్ ఆనంద్.
0: అచ్చా అబ్ విలోమ్ శబ్ద లిఖేంగే, బాహర్ అందర్,
1: బాహర్ అందర్,
0: గిరిన ఉటన,
1: గిరిన ఉటన,
0: ఈమాన్ బేఈమాన్,
1: ఈమాన్ బేఈమాన్,
0: అపనా పరాయ,
1: అపనా పరాయ,
0: ఆన జాన,
1: ఆన జాన.
0: అచ్చా అబ్ కుచ్ వ్యాకరణాంశ దేఖేంగే.
1: జీ అధ్యాపిక జీ,
0: ఇస్ పాఠ మే హమే సంజ్ఞా కే బారే మే బతాయా గయా. ఈ పాఠంలో మనకి సంజ్ఞ అంటే నౌన్, నామవాచకం గురించి ఇవ్వబడింది. ఇస్కి పరిభాష, కిసీ వ్యక్తి స్థాన్ గున్ భావ్ యా వస్తు కే నామ్ కో సంజ్ఞా కహతే హై. సంజ్ఞా నిర్వచనం చూద్దాం. సంజ్ఞ అంటే నామవాచకం. కిసీ వ్యక్తి ఎవరి పేరైనా, స్థాన్ ప్రదేశం, గున్ లక్షణాలు, భావ్ భావాలు, లేక వస్తువు యొక్క పేరును తెలిపేదాన్ని సంజ్ఞ అని పిలుస్తాము. ఉదాహరణకి మోహన్, లడక, ఢిల్లీ, పాని, మేస్, ధర్మ్ ఆది. అబ్ మై కుచ్ వాక్య పూచుంగి, వాక్య మే సంజ్ఞా శబ్ద పహచాన్ కర్ బతానా.
1: జీ అధ్యాపిక జీ,
0: సబ్ ధర్మ్ అచ్చే హోతే హై, ఇస్మే సంజ్ఞా శబ్ద క్యా హై?
1: ధర్మ్ సంజ్ఞా శబ్ద హై.
0: దీపా గాతి హై, ఇస్మే
1: దీపా సంజ్ఞా శబ్ద హై.
0: వే విజయవాడ మే రహతే హై,
1: విజయవాడ సంజ్ఞా శబ్ద హై.
0: యహ మేరీ కుల్హాడి నహీ హై, ఇస్మే
1: కుల్హాడి సంజ్ఞా శబ్ద హై.
0: అచ్చా బాష్వంత్, ఆజ్ కా పాఠ యహీ సమాప్త కరేంగే.
1: ధన్యవాద్ అధ్యాపిక జీ.
0: శుభాశీష్.
2: మీరు ఇంతవరకు ఈమాందారి కా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీమతి పి. నాగమ్మ బృందంచే భజనావళి వింటారు.

మీరింతవరకు శ్రీమతి పి నాగమ్మ బృందంచే భజనావళి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా పౌర్ణమి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట దేవదాస్ చిత్రానికి చంద్రబోస్ రాశారు. పాడినవారు కార్తీక్, సుజాత.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు. చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పోకిరి చిత్రానికి నిహాల్ పాడిన పాట వింటారు. రచన కందికొండ.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట సైనికుడి చిత్రానికి కార్తీక్, హరిణి, కారుణ్య, మాలతి పాడిన పాట. రచన కులశేఖర్, సంగీతం హారిస్ జయరాజ్.

0: కార్యక్రమంలో ముందుగా మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో వన్డే ఆర్జేగా విన్నైన దేవిరెడ్డి గాయత్రి గారితో పరిచయం వింటారు.
1: హలో గాయత్రి. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు అవర్ ఆకాశవాణి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆకాశవాణి 90 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కాంపిటీషన్లో, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో మరి ప్రైజ్ గెలుచుకున్నావు, ఎలా అనిపించింది నీకు ఫీలింగ్?
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఈ ఛాన్స్ రావడం, దాన్ని నేను యూజ్ చేసుకోవడం వల్ల మీరు సపోర్ట్ చేసింది నాకు బాగా నచ్చింది. అండ్ అట్లాగే నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అనమాట, ఎక్కువ కాంపిటీషన్స్లో ఏం పార్టిసిపేట్ చేయను అనమాట, లైక్ కొంచెం ఫియర్ వల్ల. సో దానివల్ల అయినా ఓవర్కమ్ చేయాలి అని చెప్పి ఈసారి ట్రై చేశాను అనమాట, ఎస్సే రైటింగ్ కదా అని చెప్పి. దెన్ నేను దాన్ని అచీవ్ చేయడం బాగా అనిపించింది అనమాట. అండ్ లైక్ అట్లాగే ఆకాశవాణి గురించి కూడా చాలా విషయాలు నేను తెలుసుకోగలిగాను, లైక్ అది ఎలా ఈ సొసైటీకి యూజ్ అవుతుంది, ఫ్రమ్ ఓల్డ్ ఏజ్ డేస్ నుంచి ప్రెసెంట్ జనరేషన్ వరకు బాగా ట్రస్ట్ ఉన్న మీడియాగా ఒక పేరు బాగా సంపాదించింది అని చెప్పి కొంచెం దాని గురించి బాగా ఎలివేట్గా తెలుసుకోగలిగాను అనమాట. లైక్ అది ఎవరికి ఎలా యూజ్ అవుతుంది, చిన్న పిల్లల దగ్గర నుంచి లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ఇది ఏమేమి మనకి ఇస్తుంది అని చెప్పి, అలా లైక్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఉమెన్స్కి సంబంధించిన కానీ లేదా ఫార్మర్స్కి ఎట్లా వాళ్ళకి లైక్ లాభ నష్టాల గురించి లేదా వాతావరణం గురించి చెప్పడంలో ఇట్లా ఇవన్నీ అది మనకి సెటరేట్ చేసి మంచిగా ఇస్తుంది కదా, అవన్నీ తెలుసుకోగలిగాను. ఓకే, ఇంత యూజ్ ఉందా ఆకాశవాణి వల్ల మనకి అని చెప్పి ఒక మైండ్లో చిన్న థాట్ కూడా వచ్చింది అనమాట. ఇది పీపుల్కి బాగా యూజ్ అవుతుంది, అన్రీచబుల్ని కూడా రీచ్ అయ్యిద్ది. ఇది స్మార్ట్ ఫోన్స్ అనేవి అందరికీ అవైలబుల్ ఉండవు కాబట్టి, రేడియో మీన్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఓల్డ్ ఏజ్ డేస్ కదా. సో మా పేరెంట్స్ టైంలో కూడా ఇది బాగా యూజ్ అయిందని తర్వాత విన్నా తెలుసుకున్నా అనమాట. దీని గురించి నాకు ఎట్లా అనిపించింది అంటే లైక్ నేనున్న ఫియర్ నుంచి కొంచెం ఓవర్కమ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని నేను యూజ్ చేసుకోగలిగా అని చెప్పి మంచి ఎంకరేజ్మెంట్లా అనిపించింది నాకు.
1: మరి ఆకాశవాణి గురించి ఈ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు ఎక్కడి నుంచి గ్యాదర్ చేసావు?
2: ఆకాశవాణి గురించి నేను తెలుసుకోవడం ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ నుంచి కొంచెం తెలుసుకున్నాను అనమాట, లైక్ రేడియో అనేది ఎలా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు, ఎట్లా వచ్చేవి, ఈ టైంలో ఇవి వస్తాయి, ఈ టైంలో ఇవి వస్తాయని వాళ్ళు చెప్పడం వల్ల కొంచెం తెలుసుకున్నాను అనమాట. అండ్ అలాగే కొన్ని మనకి నెట్ నుంచి నేను గ్యాదర్ చేసుకున్నాను అనమాట. లైక్ ఎస్సే రైటింగ్ అంటే కొంచెం మనం యూ షుడ్ ఎలాబరేట్ కాబట్టి ఇంకొంచెం దాన్ని బెటర్ వేలో ఎలా పర్ఫామ్ చేయాలి అని చెప్పి తెలుసుకున్నాను. ఇట్స్ ఎ మిక్స్ అనమాట, ఫ్రమ్ పేరెంట్స్ దగ్గర నుంచి కొంచెం అండ్ అట్లాగే నెట్ నుంచి కొంచెం సేకరించి దాన్ని నా మైండ్లో నేను స్క్రిప్ట్ రాసుకొని దాన్ని నేను పర్ఫామ్ చేశాను అనమాట.
1: ఆకాశవాణి గురించి నువ్వు రాసిన దాంట్లో నీకు బాగా నచ్చిన ఒక పాయింట్ చెప్తావా?
2: నాకు బాగా నచ్చిన ఒక పాయింట్ అంటే ఈ ఆకాశవాణి అనేది లైక్ మాలాంటి సింగర్స్ ఎవరైతే లైక్ ఈ సంస్కృతిని సాంప్రదాయాలని బాగా పాటిస్తారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అయింది. అంటే జానపద గేయాలు, డ్యాన్స్, ఇట్లా మ్యూజిక్ ఇవన్నీ ఎక్కువ ప్రమోట్ చేసింది ఆకాశవాణి అనమాట. సో నాకు ఈ పాయింట్ బాగా నచ్చింది అనమాట. అంటే లైక్ ఈ వెస్ట్రన్ కల్చర్ వచ్చేసిన అప్పటి నుంచి ఉన్న కల్చర్ని వదిలేసి లైక్ వెస్ట్రన్ సాంగ్స్, వెస్ట్రన్ డ్యాన్సెస్ అవన్నీ జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. బట్ ఆ మీడియాస్ అన్నీ కూడా అవే ఎక్కువ చూపిస్తాయి. బట్ ఇది మాత్రం ఈ ఏదైతే మన పూర్వీకులు ఇచ్చారో ఆ కల్చర్ని ఇంకా వదలకుండా ఉండడం అనేది నాకు నచ్చింది అనమాట.
1: ఓకే, ట్రెడిషన్ కల్చర్ చెప్తున్నావు కదా, మరి దానికి సంబంధించిన ఆర్ట్ నువ్వు ఏదైనా నేర్చుకుంటున్నావా?
2: నేను నేర్చుకుంటున్నాను, ప్రెజెంట్ ఘంటసాలలో నేను వోకల్స్ నేర్చుకుంటున్నాను అనమాట.
1: వోకల్ ఎన్ని సంవత్సరం గాత్రం?
2: గాత్రం 2nd ఇయర్ అయిపోయింది.
1: థర్డ్ ఇయర్ కోసం. సంగీత కళాశాల నుంచి నువ్వు నేర్చుకున్న అంశాలేంటి?
2: సంగీతం అనేది దేవుడిచ్చిన వరం అనమాట, అది ఎవరికి పడితే వాళ్ళకి రాదు, గాడ్ గిఫ్ట్ అనమాట. చదువు అంటే ఇఫ్ యు బై హార్ట్, ఒక్కసారి కాకపోయినా ఒక 10 టైమ్స్ కైనా వచ్చింది. బట్ ఈ ఆర్ట్ అనేది అలా కాదనమాట, అది దేవుడు ఇవ్వాలి. అండ్ అట్లాగే మనం కూడా ప్రాక్టీస్ చేయాలి, బాగా సాధన చేస్తూ ఉంటే అప్పుడు ప్రతిఫలం అనేది వస్తుంది అనమాట, అది మనం చూడగలం. ఫస్ట్ నేను చెప్పినట్టు నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట, సో దానివల్లే ఇంత డిలే అయ్యిందనమాట. లైక్ ఎట్లా అంటే స్కూల్లో కూడా నేను అనేది ఒక చిన్న సర్కిల్ పెట్టేసుకుంటాను అనమాట.

0: ఈ సర్కిల్ దాటకూడదు, లైక్ ఇలా దాటితే ఏమైనా అయిద్దేమో, అన్ని ఫియర్స్ వల్ల వెనక్కి వచ్చేసాను అనమాట. బాగా చాలా వెనక్కి వచ్చాను. వన్స్ ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ అయిందో, దెన్ అప్పుడు కొంచెం కాంపిటేటివ్ వరల్డ్లోకి రావడం, ఇవి చూసుకోవడం, ఓకే మనం ఇలా ఈ సర్కిల్ పెట్టుకుంటే అవ్వదు, వీ షుడ్ మూవ్ అని చెప్పి అనిపించి, దెన్ అప్పుడు ఈ కాలేజ్ నాకు చిన్నప్పటి నుంచి విజయవాడలో పెరిగినా కానీ అది తెలియదు, బట్ ఎప్పుడైతే మనం కొంచెం సోషలైజ్ అయ్యి అందరితో మాట్లాడడం ఉందో అప్పుడు నాకు ఇది తెలిసిందనమాట. సో దెన్ అక్కడికి వెళ్ళినాక నేను ఎక్స్ట్రోవర్ట్ని, అక్కడ మాత్రం ఎక్స్ట్రోవర్ట్ని, ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక అర్థమైంది ఎవ్రీవన్ షుడ్ మనది మనం పర్ఫామ్ చేసుకోవాలి కావాలి, లేకపోతే నీలో టాలెంట్ ఉన్నా నేను ఎవరు చూడరు.
1: గుర్తించరు.
0: సో మనం ఫియర్ని వదిలేసి ఇఫ్ అది రైట్ అవని రాంగ్ అవని ఫస్ట్ మనం పర్ఫామ్ చేయడం, ప్రజెంట్ చేయడం అనేది అదే పెద్ద అచీవ్మెంట్. అలానే మన పిల్లల్ని కూడా అలానే ట్రైన్ చేయాలన్నమాట, సోషల్ మీడియాకి అంటే ఎక్స్పోజ్ చేయాలి, ప్రపంచం ఇలా ఉంది, నువ్వు ఈ జోన్లోనే పెరిగితే కాదు, ఓన్లీ స్కూల్ చూసిన అన్నట్టు ఉంటారు అనమాట కొంతమంది, అలా ఎప్పుడు ఉంచకూడదు, కొంచెం మన పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలి అందరికి, అది నేర్చుకున్నాను అనమాట. దానివల్ల ఇంత యూజ్ ఉంటుందా, ఓకే నేను ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలి అని అనిపించింది అనమాట.

0: గాయత్రి, మరి ఏం చదువుకున్నారు మీరు?
1: నేను బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకున్నాను.
0: కంప్లీట్ అయిపోయిందా?
1: కంప్లీట్ అయిపోయింది.
0: మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు?
1: ప్రెసెంట్ నేను బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీటెడ్ అండ్ ప్రెసెంట్ వర్కింగ్ యాజ్ ఏ క్వాలిటీ అష్యూరెన్స్.
0: మరి క్వాలిటీ చెక్ చేసేటప్పుడు మీరు ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు?
1: క్వాలిటీ చెక్ చేసేటప్పుడు ఇది ఫుడ్ కాబట్టి దీని మీదే టోటల్ ఎఫెక్ట్ అయ్యింది. అందులో ప్యాకెడ్ ఫుడ్ అనే పాటికి మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తాం కాబట్టి. మనం ఇచ్చే ప్రొడక్ట్ మంచిగా ఉంటుందా లేదా, అంటే లైక్ షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంది, మనం ఎంత ఇస్తున్నాం, దానికి ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే చిన్నపిల్లలే ఎక్కువ ప్యాకెట్ ఫుడ్ తింటారు కాబట్టి. అట్లాగే ఎక్కువ కెమికల్స్ కానీ యాసిడ్స్ కానీ ఎసెన్స్ కానీ యూజ్ చేయకుండా చూస్తాము. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ప్రిపేర్ చేసే ఏరియా హైజీన్గా ఉంటే అసలు బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి స్పాయిల్స్ తక్కువ ఉంటుంది.
0: అలాగే ఎక్కువ ప్రిజర్వేటివ్స్ కాకుండా ఫ్రెష్ ఐటమ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
1: అంతే.
0: ఇంకా ఏ అంశాలు మీరు చూస్తారు చెకింగ్ టైంలో?
1: మేము మిక్సింగ్ నుంచి ఓవరాల్ ప్యాక్ అయ్యే వరకు ప్రతిదీ మా సిగ్నేచర్ లేనిదే వెళ్ళదన్నమాట. వీ హ్యావ్ టు చెక్ ఎవ్రీ థింగ్ అనమాట. అంటే లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు వాడు ఇట్లా ఫ్లోర్ తెచ్చాడు అంటే ఓకే ఇది గ్రేడ్ కరెక్టేనా కాదా, ఇది మనకి ఎంత ఈల్డ్ వస్తుంది అండ్ అట్లాగే జనాల్లోకి వెళ్ళినప్పుడు అది బాగుంటుందా లేదా, ఏమైనా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయా లేకపోతే పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి చూస్తామన్నమాట. దాంట్లో ఏమైనా వేస్ట్ కానీ ఏదైనా వస్తే దాన్ని మళ్ళీ క్లీన్ చేయించడం లేదా స్టాక్ వెనక్కి పంపించడం అలా చేస్తాము. అండ్ అలాగే కరెక్ట్గా వేస్తున్నారా లేదా అన్ని మిక్సింగ్ టైంలో, మిక్సింగ్ చేసేటప్పుడు ఏమైనా తక్కువ ఎక్కువ వేయడం అలా చేయకూడదు. మొత్తం అన్ని ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రాపర్గా ఏ టైంలో ఎంత జరగాలో అంతే జరిగితే మనకి లాభం ఉంటుంది, అలాగే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా హెల్త్కి ఏమీ ఎఫెక్ట్ ఉండదు అన్నమాట. ఈ 2 పాయింట్స్ మెయిన్గా మనం చూడాలి.
0: ఓకే, ఈ ఫుడ్కి సంబంధించి ఫీల్డ్ చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటారు, మరి ఇదే ఎందుకు ప్రత్యేకంగా?
1: నిజం చెప్పాలి అంటే ఐ బైపీసీ స్టూడెంట్ అనమాట. సో బైపీసీ తీసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు, డాక్టరే అవ్వాలి అనుకుంటారు. నేను కూడా అలానే, నేను డాక్టర్ కాదు, లైక్ ఫార్మాసిటికల్స్లో నేను వర్క్ చేయాలి లేదంటే నర్స్గా వెళ్ళాలి అని నా డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ ఎలా డ్రీమ్గా ఉండిపోయింది అంటే, అందరిలానే నేను ఎంసెట్ రాశాను, చెప్పాను కదా నా ఇంట్రోవర్ట్ వల్లే అది కూడా ఆగిపోయింది అనమాట. లైక్ ఎట్లా అంటే, మా పేరెంట్స్కి తిను బయటకు వెళ్తే ఉండలేదు అని అండ్ అలాగే నాకు కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అది హోల్డ్ అయిపోయింది అనమాట. సో ఇంకా అప్పుడున్న ఆప్షన్ డిగ్రీనే అనమాట. నేను ఎప్పుడు డిగ్రీ వైపు అసలు వెళ్ళాలనుకోలేదు. ఇంకా డిగ్రీ అన్నప్పుడు ఓకే నేను మళ్ళీ హాస్పిటల్కి ఎలా వెళ్ళొచ్చు అనే నేను చూసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫుడ్ టెక్నాలజీ చేసుకోవడం మేము హాస్పిటల్ సైడ్ వెళ్ళొచ్చు, ఎలా అంటే డైటీషియన్స్గా వెళ్ళొచ్చు. సో ఓకే నేను డైటీషియన్గా వెళ్ళొచ్చు, నేను హాస్పిటల్ ఫీల్డ్ మళ్ళీ వెళ్తా అని చెప్పి ఇంకప్పుడు బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నాను అనమాట.
0: ఓకే, అంటే మళ్ళీ అదే ఫీల్డ్లోకి వెళ్ళడానికి మీరు అనుకునే మార్గం ఎంచుకున్నారు?
1: ఎంచుకున్నా.
0: ఓకే, బాగుంది గాయత్రి. మరి మీ హాబీస్ ఏంటి?
1: నా హాబీస్ నవల్స్ చదవడం, మ్యూజిక్ వినడం అండ్ ఇది ప్రాక్టీస్ చేయడం, ఎక్కువగా కొటేషన్స్ అవి రాసుకోవడం. అది
0: అలా మీరు రాసిన కొటేషన్స్ ఏమైనా చెప్తారా ఒకటి రెండు?
1: అలా రాసిన కొటేషన్స్ అంటే, నిన్ను నువ్వు స్పెషల్గా చూసుకో ఎప్పుడు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నీకున్న హ్యాపీనెస్ని కోల్పోకు.
0: నీకు నువ్వే ప్రత్యేకం,
1: నీ దాంట్లో నువ్వు నీ హ్యాపీనెస్ని వెతుక్కో, నీకున్న హ్యాపీనెస్ని తీసేసుకోకు వేరే వాళ్ళని చూసి.
0: మరి సంగీతం నేర్చుకుంటున్నారు కదా, మీకు ఇష్టమైన పాట?
1: నాకు ఇష్టమైన రచన అంటే సామి నిన్నే అని చెప్పి ఒక ఉంటుంది అనమాట.
0: వర్ణం?
1: వర్ణం, ఆ వర్ణం ఇష్టం. అంటే ఈ సంగీతం క్లాస్కి వచ్చిన 1 అవర్ ఏదైతే ఉంటుందో అది మాకు ఒక రిలాక్సేషన్ టైంలా అనిపించిద్ది అనమాట. సంగీతం అంటేనే రిలాక్సేషన్ కదా, సో మేము దాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము, అది బాగుంటుంది.
0: అంటే మ్యూజిక్ వింటూ పాడుతూ రిలాక్స్ అవుతారు. మరి మీ గోల్స్ ఏంటి?
1: నా గోల్ ఎప్పటికీ

0: నేను ఒక మంచి సింగర్ అవ్వాలి అని.
1: క్లాసికల్ సింగర్,
0: క్లాసికల్ సింగర్ అవ్వాలి.
1: మరి మాకోసం ఏమన్నా ఒక పాట పాడతారా?
0: తెల్ల తెల్ల బారే వెలుగు రేఖలా,

0: గాయత్రి, మరి సంగీతం ఉంది కదా, సాహిత్యంతో కూడా ఏమైనా పరిచయం ఉందా? పుస్తకాలు చదవటం
1: చదువుతాను.
0: అంటే కొటేషన్స్ రాస్తానని చెప్పారు కదా ఇందాక, రాయాలంటే చదవాలి,
1: అవును,
0: చదివితే మళ్ళీ రాయాలి,
1: అది
0: అలా
1: రిపీటింగ్
0: మీరు ఏమన్నా
1: ప్రాసెస్,
0: రాస్తారా?
1: రాసుకుని నా దగ్గరే పెట్టుకునే టైప్
0: మీ దగ్గరే
1: అనమాట.
0: పెట్టుకుంటారా?
1: అంతే.
0: ఓకే గాయత్రి, మరి మీకు హోమ్ ఫుడ్ ఇష్టమా, బయట ఫుడ్ ఇష్టమా?
1: ఎక్కువ జంక్ ఫుడే ఇష్టం అనమాట.
0: ఎందుకు,
1: కాకపోతే
0: ఇందాక మీరు జంక్ ఫుడ్ వద్దని కదా చెప్పారు.
1: దానికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. అప్ టు మై 12th స్టాండర్డ్ ఎక్కువగా హోమ్ ఫుడే ప్రిఫర్ చేసేదాన్ని. ఎప్పుడైతే 12th స్టాండర్డ్కి వచ్చామో, ఓకే మనం కూడా యంగ్, సో మనం కూడా వెళ్ళాలి తిరగాలి అలా అని, ఇంకా నా కజిన్స్ మేము అందరం కలిపి ఎక్కువ బయట ఫుడ్ తింటుండే మిడ్ నైట్స్ అట్లా అని హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. దెన్ అగైన్ నాది ఏదైతే
0: అప్పటి నుంచి
1: రొటీన్
0: డైవర్ట్
1: ఉందో,
0: అయిపోయారు.
1: ఓకే మనం టేస్ట్

0: చూసుకోకూడదు ఫస్ట్, మన హెల్త్ చూసుకోవాలి అని చెప్పి. ఓకే తింటాం, కాకపోతే లిమిట్ సెట్ చేసుకున్నాను అనమాట. దెన్ హోమ్ ఫుడ్డే బాగుంటుంది, దానికన్నా మన చేత్తో మనం చేసుకుంటే అని చెప్పి, ఇంకా జంక్ ఫుడ్ కన్నా హోమ్ ఫుడ్డే ఎక్కువ ఇష్టం అనమాట దాని తర్వాత నుంచి.
1: క్వాలిటీ ఇష్టపడతారా, క్వాంటిటీ ఇష్టపడతారా?
0: క్వాలిటీనే, క్వాంటిటీ ఇంత పెట్టేసి అది బాగోకపోతే యూజ్ ఉండదు కదా. కొంచెం పెట్టినా కానీ క్వాలిటీలో ఉంటే బాగుంది. అంటే లైక్ మనం ఇష్టపడి లైక్ ఇంట్లో కొంచెం పెరుగన్నం తిన్నా కానీ అది బాగుంటుంది. రెస్టారెంట్కి వెళ్ళి పెద్ద మండి ప్లేట్ మన ముందు పెట్టి అది టేస్ట్ బాగోకపోతే
1: ఎంతన్నా వేస్ట్
0: వేస్ట్ కదా. అందుకే క్వాలిటీనే ఇష్టం.
1: మీకు నచ్చిన సింగర్ ఎవరు?
0: నాకు నచ్చిన సింగర్ అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.
1: ఆయన పాటల్లో మీరు బాగా ఇష్టపడేది ఏది?
0: ఆయన వాయిస్ అంటేనే ఇష్టం.
1: ఆయన పాడిన ఒక పాట విందాం ఇప్పుడు.

0: ఒక రోజంతా రిలాక్స్ అయ్యే టైం వస్తే మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు?
1: ఒకవేళ ఛాన్స్ వస్తే ఒక రోజు మొత్తం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి పల్లెటూరు చూసుకుంటా అనమాట. నేనైతే రిలాక్స్ అవ్వాలి అంటే
0: వెరీ గుడ్.
1: ఆ పల్లెటూరులో పీపుల్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి టైం స్పెండ్ చేసి, ఓల్డ్ డేస్ ఎలా ఉండేవి అవన్నీ వాళ్ళతో మాట్లాడి కొత్త కొత్త విషయాలు తెలుసుకొని, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫుడ్, వాళ్ళ కల్చర్స్ అవన్నీ తెలుసుకొని
0: ఆ అట్మాస్ఫియర్
1: ఎంజాయ్ చేస్తా ఆ రోజు మొత్తం. ఇంకా
0: ఓకే, వెరీ గుడ్ గాయత్రి. చాలా చక్కగా మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే వన్ డే ఆర్జేగా ఈరోజు శ్రోతలతో మీ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఎలా అనిపించింది మీకు ఫీలింగ్?
1: నాకైతే నో వెజ్ అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓకే గాయత్రి, మరి మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ అన్ని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.

0: మీరింతవరకు వన్డే ఆర్జేగా సెలెక్ట్ అయిన దేవిరెడ్డి గాయత్రి గారితో పరిచయం విన్నారు. ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో కలుసుకుందాం.
1: ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొందరు దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను అమర్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నీటి ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందన్నారు. దేశంలో నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, గంగా కావేరీ నదులను అనుసంధానం చేస్తే భారత్లో జలవనరుల కొరత తగ్గుతుందని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతూ,
1: నీరు ఉంటేనే చరిత్ర, నీరుంటేనే నాగరికత, అందుకే జన వనరుల సంరక్షణ.

0: సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు, వాటిని మనం పరిరక్షించుకోవాలి, అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. మళ్లీ శోభ వచ్చే విధంగా ఇరు తుంగభద్ర డ్యాం తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తున్నా.
1: మాదక ద్రవ్యాల వ్యసనం కేవలం సామాజిక సమస్య మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో ఈగల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ యువత సాధికారత అనే అంశంపై ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వ్యసనం యువతలోని ప్రతిభ, ఆరోగ్యం, ఆశయాలను నాశనం చేస్తుందని పేర్కొన్నారు. నేర ముఠాలు యువతను లక్ష్యంగా చేసుకుని వారి జీవితాలను మాత్రమే కాకుండా దేశ భద్రత, అభివృద్ధిని కూడా దెబ్బతీస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధి బృందం మంత్రి దుర్గేష్ను ఈరోజు కలిసింది. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రగతిశీల కార్యక్రమాలను ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు కొనియాడారు. ముఖ్యంగా ఏపీ పర్యాటక విధానం 2024-29, పర్యాటక భూమి కేటాయింపు విధానం, బీచ్ షాక్ విధానం, హాలిడే ఇన్ ఏపీ, విజిట్ ఏపీ గ్లోబల్ ప్రచారం తదితర నిర్ణయాలు పర్యాటక రంగ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని మరింత రెట్టింపు చేశాయని ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో టూర్ ఆపరేటర్లు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం, యూనివర్సిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాష్ట్రపతి కార్యాలయం నిర్దేశించిన ప్రోటోకాల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ధర్మవరం పట్టణం మున్సిపాలిటీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమృత్ 2.0 పథకం కింద 36,21,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి సరఫరా అభివృద్ధి పనులకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో తాగునీటి సమస్య దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. నీటి సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2.0 పథకం కింద సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతిరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆలయ విస్తరణ పనులు 6 నెలల్లో పూర్తయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి కృప అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మంచిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పోసపాటి వంశీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 2 ఏళ్ల పాలన, ఎస్ఐఆర్ అంశాలపై నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ముఖ్యంగా గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విశేష పురోగతి సాధించామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

0: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో నిర్వహణపై ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 28న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, రైతు కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పండ్ల తోటలు సాగు చేయడానికి ప్రభుత్వం విస్తృత సహాయం అందిస్తోందన్నారు. పండ్ల తోటల సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చన్నారు. ఈ పథకం ద్వారా మామిడి, కొబ్బరి, జామ, నిమ్మ, దానిమ్మ, మునగ, సీతాఫలం, సపోటా, నేరేడు, గులాబీ పంటలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశలుగా గాలులు బలంగా వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 1 లేదా 2 చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని, వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యాః వార్తాః. అద్య సంవిధాన హత్యా దివసః ఆచర్యతే. ఆపాతకాలకాలే లోకతాంత్రిక మూల్యానాం రక్షయంత్రిభ్యః ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా శ్రద్ధాంజలిః సమర్పితా. విదేశ కార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః వైశ్విక సమస్యానాం మధ్యే దృఢతర సహయోగస్య ఆవాహనం కురవన్ దక్షిణ కొరియా దేశస్య జేజు మంచే వసుధైవ కుటుంబకం ఇత్యస్య ఉద్ఘోషశ్చ అకరోత్. భారతస్య బ్రిక్స్ 2026 ఇత్యస్య అధ్యక్షతాయాః అంతర్గతం గురుగ్రామనగరే బ్రిక్స్ ఊర్జామంత్రిణాం సమ్మేళనం ఆరభత. వెనెజువేలాదేశ ఏకస్యానంతరం అపరత్వేన ప్రబల భూకంప ఆగత యేన బహూని భవనాని పతితాని దేశేన ఆపాతకాలస్య చ ఘోషణా కృత. దక్షిణాఫ్రికాదేశ ప్రథమవారం ఫీఫా విశ్వచషక క్రీడాయాః నాకౌట్ ఇది చరణం ప్రతి అగచ్చత్. మోంటేరే నగరె దక్షిణ కొరియా దేశం 1-0 పరాజయత్. అపిచ అద్య సాయంకాలే మాంచెస్టర్ నగరె ఐసీసీ మహిళా టీ20 విశ్వచషక క్రికెట్ క్రీడాయాః గ్రూప్ ఏ క్రీడాయాం భారతం బాంగ్లాదేశేన సహ క్రీడతి. అథ వార్తాః విస్తరేణ. అద్య సంవిధాన హత్యా దివసః ఆచర్యతి. పంచసప్తత్యుత్తరైకోనవింశతితమే వర్షే జూన మాసస్య 25వ దినాంకే యదా భారతస్య సంవిధానస్య పదదలనం జాతం తదా కిం జాతమితి ఏతద్ దినం స్మారయతి. ఆపాతకాలే ఆధిక్యేన పీడితాయ ప్రత్యేకస్మై జనాయ శ్రద్ధాంజలిం దాతుం అపి ఏషః దివసః అస్తి. ఉపరాష్ట్ర

0: मिते गांभीर्ये 6.9 तीव्रतायाः कंपनम् अभवत्। उपराष्ट्रपति राज्यसभाया सभापतिश्च सीपी राधाकृष्णन वर्यः अद्य राज्यसभायाः नवनिर्वाचितान् पुनः निर्वाचितान् च 10 सदस्यान् सांसदत्वेन शपथम् अकारयत्। वाणिज्योद्योग मंत्री पीयूष गोयल अद्य यूनाइटेड किंगडम देशस्य लंदन नगरस्य त्रिदिवसीयां आधिकारिक यात्रां आरभत। यात्रावधौ सः भारत यूके व्यापक आर्थिक व्यापार अनुबंधस्य अग्रिम मासस्य 15 दिनांके प्रवृत्तस्य सहचर द्विगुण योगदान सम्मेलनस्य च कार्यान्वयनस्य सज्जतायाः समीक्षां करिष्यति। प्रियाः श्रोतारः, अन्ते क्रीडावार्तासु। विश्व पादकन्दुक क्रीडायाम् अद्य मोंटेरे नगरे दक्षिण कोरिया देशं विरुद्ध्य 1-0 इति अंकाभ्याम् विजयं प्राप्य दक्षिण अफ्रीका प्रथमवारं फीफा विश्व चषकस्य निर्णायक चरणं प्रति प्रविष्टः। समूह अ क्रीडायाम् दक्षिण अफ्रीकायाः कृते एकमात्र गोल इत्युक्ते लक्ष्यभेदनं थापेलो मासेको इत्यनेन कृतम्। भारतदेशं विरुध्य बांग्लादेशः आईसीसी महिला टी20 विश्वचषके अद्य मैनचेस्टर नगरस्थे एमिरेट्स ओल्ड ट्रैफर्ड क्रीडांगणे समूह अ क्रीडायां स्पर्धिष्यते। क्रीडा भारतीय समयानुसारं सायं 7:30 आरप्स्यते। प्रियाः श्रोतारः, मुख्यवार्ताः पुनरेकवारम्। अद्य संविधान हत्या दिवसः आचर्यते। आपत्कालकाले लोकतांत्रिक मूल्यानां रक्षयन्त्रिभ्यः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना श्रद्धांजलिः समर्पिता। विदेश कार्यमंत्री डॉक्टर एस जयशंकरः वैश्विक समस्यानां मध्ये दृढतर सहयोगस्य आवाहनं कृतवान्। भारतस्य ब्रिक्स 2026 इत्यस्य अध्यक्षतायाः अंतर्गतं गुरुग्राम नगरे ब्रिक्स ऊर्जा मंत्रिणां सम्मेलनं आरभत। वेनेजुएला देशे एकस्यानन्तरं अपरत्वेन प्रबलः भूकंपः आगतः। इति वार्ताः।
1: ये आकाशवाणी का दिल्ली केंद्र है। कृपया हमारे अगले कार्यक्रम की प्रतीक्षा कीजिए। ये आकाशवाणी है। आईसीसी वुमेन्स टी20 वर्ल्ड कप 2026 के अंतर्गत भारत और बांग्लादेश के बीच खेले जाने वाले टी20 क्रिकेट मैच का आंखों देखा हाल सुनने से पहले आइए सुनते हैं विशेष कार्यक्रम फर्स्ट बॉल 20।
2: This is Akashvani. We now bring you ball-by-ball commentary of the T20 cricket match to be played between India and Bangladesh of the ICC Women's T20.
3: Akashvani Markapuram Kendram. Ee Sayantram Mariyu Repu Udayam Mee Abhimana Markapuram Kendram 101.5 MHz Pai Prasaram Kanunna Karyakramala Vivaralu Prasara Visheshalu Vintaru. ఈ సాయంత్రం 6:30 నుండి రేడియో సెట్లపై ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ 101.5 MHz పై ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. ఈ సాయంత్రంలో ప్రసార విశేషాల అనంతరం రంగస్థలి కార్యక్రమంలో భాగంగా బాలనాగమ్మ నాటకం నుండి కార్యవర్ధి పాత్ర పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ ఎంవి రామిరెడ్డి. అనంతరం సత్యహరిశ్చంద్ర నాటకం నుండి కాటుసీని పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ వి కాశిరెడ్డి. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. ఈ రాత్రి 7:05 అలానే 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్తిలో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి పెద్దారవీడు వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కిసాన్ వాణి కార్యక్రమం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అదేవిధంగా రేడియో సెట్లపై రెండింటి మీద ప్రసారం కాబడుతుంది. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఈ రాత్రి 8:00 యువవాణి యువజన

కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం సూర్య నమస్కారం ప్రాముఖ్యత ఈ అంశం గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం వింటారు. మొదటి భాగం ప్రసారం అవుతుంది. పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి గురించిన కొన్ని విషయాలను తెలుసుకుంటారు. రాత్రి 8:40 చిత్రమందిరంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30 మళ్లీ విందాం ఆకాశవాణి శబ్దబంధాగారం నుండి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు, అదేవిధంగా గాయకులు శ్రీ జేవి రాఘవులు గారితో పరిచయం వింటారు. రాత్రి 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6:05 అలానే 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ కామాక్షిదేవి సుప్రభాతం ప్రసారమవుతుంది. గానం శ్రీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అనంతరం నాతియా కలాం. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో దైవ ప్రవక్తలపై విశ్వాసం వ్యాఖ్యానం శ్రీ పిఎండి గౌస్ఖాన్. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో టమోటా సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం బృందగానం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండిలే. ఇక రేపు ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సంబంధించిన వివరాలు వింటారు. అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక పఠనం శ్రీమతి కె శైలజ. అనంతరం మొహరం పండుగ ప్రాశస్తం గురించి ఎస్కే మహమ్మద్ రఫీ గారి ప్రసంగం. అనంతరం సినీ భక్తి గీతాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఉదయకిరణ్ జయంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని వివరాలు పాటలు వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో కాలం అనంత ప్రవాహం ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారి ప్రసంగం. అనంతరం ప్రపంచానికి ప్లాస్టిక్ విపత్తు గురించి శ్రీ పి అరుణ గారి ప్రసంగం. అనంతరం లలిత గీతాలు వింటారు. ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో బాలనాగమ్మ నాటకం నుండి కార్యవర్ధి పాత్ర పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ ఎంవి రామిరెడ్డి.

లఖిల మటంచు చిరునవ్వు తొలకరి తే భగద నన్ను

ఔరా, నేనేమి చేయగలను? నా మనోనాయకి, నా అర్ధాంగి, నా అపురూప సుందరి, నా హృదయేశ్వరి నా బాల నాపై తీవ్రముగా కినుక వహించినది. ఏమి చేయగలను? ఈ కినుకను ఎట్లో చల్లార్పగలను?

రా నా మగవకే మిచ్చి నవ్వింపగలుగుదు వచయింపుడింత పట్ట పగలని ఇంచుక భయములేక పద్మినుల మీదికెక్కి సవారి చేయు తేటి

0: ఏల నారాని కింపకినుక.
1: ఆ మహత్తు తేనీతీటలైనా నీ మాటలలో మధుర మధురమైన నీ దరహాస చంద్రకలలో తునికిసలాడుచున్నది. కానీ నాలో ఏమున్నది బాలా? నా కలంకేయం కానీ నీ అలుక తీరినదా? అందుకే నా అలుక బాలా. మగవుల అలుక మగవారికి ఆనందదాయకమే కాదు, అది మగవులకే అందం. బాలా, నిజము గ్రహించిదిని. అవును, నవ్విన ఆడుది నవ్వవలైను, ఏడ్చిన ఆడుది ఏడ్వవలైను. ఏడ్చినను నవ్వినను ఆడుదానిలో అందమే ఉట్టిపడుచుండును. అన్ని రసములు ఆడుదానిలో లీలమయ్యున్నాయి చూడు బాలా.

ఓడది ఉరిమెనా అవని సర్వస్వము ధన్న ధన్న ధన్న దిశలార్వదద్ధరిల్లు అందమునకు ఆనంద నిశ్శంగమునకు అతి భయంకరాగార విహారమునకు సరసమునకు విరిగిన విరసమునకు అన్ని రసములకు.

0: అవునవును. మగని సంతోషం మగవును చూడగానే సాహిత్యమై ప్రవహించును. నాగరికత తెలియని అడవి మనుష్యులలో సైతము ఆనంద సమయములలో సాహిత్యమై పుట్టుచున్నది. అది ప్రకృతి సహజమే బాల.
1: రెక్క విరుగ కష్టించు కార్మికుడు కూడా

தேகமுனை மரச்சை அமலானந்த சாகி.

పశుపక్షాదులలో సైతం ఈ ఆనంద సాహిత్యము నిరంతర వాహిని ప్రవహించుచున్నది. అదుగో బాల, అదుగో ఆ కోతిని చూసితివా? తన శిశువును ఒడిలో కూర్చుండబెట్టుకుని పేలుగురుక్కి పాపట దీసి తలదూవుచున్నది. గ్రహించితివా బాలావాణి భాషను? ఆ మాతృప్రేమలో ఎన్ని ప్రబంధములు మిడిన్నో చెప్పగలవా? వెరిదాన, నీ వెంకను తల్లివి కాలేదు. అందుకే ఆ కోతి తన బిడ్డపై చూపుచున్న మాతృహృదయము నీకు పూర్తిగా అర్థము కాలేదు. చూడు, నిన్ను ఏ ప్రేముడిగాంచి బాల.

వెరిదానా, నీవింకను తల్లివి కాలేదు. అందుకే ఆ కోతి తన బిడ్డపై చూపుచున్న మాతృహృదయం నీకు పూర్తిగా అర్థం కాలేదు. తినబోవచ్చు రుచి అడగనేలా నేడో రేపు నీవు కూడా తల్లివి కాబోచున్నావు కదా. కొడుకును బంగారు టూయలలో పరుండబెట్టి లాలి పాడినప్పుడు నీకును ఆ మాతృప్రేమ శాంతంగా అర్థమవును. అవును, ఇదిను కూడా తెలివిగల సందేహమే. కానీ సృష్టి రహస్యమంతయు నీ సందేహములు నీ మిడి ఉన్నది. నీ వేసిన ప్రశ్నయే నీ ప్రశ్నకు సమాధానం. ఏలనందువా.

మీరింతవరకు బాలనాగమ్మ నాటకం నుండి కార్యవద్య పాత్ర పద్యాలు విన్నారు. పాడినవారు శ్రీ ఎంవి రామిరెడ్డి. రంగస్థలి కార్యక్రమంలో ఇప్పుడు విందాం సత్యహరిశ్చంద్ర నాటకం నుండి కాటుసీని పద్యాలు. పాడినవారు శ్రీ వి కాశిరెడ్డి.

ಸ್ವಾಮಿಯಗು ವೀರಬಾಹುಡು ನನ್ನು ಹರಿಶ್ಚಂದ್ರುಡ ಕಾದು ಕಾದು ವೀರದಾಸುಡ ನೇಟಿ రాత్రియంతయో వల్లకాటియందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కల్లు నింపుకొని రమ్ము అని సురాభాండము నాకిప్పించినాడు. అహో సురాభాండమ, నీవు పూజ్యురాలవు, కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వ విశ్వంభరాదేవికి ఆస్థానమంబగుమదేయ భుజపీడిపై ఇట్లా తిష్టించియున్నావు. ఇక త్వరపడి శ్మశానవాడికే పోయేదను. అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్నవారి సైతము గ్రుడ్డివాండ్రము చేయుచున్నది కదా ఈ అంధకారము.

కమల జాండంభునకు ఎల్ల కన్ను మోద సత్య

ఈ వీరదాసుగలను ఓహో ఎంత పొరపడితిని ఎంత పొరపడితిని సగము కాలుచు బరువులేక నెట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించదని కదా. అయ్యయ్యో అయ్యయ్యో ఈ కలేబరపు దుస్థితి ఎంత జాలింగులు పెడిది ఎంత జాలింగులు పెడిది. మాయామేయ జగంబె.

ఇది పిశాసుల దోడ నిఠలేచ్చలుండు నిఠాలేచ్చలుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు

మీరింతవరకు సత్యహరిశ్చంద్ర నాటకం నుండి కాటుసీను పద్యాలు విన్నారు. పాడినవారు శ్రీ వి కాశిరెడ్డి. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఒక ముఖ్య గమనిక: ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్తిలో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి పెద్దారవీడు వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఈ పరిచయ కార్యక్రమం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, అదేవిధంగా రేడియో సెట్లపై రెండింటి మీద కూడా ప్రసారం కాబడుతుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సనా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ తరఫున ఎన్నికైన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ సభ్యుడు తాయ్ తగక్, ఒడిశా నుండి బీజేపీ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్, తమిళనాడు నుండి కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుండి బీజేపీ సభ్యుడు రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. జార్ఖండ్ నుండి ఎన్నికైన జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యుడు బైద్య

0: నాథరామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత అధ్యక్షతన హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 540 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక దేశంగా అవతరించిందన్నారు. ఇందులో సగానికి పైగా శిలాజరహిత ఇంధన వనరులేనని, సౌరశక్తి సామర్థ్యం 154 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు.
1: Future energy systems must balance sustainability with reliability. India is making significant investments across the entire energy value chain. India is laying the foundation for one of the world's largest digitally enabled electricity systems. More than 60 million smart meters have already been deployed and this transformation will continue at scale in the coming years, empowering consumers while strengthening utility performance.
0: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించడానికి లక్నోలో క్లీన్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శనగలు, ఆవాలు, ఎర్ర కందిపప్పుల కొనుగోలు గడువును పొడిగించారు. జూలై నుండి ప్రారంభం కానున్న వీబీజీరామ్జీ ఉపాధి పథకం అమలు గురించి చెబుతూ శివరాజ్ సింగ్, పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఇరు ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణకు అంగీకరించాయి. వివక్ష లేని పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ది, వ్యాపార సామర్థ్యాలను పెంచడమే ఎన్ఎండిఎఫ్సి లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దక్షిణ గోవాలో జాతీయ మైనారిటీల అభివృద్ది, ఆర్థిక సంస్థ లబ్దిదారులతో మంత్రి సమావేశమయ్యారు. గోవాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మైనారిటీ నిధులు పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదని, మహిళా వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను అడ్డుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత, పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థలను మంత్రి కోరారు. రహదారుల మన్నిక, ప్రయాణ సౌకర్యాన్ని పెంచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ది, పర్యాటక రంగాల అభివృద్దికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే అక్కడి జాతీయ అసెంబ్లీనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇప్పటివరకు భారత్ కుదుర్చుకున్న వాటిలో అత్యంత సమగ్రమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై 15 నుండి అమల్లోకి రానున్న సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సంసిద్ధతను సమీక్షించడానికి గోయల్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా చేకూరే ప్రయోజనాలు ఎనలేనివని, ప్రస్తుతం ఉన్న 48 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచేలా వ్యాపార వర్గాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మంత్రి కోరారు. ఈ ఒప్పందం భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. రక్షణ, ఖనిజాల రంగాల్లో సహకారం విస్తరిస్తోందని, ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి పట్ల ఇరుదేశాలు ఒకే నిబద్ధతతో ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు.

0: industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy, and together becoming a force multiplier to support the global economy.
1: వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విపత్తులో 164 మంది మరణించగా 971 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో భారత్ వెనిజులాకు అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కోల్కతాలో నిన్న గోడౌన్ పైకప్పు కూలిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిరాభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనం పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి, అవసరమైన సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఇప్పుడు ట్రాన్స్

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్తిలో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి పెద్దారవీడు వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. ముందుగా విందాం ప్రత్తిలో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి పెద్దారవీడు వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం.
1: పత్తి మిరప ఎక్కువగా సాగుబడిలో ఉంది. ప్రధానమైనటువంటిది వాణిజ్య పంట ప్రత్తి. ఈ ప్రత్తిలో ముఖ్యంగా ఖరీఫ్లో వేసుకునే రైతులు ఎలాంటి ఎరువుల యాజమాన్యం పాటించాలి, ఎటువంటి రకాలు వేసుకోవాలి, ముఖ్యంగా ఎటువంటి సాగు విధానాన్ని అనుసరిస్తే మంచి దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంది, నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి పెదరివీడు మండల వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారు మన ముందున్నారు. వారి ద్వారా రైతు సోదరులకు సమగ్రమైన సమాచారం అందిద్దాం. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: మేడం, మరి ప్రస్తుత తరుణంలో ఖరీఫ్లో ప్రధానంగా వాణిజ్య పంట ప్రత్తి. ఈ ప్రత్తి పంటను తెల్ల బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రత్తిలో మంచి దిగుబడులు తీసుకోవాలి, నాణ్యమైన దిగుబడులు తీసుకోవాలి, అధిక దిగుబడులు తీసుకోవాలి అంటే ఎటువంటి సమగ్ర యాజమాన్య విధానాన్ని అనుసరించాలంటారు?
2: ప్రత్తిని వాడుక భాషలో తెల్ల బంగారం అని కూడా అంటారు. పత్తి పంటకు వచ్చేసరికి విత్తన మోతాదు

0: 3 నుంచి 4 కేజీలు ఎకరానికి విత్తుకోవచ్చు. అలాగే పత్తి పంటని విత్తే ముందు కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బెండజిమ్ లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా కేజీ విత్తనానికి శిలీంద్ర నాశినితో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల విత్తనం నుంచి వచ్చేటటువంటి పురుగులు మరియు తెగుళ్ళని అరికట్టుకోవచ్చు. అలాగే పత్తి పంటలో విత్తనం వేసుకునే ముందుగా పశువుల ఎరువును 4 టన్నులు ఎకరాకి, అలాగే మట్టి నమూనా పరీక్షలో ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి.
1: ఖరీఫ్లో నీటి కొరత ఎక్కువగా ఉంది కదా, ఈ నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి? ముఖ్యంగా ఎలాంటి నీటి తరులు ఈ పత్తి పంటకు అందించాల్సి ఉంటుందంటారు?
0: పత్తి పైరు ఎక్కువగా నీటిని తట్టుకోలేదు, కనుక నీటి తడులు ఎక్కువగా అవసరం లేని పంట పత్తి పంట. భూమిలో ఉన్న తేమను బట్టి 20 నుంచి 25 రోజులకోసారి నీరు పెట్టుకోవచ్చు. అలాగే ప్రత్తిలో నీటి ఎద్దడి కీలక దశలైనటువంటి పూత కాయవృద్ధి దశల్లో నీరు పెట్టుకోవాలి. ఖరీఫ్లో 2-3 తడులు సరిపోతుంది. అలాగే రబీలో వేసుకున్నట్లయితే 6 తడులు అవసరపడుతుంది.
1: ఏ పంటలో అయినా అధిక దిగుబడులు సాధించాలి అంటే మరి సమగ్ర యాజమాన్యంలో భాగంగా ఈ కలుపు తిత్తలు కూడా చాలా ముఖ్యమైనవి. కలుపును ఏ విధంగా తీసుకుంటే పంట దిగుబడి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది? ముఖ్యంగా కలుపు తీతలు అశ్రద్ధ చేస్తే పంట కూడా గిడసబారిపోయి ప్రధాన పంటకు అందించేటువంటి పోషకాలు కూడా కలిపే తీసేసుకుంటుంది. దీంతో తెగుళ్లకు కలుపు ఆవాసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కలుపు తీతలు ఏ విధంగా చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కలుపును అదుపు చేసుకొని మంచి దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉందంటారు?
0: విత్తనం విత్తే ముందు ఫ్లూ క్లోరాలిన్ లేదా పెండిమితాలిన్ మందులను విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా విత్తిన 25 నుంచి 35 రోజులకి అంతర్కృషి చేసుకున్నట్లయితే కలుపును అరికట్టుకోవచ్చు. అదేవిధంగా గడ్డి జాతి మొక్కల నివారణకి క్విజలోఫాస్ ఇథైల్, అలాగే వెడల్పాటి ఆకులు కలుపు మొక్కల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే పైరిథయోబాక్ సోడియంని కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా పత్తి విత్తిన 25 నుంచి 30 రోజులకి అంతర్కృషి చేసుకోవడం వలన కలుపుని అదుపులో ఉంచుకోవచ్చు.
1: ప్రత్తిలో మనం గమనిస్తే కొమ్మల మీద రెమ్మల మీద ఈ సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తుంటాయి. దానిని తెగులుగా భావించి రైతులంతా కూడా ఘాడత కలిగిన మందులు పిచికారీ చేస్తుంటారు. ఈ సూక్ష్మధాతు లోపాలని సవరించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లోపాలు కనిపించినప్పుడు దాని లక్షణాలు ఆకుల మీద ఏ విధంగా ఉంటాయంటారు?
0: మనకి ముఖ్యంగా పత్తి పంటలో మెగ్నీషియం, జింక్, బోరాన్ వంటి సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తూ ఉంటాయి. మెగ్నీషియం లోప లక్షణాలు చూసుకున్నట్లయితే ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుగా మారిపోతాయి. ఆకు ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఎండిబారి రాలిపోతాయి. సాధారణంగా ఈ లోపం పొటాష్ ఎక్కువగా ఉన్న నేలల్లో కనిపిస్తుంది. మెగ్నీషియం లోప నివారణకి మెగ్నీషియం సల్ఫేట్ని 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే లోపాన్ని తగ్గించుకోవచ్చు. జింకు లోప లక్షణాన్ని చూసుకున్నట్లయితే ఈ ధాతు లోపం మొక్కలో లేత మరియు మధ్య ఆకుల మీద మాత్రమే కనిపిస్తుంది. ఆకుల ఈనెల ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య మాత్రం పసుపుపచ్చగా మారుతుంది. కొమ్మ చివరి ఆకులు చిన్నవిగా ఉండి ముడతలు పడి కనుపుల మధ్య దూరం తగ్గుతుంది. జింకు లోపం ఉన్న నేలల్లో ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దుక్కులో వేసుకోవాలి, లేదా జింక్ సల్ఫేట్ని నీటికి కలిపి మొక్కల మీద లోప లక్షణాన్ని గమనించినప్పుడు 2 సార్లు పిచికారీ చేసుకోవటం వల్ల జింకు లోప లక్షణాన్ని సవరించుకోవచ్చు. ఇకపోతే బోరాన్ లోప లక్షణాలు, ఈ సూక్ష్మ పదార్థ లోపం ఉన్నప్పుడు పూల స్వరూపం మారి ఆకర్షక పత్రాలు చిన్నవై లోపలికి ముడుచుకొని పోతాయి. ఆకుల కాడలు ఒకే రీతిన ఉండక కొంత పల్చగా ఉండి అక్కడక్కడ నల్లటి వలయాలు ఏర్పడటం గమనించవచ్చు. ఈ లోపం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పూత మొగ్గ దశలో ఎండిపోయి చిన్న కాయలు రాలిపోవటంతో పాటు మొక్కలు గిడసబారి ప్రధాన కాండంపై పగుళ్ళు కూడా ఏర్పడతాయి. కాయలు సరిగ్గా అభివృద్ధి చెందక ఆకారం కోల్పోయి కాయ పెరిగే దశలో ఒక్కసారి నిలువుగా కాయ మీద పగుళ్ళు ఏర్పడతాయి. సున్నం ఎక్కువగా ఉన్న నేలల్లోనూ వర్షాభావం మరియు అధిక వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో మనకి బోరాన్ లోప లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. బోరాన్ లోప నివారణకి పైరు వేసిన 60 నుంచి 90 రోజుల తరువాత లీటర్ నీటికి బోరాక్స్ 1 వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవటం వలన బోరాన్ లోపాన్ని సవరించుకోవచ్చు. అలాగే మనకి పత్తి పంటలో జీవన ప్రక్రియ సంబంధిత రుగ్మతలు కనిపిస్తూ ఉంటాయి. దీనివలన పూత పిందె

ఎక్కువగా రావటం గమనిస్తూ ఉంటాము. ప్రతి పంటలో దాదాపు 60 నుంచి 70% వరకు పూత పిందె రావటం అనేది జరుగుతుంది. అలాగే అధికంగా రొట్ట పెరగడం కూడా గమనించవచ్చు. సాగునీటి వసతి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో, అలాగే అధిక వర్షపాతం, అలాగే నత్రజని ఎరువుల అధిక మోతాదులో వాడటం వలన కొమ్మలు మరియు కాయ కొమ్మలు ఏర్పడటం, మొక్కలో తయారయ్యే పిండి పదార్థాలు ఎక్కువ భాగం ఈ కొమ్మల అభివృద్ధికి ఉపయోగపడి పూత పిందెల కాయలు రాలటం జరుగుతుంది. ఈ విధంగా మనకి పూత పిందె ఏర్పడకపోవటం వలన రైతులకి దిగుబడి తగ్గుతుంది.

0: పిండి పదార్థాలు ఎక్కువ భాగం ఈ కొమ్మల అభివృద్ధికి ఉపయోగపడి పూతపిందెల కాయలు రాలడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పూతపిందె ఏర్పడకపోవటం వలన రైతులకి దిగుబడి తగ్గుతుంది. కనుక సైకోసెల్ని పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలో అదనపు శాఖ పెరుగుదల తగ్గి మొక్కలో తయారైన పిండి పదార్థాలు పూత పిందె అభివృద్ధికి ఉపయోగపడటంతో పాటు పూత పిందె రాలడం అనేది తగ్గించుకోవచ్చు. అలాగే పక్వానికి రాకముందే ఆకులు వడిలి రాలిపోతూ ఉంటాయి. దీన్ని సవరించుకోవటానికి 20 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని ప్రతి పంట కాయదశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. ప్రతి పొలం నీటి ముంపుకు గురైనప్పుడు పూత పిందె కాయ రాలటం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. దీనికి తగు యాజమాన్య చర్యలు సకాలంలో చేపట్టకపోతే పూత పిందె రాలటం ఎక్కువ అవుతుంది. కనుక పత్తి పంట నీటి ముంపుకు గురైనప్పుడు మురుగు నీటిని తీసివేయడంతో పాటు ఎండ ఉన్న సమయంలో 20 గ్రాముల పొటాషియం నైట్రేట్ను మరియు 20 గ్రాముల యూరియాను లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవడం ద్వారా పూత పిందె రాలటాన్ని తగ్గించుకొని మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే పత్తిలో రైతులు ఎక్కువగా చూసేటటువంటి సమస్య పండాకు తెగులు. మొదట సమస్య ముదురు ఆకుల్లో కనపడుతుంది, తర్వాత లేత ఆకులకు కూడా వ్యాపిస్తుంది. ఈ పండాకు తెగులు మొక్క దశలో వచ్చినట్లయితే నష్టం ఎక్కువగా ఉంటుంది, చివరి దశలో వచ్చినట్లయితే కొంతమేరకు నష్టం తక్కువగా ఉంటుంది. పండాకు తెగులు అనేది నత్రజని, పొటాషియం మరియు భాస్వరం పోషక పదార్థ లోపం వలన వస్తుంది. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు 21 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తగ్గిపోవటం, గాలివేగం అధికంగా ఉండటం వంటివి అనుకూలిస్తాయి. దీని నివారణకి లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్తో పాటు 20 గ్రాముల యూరియాని పిచికారీ చేసుకోవాలి.
1: మేడం, మరి ప్రత్తిలో చీడపీడలు కూడా ఎక్కువగా మనం చూస్తుంటాం. ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడైతేనేమి, వర్షం ఎక్కువగా ఉండి తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పురుగుల బెడద అనేది ఎక్కువగా వస్తుంది. ఏ ఏ పురుగులు ఈ పంటకు ఆశించేదానికి అవకాశం ఉంది? ఈ సమగ్ర సస్యరక్షణ చేపట్టాలంటే ఎలాంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలంటారు?
0: మనకి ముఖ్యంగా పత్తిని రసం పీల్చే పురుగులైనటువంటి పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు ఎక్కువగా ఆశిస్తుంటాయి. సాధారణంగా పత్తి విత్తిన 50 నుంచి 60 రోజుల వరకు రసం పీల్చే పురుగులు ఆశించేవి. కానీ మారుతున్నటువంటి సాగు పద్ధతులు మరియు వాతావరణ పరిస్థితుల వలన ఈ రసం పీల్చు పురుగులు దాదాపు పంట చివరి కాలం వరకు కూడా ఆశించి నష్టపరుస్తున్నాయి. రసం పీల్చు పురుగుల్ని తట్టుకునేటటువంటి రకాలను సాగు చేసుకోవడం వల్ల కొంతమేరకు వీటి నష్టాన్ని అరికట్టుకోవచ్చు. అలాగే విత్తన శుద్ధి చేసుకోవడం మరియు రసం పీల్చే పురుగులని గమనించుకున్నప్పుడు రసాయనాలని పిచికారీ చేసుకోవడం మొదలైనటువంటి సమగ్ర యాజమాన్యాన్ని పాటించినప్పుడు రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా రసం పీల్చి పురుగుల నివారణకి తొలి దశలో ఎక్కువసార్లు పురుగు మందుల పిచికారీ అనేది చేయరాదు. ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసిన విత్తనాల్ని విత్తటానికి ముందు నీళ్లల్లో నానబెట్టరాదు. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే జిగురు అట్టలు ఉంచితే తెల్లదోమలు ఆకర్షింపబడి జిగురికి అంటుకోవడం వలన కొంతమేరకు తెల్లదోమను తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే తెల్లదోమ ఆశించినప్పుడు పైరిథ్రాయిడ్ మందులను ఎక్కువగా వాడకూడదు. అలాగే తెల్లదోమ అదుపులో ఉంచుకోవడానికి వేప నూనె లేదా ఎసిఫేట్ లేక డైఫెన్థ్యూరాన్ వంటి మందులని పిచికారీ చేసుకోవాలి. ఈ మందులు పిచికారీ చేసుకునేటప్పుడు మందు అనేది ఆకుల అడుగు భాగాన పడేటట్లు పిచికారీ చేసుకోవడం వలన ఆకు అడుగు భాగంలో ఉన్నటువంటి రసం పీల్చు పురుగులను నివారించుకోవచ్చు. ఎర్రనల్లిని అదుపులో ఉంచుకోవడానికి మనకి నీళ్లల్లో కరిగేటటువంటి గంధకాన్ని 3 గ్రాములు లేదా 5 గ్రాముల డైకోఫాల్ మందుని పిచికారీ చేసుకోవచ్చు. అలాగే పత్తి పంటలో పిండినల్లి కూడా ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఈ పిండినల్లి అనేది కొమ్మలని, కాండం, మొగ్గలు, పువ్వులు వంటి మొక్కల భాగాలని ఆశించి రసాన్ని పీల్చి మొక్క ఎదగక గిడసబారి కణుపుల మధ్య దూరం తగ్గిపోయి ఆకులు గుబురుగా కనిపిస్తాయి. పిండినల్లి ఆశించిన మొక్క చిన్న చిన్న కాయలను తక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. కాయ పక్వానికి రాకుండా పగిలిపోయి పత్తి పంట దిగుబడి తగ్గిపోతుంది. పిండినల్లి నివారణ చర్యలు చేపట్టడం వలన కొంతమేరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులో భాగంగా కలుపు మొక్కలు, ముఖ్యంగా వయ్యారిబామ, తుత్తురుబెండ, పాయలాకు వంటి కలుపు మొక్కలను

పత్తికి నాశనం చేయాలి. పత్తి పంట తీసిన తర్వాత మొదళ్ళను పెరికి తగలబెట్టుకోవాలి. పురుగు ఎక్కువగా ఆశించినప్పుడు ఎండిపోయిన మొక్కలను పెరికి తగలబెట్టుకోవాలి. అలాగే సరియైన సమయంలో మోనోక్రోటోఫాస్, ప్రొఫినోఫాస్, ఎసిఫెట్లని పురుగు ఉధృతిని బట్టి పిచికారీలు చేసుకోవాలి. పత్తి పంటని ముఖ్యంగా కాయతొలుచు పురుగులు, పచ్చపురుగు, లద్దె పురుగు, గులాబీ రంగు పురుగులు బాగా ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. ఈ కాయతొలుచు పురుగులకి సమగ్ర సస్యరక్షణలను చేపట్టడం వల్ల కొంతమేరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పంట మార్పిడి పద్ధతి అవలంబించాలి. అలాగే వేసవి దుక్కుల్ని లోతుగా దున్నుకోవాలి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వంటివి పెంచుకోవాలి. అలాగే పత్తి పంట వేసిన తర్వాత బొబ్బర, సోయా చిక్కుడు, పెసర, మినుము వంటి పంటల్ని అంతర పంటలుగా వేసుకోవాలి. అలాగే చేను చుట్టూ నాలుగు వరుసల జొన్న లేదా మొక్కజొన్న పంటను కంచె పంటలుగా వేసుకోవడం వలన ఒక చేను నుంచి ఇంకో చేనుకి పురుగు ఆశించడం అనేది తగ్గించుకోవచ్చు. అలాగే లద్దె పురుగును తగ్గించడానికి ఆకర్షక పంటగా ఆముదం మొక్కల్ని చేనులో అక్కడక్కడ నాటుకోవడం వలన ఆముదం మొక్కపై లద్దె పురుగుల్ని ఏరి నాశనం చేసుకోవడం వలన కొంతమేరకు లద్దె పురుగును తగ్గించుకోవచ్చు. అలాగే శనగ పచ్చ పురుగు నివారణకి బంతి మొక్కలు పెట్టి మొగ్గలు మరియు పూలలో ఉన్న పురుగులను ఏరివేసుకోవాలి. శనగ పచ్చ పురుగు, లద్దె పురుగుల ఉనికిని బట్టి ఎకరాకి నాలుగు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. అలాగే పురుగులను తినే పక్షులు వాలటానికి వీలుగా టీ ఆకారపు కర్రల్ని లేదా పంగల కర్రలను ఎకరాకి సుమారు 15 నుంచి 20 పెట్టుకోవాలి. ఒకే పురుగు మందును ఎక్కువసార్లు పిచికారి చేయకుండా మందుల్ని మార్చి మార్చి వాడుకోవడం వలన కొంతమేరకు పురుగుల ఆశించడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా కంచె పంటలు, ఆకర్షక పంటలు మరియు అంతర పంటలు వేసుకోవడం వలన పత్తిని ఆశించేటటువంటి పురుగుల ఉధృతి తగ్గించుకోవచ్చు. అలాగే అంతర పంట వలన పత్తితో పాటుగా కొంత ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ప్రస్తుత కాలంలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఎక్కువగా నష్టపరుస్తుంది. గులాబీ రంగు కాయతొలుచు పురుగుని సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా కొంతమేరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. పురుగు ఉనికిని నిర్ధారించే లక్షణాలు చూసుకుంటే పూలు గుడ్డిగా మారి కాయగా మారదు. అలాగే కాయ పైభాగంలో పురుగు బయటికి వచ్చేటటువంటి గుండ్రటి చిన్న రంధ్రం మరియు కాయ తొనల మధ్య గోడలపై గుండ్రటి రంధ్రం కనిపిస్తుంది. గుడ్డి పత్తి మరియు రంగు మారిన పత్తిని గమనించవచ్చు. గులాబీ రంగు పురుగుని ఎలా నివారించుకోవాలంటే పంట తీసిన తర్వాత, పంట లేని సమయాన, విత్తడానికి ముందు మరియు పంటకాలంలో వివిధ చర్యలు చేపట్టడం వలన గులాబీ రంగు పురుగుని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనకి పత్తి పంట పూర్తయిన వెంటనే కొంత విరామ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. అలాగే పంట మార్పిడి పద్ధతిని అలవర్చుకోవాలి. పత్తిని 6 నెలలకు మించి పంటకాలం పొడిగించకుండా ఉండుట వలన రాబోయే పురుగు ఉధృతి పంట తొలి దశలోనే తగ్గించుకోవచ్చు. పత్తి తీతల తర్వాత గొర్రెలు, మేకలు మరియు పశువులను చేన్లో మేపుకోవాలి. పత్తి మోళ్లను ట్రాక్టరు మరియు రోటావేటర్లతో భూమిలో కలియదున్నుకోవటం వలన కోసేస్త దశలను నాశనం చేసుకోవచ్చు. ఇటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల గులాబీ రంగు పురుగుని నివారించుకోవచ్చు. పత్తి పంటలో ముఖ్యంగా వేరుకుళ్ళు తెగులు, అలాగే ఫ్యుజేరియం వడల్ తెగులు, నల్లమచ్చ తెగులు, ఆకుమచ్చ తెగులు, బూజు తెగులు, కాయకుళ్ళు తెగులు, టొబాకో స్ట్రీక్ వైరస్ తెగులు ముఖ్యంగా కనిపిస్తుంటాయి. పత్తి పంటలో తెగుళ్ళు ఆశించడం గమనించినప్పుడు సమీపంలో ఉన్న వ్యవసాయ అధికారిని కనుక్కొని నివారణ చర్యలు చేపట్టడం వలన తెగుళ్లను అరికట్టుకోవచ్చు. తెగుళ్లను గమనించిన వెంటనే దానికి తగిన మందుని పిచికారీ చేసుకోవడం వలన ఖర్చును తగ్గించుకొని కొంతమేరకు రైతు ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాగే పత్తి తీయటంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన రైతు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. పత్తి తీయగానే నీడలో మండలు వేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన పత్తి గింజ బాగా గట్టిపడమే కాకుండా తేమ శాతం అనేది తగ్గి పత్తి శుభ్రంగా ఉంటుంది. ఇలా చేయకుండా అలాగే దాన్ని ఉంచుకోవడం వలన తేమ శాతం పెరిగి వేడి ఎక్కువై గింజలు ముడుచుకొని పోయి పత్తి తూకం తగ్గిపోతుంది. అలాగే ముక్కు పురుగు తగిలి నాణ్యత తగ్గుతుంది. కనుక పత్తి తీసిన తర్వాత కూడా తగు జాగ్రత్తలు రైతులు పాటించాలి. ఈ విధంగా రైతులు పంట వేయక మునిపే పచ్చిరొట్ట ఎరువులు

0: తీసుకొని భూమిలో కలియ దున్నుకోవడం వలన భూమి నాణ్యతను పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే పంట మార్పిడి, భూసార పరీక్షలు చేయించి భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా రైతులు ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. అలాగే సహజ ఎరువులైనటువంటి పశువుల పేడ, జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు వంటి ఎరువుల వాడకాన్ని పెంచుకొని రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడం వల్ల మన భూమిని కాపాడుకోవడమే కాకుండా పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. అలాగే పత్తిలో కంచె పంటలు, అంతర పంటలు, ఆకర్షక పంటలను ఉంచుకోవడం వలన పురుగు మందుల పిచికారిని తగ్గించుకొని వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా రైతు పెట్టుబడిని తగ్గించుకొని దిగుబడి పెంచుకొని లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది.
1: పత్తిలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులను ఆచరించాలి? ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు పత్తిలో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి పెద్దారవీడి వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

పాపం ఖాదరయ్య భయంతో అడ్డంగా పరిగెత్తి జొన్న చేనులో పడ్డాడు. బాగా పండి ఒరిగిన కంకులు చూసి ఆశతో వాటిని విరిచి బొట్టలో పెట్టాడు. అది చూసిన చేనుగల్ల ఆసామి ఖాదరయ్యను ఎలా సత్కరించాడో, ఆ సత్కారాన్ని ఖాదరయ్య ఎలా అందుకుంటున్నాడో చూడండి.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వికసిత్ భారత్, ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. మరి ఈ ప్రచారోద్యమ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు, ఈ ప్రచారంలో భాగంగా ఎలాంటి అంశాలపైన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు, ఈ వివరాలను గురించి మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శివచరణ్ గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ ఖేత్ బచావ్ అభియాన్ అనే ఏదైతే ప్రచార కార్యక్రమం ఉందో, నెల రోజులది, ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశాల గురించి చెప్తారా?
1: అయితే గత కొన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఎరువుల వినియోగం అనేది రాను రాను పెరుగుతూ పోతుంది. సో ఈ వినియోగాన్ని కొంత తగ్గించి తప్పనిసరిగా మనం ఏంటంటే రైతు సోదరులందరూ పంట యాజమాన్యము, పంట యాజమాన్యానికి సంబంధించిన అంశాలన్నీ మనం తెలుసుకుంటున్నాము, దానిపైన అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తున్నాము. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నేల ఆరోగ్యము, నేలల పరిరక్షణ, ఇది ముఖ్య ఉద్దేశం. సో ఈ నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఖర్చులు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా జూన్ 1వ తేదీ నాడు రాయసీమ జిల్లా మధ్యప్రదేశ్లో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది.
0: అయితే ఇప్పుడు ఈ 30 రోజుల కార్యాచరణ ఏదైతే ప్రచార ఉద్యమాన్ని ఏదైతే చేపట్టిందో ఈ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, అయితే ఇందులో ఎవరెవరు భాగస్వాములు అవుతున్నారు, ఎవరెవరి భాగస్వామ్యం ఉంటుంది?
1: ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో అంటే ఐసీఆర్ వచ్చేసి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, తర్వాత ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు దేశవ్యాప్తంగా ఉన్న 731 కేవీకేలు అందరూ కృషి విజ్ఞాన కేంద్రాలు అన్ని పార్టిసిపేట్ చేసి భాగస్వామ్యం పంచుకొని రైతు సోదరులందరికీ ఈ జూన్ 1 నుండి జూన్ 30 వరకు ఇప్పుడు చాలా ప్రదేశాలలో మన దేశవ్యాప్తంగా విత్తనాలు విత్తుకోవడం కానీ, నేల తయారీ కానీ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ భాగస్వాములుగా అందరూ రైతుల గ్రామానికి వెళ్ళి అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే ఈ ఖేత్ బచావ్ మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తున్నారు జూన్ 1 నుండి 30 వరకు. దీంట్లో మన తెలంగాణలో చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ ద్వారా మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయము మరియు అటారీ అని మాకు ఐసీఆర్ సంబంధించిన సంస్థ సౌత్ జోన్ కి, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు అందరి భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో 30 రోజులు అందరూ ప్రతి ఒక్క శాస్త్రవేత్త, వ్యవసాయ శాఖ సంబంధించిన వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
0: అయితే ఇప్పుడు ఈ 30 రోజుల్లో ప్రధానమైన ప్రచారాంశాలు ఏమున్నాయి, వేటి మీద మీరు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు?
1: అయితే దీన్ని అంటే ఈ ముందస్తుగా అవగాహన కార్యక్రమాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2 అంశాలు ఇందులో. ఒకటి ఎరువుల వినియోగాన్ని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడము. రెండవది ఏంటంటే నేలల పరిరక్షణ, నేల ఆరోగ్యము కాపాడుకోవడం. ఈ 2 ప్రధాన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మొత్తం అంశాలను కనుక మనం చూసుకున్నట్టయితే ఒక 10 అంశాలుగా చేసుకున్నట్టయితే మొదలు ఏంటంటే తప్పనిసరిగా రైతు సోదరులు ఏంటంటే నేలల మట్టి పరీక్ష చేసుకోవాలి. మట్టి పరీక్ష చేసుకుని మట్టి పరీక్ష ఆధారంగానే ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. సో ఆ ఎరువుల యాజమాన్యం కూడా ఏంటంటే పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడకుండా మనకు దొరుకుతున్న పశువుల ఎరువు కానీ లేదంటే చెరువు మట్టి తోలుకోవడం కానీ ఇలా

0: లాంటి కొన్ని అంశాలను రైతు క్షేత్రస్థాయిలో మేము తీసుకెళ్లడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎరువుల వినియోగంపై పెట్టే ఖర్చు ఒకటి తగ్గుతుంది, రెండోది ఏంటంటే ఈ పర్యావరణాన్ని కూడా మనము
1: కాపాడుకునే వాళ్ళు
0: కాపాడుకున్న వాళ్ళం
1: అవుతాం.
0: అవుతాము. సో రసాయన ఎరువుల వినియోగం వల్ల మనకి ఏవైతే భూగర్భ జలాలు కానీ ఇవన్నీ కలుషితం కావడం అనేది ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక కొన్ని 100 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఈ జిల్లాలో ఏంటంటే వినియోగము అత్యధిక స్థాయిలో ఉంది. సో
1: ఎక్కువ
0: వాటి
1: మోతాదులో
0: ఎక్కువ
1: వాడుతారు.
0: మోతాదులో అంటే విపరీతం ఎక్కువ స్థాయిలో వాడుతున్నారు. అలాంటి జిల్లాల్లో ఉధృతంగా చేస్తున్నారు. మిగతా జిల్లాలో కూడా అంటే
1: ముందు జాగ్రత్తగా
0: ముందు
1: అంత
0: జాగ్రత్తగా
1: వాడకం
0: ఈ
1: ఎక్కువ
0: 100 జిల్లాలే
1: లేకపోయినప్పుడు కూడా.
0: కాకుండా జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మొదలు ఏంటంటే మనం మట్టి పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం, దీంతో పాటు ఏంటంటే మనం పంటల యాజమాన్యం కూడా చేపడతాం. ఈ పంటల యాజమాన్యం చేపట్టాలని కానీ పదే పదే ఒకే పంట వాడకుండా పంట మార్పిడి, క్రాప్ రొటేషన్ కూడా ఒకటి మనం చెప్తున్నాం. ఈ రసాయన ఎరువుల వినియోగం కూడా పెరుగుతుంది కాబట్టి దానికన్నా ముందు రైస్ సోదరులు చాలా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన జిల్లాలో ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టయితే ఈ పంట వ్యర్థాలను కాల్చడం అనేది పెరిగిపోతా ఉంది. ఈ పంట వ్యర్థాలు కాల్చడం ద్వారా ఏమవుతుందంటే భూమికి ఒక రకంగా భూమిలో మేల్చేసు సూక్ష్మజీవులు చనిపోవడం కానీ లేదంటే భూమి యొక్క సాయిల్ క్వాలిటీ దెబ్బతినడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటిని ముందే దృష్టిలో ఉంచుకొని ఈ పంట వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవడము, వాటిని కలియదున్నడము, దీనికి కావలసిన మెకనైజేషన్ కానీ అంటే వాటికి కావలసిన ట్రాక్టర్తో అనుసంధానం చేసినటువంటి ఈ ఏవైతే కలియదున్నే పరికరాలు ఉన్నాయో అవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఉన్న రైతులందరూ అవి కనుక మనకు అందుబాటులో ఉన్నట్టయితే తప్పనిసరిగా వాటిని కలియదున్నుకుంటే నేల ఆరోగ్యం కాపాడుకుంటున్నాము, పర్యావరణ కాలుష్యాన్ని కూడా మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. అదొకటి బాగా సమస్య మన దగ్గర కూడా ఇప్పుడు బాగా వచ్చేసింది. రానున్న కాలంలో గనక ఒకవేళ ఇదే మనం కొనసాగించినట్టయితే చాలా దుష్పరిణామాలు అనేవి మనం చూడాల్సి వస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే మరి చేస్తున్నట్టే మనము పచ్చి రొట్టె ఎరువులు మన జిల్లాలో గనక చూసుకున్నట్టయితే ఎక్కువ శాతము పత్తి, సోయా చిక్కుడు మరియు వర్షాధారిత పంటలు పండిస్తున్నాము. ఒకవేళ వరి ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఏంటంటే తప్పనిసరిగా ఈ పచ్చి రొట్టె సంబంధించిన పంటలు వేసుకోవాలి. జనుము, జీలుగా ఇలాంటి పంటలు తప్పనిసరిగా అంటే ఎటు తిరిగినా మనకేందంటే ఈ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే
1: తగ్గించడం.
0: మార్గాలని మనం చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైమ్ అదే విధంగా మనము నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం. ఈ రెండు అంశాలను ప్రధానంగా దానికి సంబంధించిన అంశాలను మనం ఇందులో చెప్పడం జరుగుతుంది. సో మనకి ఏదైనా కానీ మనం ఒక పంట ముందు పంట యొక్క వ్యర్థాలు కనుక పంట వ్యర్థాలు ఉన్నట్టయితే వాటిని సమర్థవంతంగా కలియదున్నుకోవడము కాల్చకుండా ఒకటి. ఇంకొకటి ఏంటంటే నీటి పొదుపు. నీటి పొదుపులో కూడా మనము మన జిల్లాలో మట్టుకు చూసుకున్నట్టయితే ఎత్తుమడుల పద్ధతి ఒకటి మనం చెప్తున్నాము. రెండవది ఏంటంటే మనకున్న తక్కువ నీటిలో వర్షాధారితంగా పండిస్తున్నాం కాబట్టి పంట కాలం కూడా కొంత స్వల్ప నుంచి మధ్యస్థ కాల రకాలను కనుక ఎంపిక చేసుకున్నట్టయితే రైతు సోదరులు మనకున్న నీటితోనే మనము పంట దిగుబడి అనేది సాధించవచ్చు. ఎక్కువ పంట కాలం కనుక ఉన్న పంటలను కనుక వేసుకున్నట్టయితే చివరి దశలో నీటి ఎద్దడి వచ్చి దిగుబడులు కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా నీటిని పొదుపు చేయడము, నీటి కుంటల ఏర్పాటు కూడా ఈ మధ్య ఒక రైతు తారసుపడితే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నీటి కుంటలు ఏర్పాటు చేసుకోండి అంటే ముందుగానే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఈ టెంపరేచర్స్ పెరిగే ఉష్ణోగ్రతలు కూడా చూసి వాళ్ళు ఏంటంటే ఒక గ్రామంలో 3 రైతు సోదరులు కలిసి ఈ నీటి కుంట అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పల్సీకే గ్రామంలో అంటే నీటి ఎద్దడిని రైతులు వస్తున్నారని ముందస్తూనే గుర్తిస్తున్నారు కాబట్టి నీటి పొదుపు, దాంతోపాటు మనకున్న నీటి వినియోగం అదనంగా వనరులను కాపాడుకుంటూ దానికి తగ్గ రకాలను ఎంపిక చేసుకోవడం కూడా ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మిత్ర పురుగులు మనం చూసుకున్నట్టయితే మనం వాడే రసాయన క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య గానీ మిత్ర పురుగుల సంఖ్య గానీ చాలా తగ్గిపోయింది. సో వీటిని పెంచాలా అంటే రసాయన క్రిమి సంహారక మందుల వినియోగాన్ని తగ్గించాలంటే తప్పనిసరిగా సమగ్ర చీడపీడల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి జిగురట్టలు కానీ లేదంటే బయోఫస్టిసైడ్స్ కానీ లింగాకర్షక బుట్టలు కానీ ఇలాంటివి తగ్గించుకున్నట్టయితే మనము చేసే 5 నుండి 7 స్ప్రేలో కనీసం 1-2 కున్న తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. 1-2 స్ప్రేలు తగ్గుతున్నాయి అంటే వినియోగం తగ్గుతుంది, మనకు మన పైన ఖర్చు తగ్గుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, వాతావరణానికి కూడా మంచిది కాబట్టి ఇలాంటి పద్ధతులు కూడా ఒకటి చేసుకోవడం. తద్వారా మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది, నేలలో సూక్ష్మజీవుల క్రియ కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఏవైతే పొలం గట్లు ఉంటాయో పొలం గట్ల పైన మునగ లాంటి పంటలు అంటే పొలం గట్ల పైన అవి పెరుగుతాయి, పెద్దగా వాటి నీడ మన పంటను హాని చేయదు కాబట్టి పంటల మీద పడదు కాబట్టి దాంతో పాటు ఏంటంటే అదనంగా మనకు ఆదాయం కూడా ఇస్తుంది. సో అలాంటి పంటలు వేసుకోవడం తద్వారా ఆదాయాన్ని పొందడము. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ తిరిగినా గానీ తప్పనిసరిగా రైతు సోదరులు ఖర్చు తగ్గించుకోవాలి. మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి దాదాపు ఒక 40 రోజుల నుంచి మేము ఇలాంటి రైతు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. 90% మంది రైతులు జమా ఖర్చు, పంటకు సంబంధించిన నిర్వహణ ఖర్చు యాజమాన్యం కానీ దాని లెక్కలు రాసుకోవడం కానీ చేయట్లేదు. సో రైస్ సారు తప్పనిసరిగా ఇది కనుక మెయింటైన్ చేసినట్టయితే ఎక్కడ

0: మనం ఖర్చు తగ్గించవచ్చు. ఒకవేళ రసాయన ఎరువులు, ఈ క్రిమిసంహారక మందులు ఒకటి, ఒకవేళ సమర్థవంతంగా రసాయన ఎరువుల వినియోగము మరియు క్రిమిసంహారక మందులు స్ప్రే కనుక తగ్గించుకున్నట్టయితే, నీటి యాజమాన్య పద్ధతులు చేసినట్టయితే, ఎకరానికి 1500 నుంచి 3000 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి రైతు ఆదా చేసుకున్న వాళ్ళ మొత్తం. సో ఒకటి, మనము పంట ఖర్చును ఆదా చేసుకోవడము, తద్వారా అధిక దిగుబడిని సాధించడము, తద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించిన వాళ్ళం అవుతాము.
1: అయితే ఇప్పుడు ఈ జమా ఖర్చుల ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ రైతులు వ్యవసాయానికి సంబంధించి అవసరమైన విత్తనాలు కానీ ఎరువులు పురుగు మందులకు సంబంధించిన కొనుగోలు చేసినప్పుడు చాలామంది అవగాహన ఉండియో లేకనో కొంతమంది సంబంధించిన రసీదులు తీసుకొని ఉంచుతారు, కొందరేమో వాటిని మర్చిపోతారు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఈ రసీదులతో భవిష్యత్తులో ఏమైనా ఉపయోగం ఉంటుందా? మరి వీటిని తీసుకోవడం జాగ్రత్త ఉంచడం అవసరమా?
0: తప్పనిసరిగా వ్యవసాయ శాఖ ద్వారా మరియు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతు సోదరులు అవగాహన కల్పిస్తున్న అంశం ఏంటంటే, తప్పనిసరిగా రైతు సోదరులు వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు, విత్తనం కానీ, ఎరువులు కానీ, క్రిమిసంహారక
1: పనిముట్లు
0: మందులు
1: కానీ
0: కానీ, ఏది తీసుకున్నా దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవడము, మరి తీసుకున్న దాంట్లో ఎంట్రీ అయిందా లేదా చూసుకోవడం. ఇది ఎప్పటి వరకు ఉంచాలంటే, పంట ఉత్పత్తి మనం అమ్మి మన అకౌంట్లో డబ్బులు
1: డబ్బులు
0: జమ
1: వచ్చే
0: అయ్యే
1: వరకు.
0: వరకు ఈ రసీదు అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. రెండవది ఏంటంటే, మీరు అన్నట్టు పంట నిర్వహణ ఖర్చు కూడా మనం రాసుకోవాలి. ఈ రెండు చేసినప్పుడు ఏంటంటే, భవిష్యత్తులో ఇతర ఏదైనా కారణాల వల్ల సమస్య తలెత్తినప్పుడు ఈ మన రసీదు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏంటంటే, ఎవరిపైనైతే పట్టా ఉంటుందో, రైతు పట్టా ఉన్నదో, ఆ పేరు మీద రసీదు తీసుకోవడం ఇంకా మంచిది. మనం ఏదో ఒక పేరు రాపియకుండా ఆ పేరు మీద తీసుకోవడము, మరియు తీసుకున్న ఇన్పుట్స్ కూడా క్వాలిటీ ఇన్పుట్స్ సంబంధిత డీలర్లు, అంటే గుర్తించబడిన డీలర్ల దగ్గర తీసుకోవడం ఇంకా మంచిది.
1: చాలా సంతోషం శివచరణ్ గారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఖేత్ బచావ్ అభియాన్ నెల రోజుల ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ముఖ్య ఉద్దేశంగా మీ మాటల ద్వారా తెలుస్తుంది ఈ పథక ఉద్దేశం గురించి. అయితే రైతులు సంపూర్ణమైన అవగాహనతో తమ వ్యవసాయ ఖర్చులని తగ్గించుకొని, ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని పరిమితం చేసి, సహజ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తూ, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మంచి పంట దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ, ఏ ఉద్దేశంతోనైతే కేంద్ర రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టిందో, ఆ కార్యక్రమ ఉద్దేశాలు ఫలించాలని ఆకాంక్షిస్తూ ఈ సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఖేతీ బచావో అభియాన్ ఈ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. రాజా చిత్రం నుండి మను చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం సూర్య నమస్కారం ప్రాముఖ్యత ఈ అంశం గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం మొదటి భాగం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి గురించిన కొన్ని విషయాలను ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. కార్యక్రమంలో ముందుగా కొన్ని విద్యా ఉద్యోగ సమాచార ప్రకటనలు చూద్దాం. ముందుగా ఒక విద్యా సమాచార ప్రకటన చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి విద్యా సమాచార ప్రకటన ఇది. హైదరాబాదులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి దూర విద్యా విధానంలో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ప్రోగ్రాంలో దరఖాస్తులకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మరి ప్రోగ్రాం వివరాలను కనుక చూసినట్లయితే అండర్ గ్రాడ్యుయేట్లో బీఏ బీకామ్ బీఎస్సి అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంఎల్ఐఎస్సి బిఎల్ఐఎస్సి కోర్సులు ఉన్నాయి. అదేవిధంగా డిప్లొమా ప్రోగ్రాముల్లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ హ్యూమన్ రైట్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిజిటల్ జర్నలిజం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈ ప్రోగ్రామ్స్ పీజీ డిప్లొమాలో ఉన్నాయి. అదేవిధంగా సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎన్జిఓస్ మేనేజ్మెంట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈ ప్రోగ్రామ్స్ సర్టిఫికేట్ ప్రోగ్రాంలో అందుబాటులో ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంకు 3 సంవత్సరాలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంకు 2 సంవత్సరాలు, ఎంఎల్ఐఎస్సి బిఎల్ఐఎస్సి డిప్లొమా ప్రోగ్రాంకు 1 ఏడాది, సర్టిఫికేట్ ప్రోగ్రాంకు 6 నెలలు కాల వ్యవధి ఉంటుంది. అర్హత అనేది కోర్సును అనుసరించి 10వ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 7 ఆగస్టు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు మీరు www.brao.online.in అనే

వెబ్సైట్లో చూడవచ్చు. అదేవిధంగా www.braouac.in అనే వెబ్సైట్ని చూడగలరు. మరి యువాణి కార్యక్రమంలో మరో విద్యా సమాచార ప్రకటన చూద్దాం. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు జూలై 15 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి కోర్సుల యొక్క వివరాలను చూసినట్లయితే పాలియేటివ్ కేర్, ఇది సర్టిఫికెట్ కోర్సు, 10th ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కోర్సు వ్యవధి 3 నెలలు ఉంటుంది. పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, 60 సీట్లు ఉంటాయి. అర్హత బ్యాచిలర్ డిగ్రీ. కోర్సు కాల వ్యవధి 7 ఏడాది. డిప్లొమా ఇన్ యోగా, అర్హత ఇంటర్మీడియట్. కోర్సు వ్యవధి 7 ఏడాది. పీజీ డిప్లొమా ఇన్ యోగా, అర్హత ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. కోర్సు వ్యవధి కూడా 7 ఏడాది. దరఖాస్తు ఫీజు పీజీ డిప్లొమా డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ కోర్సుకు 500 రూపాయలు, ఇతర కోర్సులకు 150 రూపాయలు డీడీ ద్వారా చెల్లించాలి. దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా పంపించాలి, దయచేసి గమనించగలరు. దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా పంపించాలి. పూర్తి చేసినటువంటి ఆఫ్లైన్ దరఖాస్తుకు అవసరమైన ధృవపత్రాలు డీడీ జతచేసి చివరి తేదీలోగా డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి అనేటువంటి అడ్రస్కు 15వ తేదీలోగా చేరే విధంగా పంపించాలి. మీరింతవరకు యువాణి కార్యక్రమంలో విద్యా సమాచార ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ఉద్యోగ సమాచార ప్రకటనలు చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1500 ప్రొఫెషనల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొఫెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 1500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ప్రొఫెషనరీ ఆఫీసర్ ఖాళీల సంఖ్య 1500. ఇందులో రెగ్యులర్ 1446, బ్యాక్లాగ్ 54 ఖాళీలు ఉన్నాయి. ఇవి ఎస్సీ రిజర్వేషన్ 234, ఎస్టీ 144, ఓబీసీ 390, ఈడబ్ల్యూఎస్ 144, అన్రిజర్వ్డ్ కింద 588 బ్యాక్లాగ్ ఖాళీ, మొత్తం ఖాళీలు ఉన్నాయి. అర్హత విషయానికి వస్తే, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నిర్దిష్ట తేదీలోపు డిగ్రీ పూర్తి చేయవలసి ఉంటుంది. వయోపరిమితి అనేది 1 ఏప్రిల్ 2026 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు. దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 10 నుండి 15 సంవత్సరాల వరకు వయసులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం అనేది 3 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1లో ప్రిలిమినరీ పరీక్ష, ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ విధానంలో జరుగుతుంది. ఫేజ్ 2లో మెయిన్ ఎగ్జామినేషన్. ఫేజ్ 3లో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు 750 రూపాయలుగాను, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. ప్రిలిమినరీ పరీక్ష 1 ఆగస్టులో, మెయిన్స్ పరీక్ష 1 సెప్టెంబర్లో, ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్ 1 అక్టోబర్ లేదా 1 నవంబర్లలో జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 8 జూలై. పూర్తి వివరాల కొరకు sbi.bank.in అనే వెబ్సైట్ని చూడగలరు. పూర్తి వివరాల కొరకు sbi.bank.in అనే వెబ్సైట్ని చూడగలరు. యువాణి కార్యక్రమంలో

0: మరో ఉద్యోగ సమాచార ప్రకటన చూద్దాం. ఎన్టీపీసీలో 40 అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ పోస్టుల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ ప్రకటన ఇది. న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీ 40 అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హులైనటువంటి అభ్యర్థులు 10 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. మరి పోస్టుల వివరాలను చూసినట్లయితే అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ 40 పోస్టులు, ఇందులో అన్రిజర్వ్డ్ కింద 17, ఈడబ్ల్యూఎస్ కింద 4, ఓబీసీ 10, ఎస్సీ 6, ఎస్టీ 3 పోస్టులున్నాయి. విద్యా అర్హత కనీసం 60% మార్కులతో, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయోపరిమితి 27 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం అనేది షార్ట్ లిస్ట్, సెలక్షన్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు ₹500 గాను, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 10 జూలై. పూర్తి వివరాల కొరకు మీరు www.ntpc.co.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో కొన్ని విద్యా ఉద్యోగ సమాచార ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూర్య నమస్కారం ప్రాముఖ్యత. ఈ అంశం గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం. మొదటి భాగం, పరిచయకర్త కుమారి మౌనిక రంటాల.
1: సూర్యుడు ప్రత్యక్ష దైవంగా భావించబడే భారతీయ సంస్కృతిలో ఆరోగ్యం, శక్తి, చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాడు. అలాంటి సూర్య భగవానునికి కృతజ్ఞతాభావంతో చేసే అద్భుతమైన యోగా సాధనే సూర్య నమస్కారం. కేవలం 12 ఆసనాల సమూహంగా కనిపించే సూర్య నమస్కారాలు శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, ఆత్మకు ఉత్సాహాన్ని అందిస్తాయి. ప్రతి కదలికలో ఆరోగ్యం, ప్రతి శ్వాసలో నూతన శక్తి నిండి ఉంటుంది. ఈరోజు మన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో పీజీ చేసినటువంటి ఆకుల చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. నమస్కారం చంద్రమౌళి గారు.
2: నమస్కారం మోనిక గారు.
1: చంద్రమౌళి గారు, సూర్య నమస్కారంలోని 12 ఆసనాల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా? అవి శరీరంపై ఎలా పనిచేస్తాయి?
2: సూర్య నమస్కారం అనేది 12 ఆసనాల సమూహారం. అవి ప్రణమాసనం, హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచాలాసనం, దండాసనం, అష్టాంగ నమస్కారం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వసంచాలాసనం, పాదహస్తాసనం, హస్త ఉత్థానాసనం మరియు ప్రణవాసనం. ఈ 12 ఆసనాలు శరీరంలోని దాదాపు అన్ని కీళ్ళు, కండరాలు, అవయవాలను చురుకుగా చేస్తాయి. ముందుకు వంగే ఆసనాలు వెన్నెముకకు వశ్యతను అందిస్తే, వెనుకకు వంగే ఆసనాలు ఛాతిని విస్తరించి శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తాయి. భుజంగాసనం, పర్వతాసనం వంటి ఆసనాలు వెన్నెముకను బలపరుస్తాయి. అశ్వసంచలనాసనం కాళ్ళ కండరాలను శక్తివంతం చేస్తుంది. మొత్తం మీద సూర్య నమస్కారం శరీరానికి బలం, వశ్యత, సమతుల్యత, చురుకుదనం అందించే సంపూర్ణ యోగ సాధన.
1: సూర్య నమస్కారాల్లో మంత్రాల పాత్ర ఏమిటి? వాటిని జపించటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తారా?
2: సూర్య నమస్కారంలో ప్రతి ఆసనానికి ఒక మంత్రం ఉంటుంది. అవి ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ మంత్రాలు సూర్యుని వివిధ గుణాలను సూచిస్తాయి. మంత్రోచ్చారణ వల్ల మనస్సు ఏకాగ్రత పొందుతుంది. శరీరం, శ్వాస, మనసు మధ్య సమన్వయం ఏర్పడుతుంది. మంత్రాలు సాధనను కేవలం వ్యాయామంగా కాకుండా ఆధ్యాత్మిక సాధనగా మారుస్తాయి. సూర్యుని పట్ల కృతజ్ఞతాభావాన్ని పెంపొందించి అంతర్గత ప్రశాంతతను అందిస్తాయి. సూర్య నమస్కారం అనేది

0: యోగం యొక్క యోగాసనం కాదు. 12 ఆసనాల సమన్వయంతో కూడిన సంపూర్ణ యోగ సాధన. ఇందులో ప్రణమాసనం, హస్త ఉత్థానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచలనాసనం, దండాసనం, అష్టాంగ నమస్కారం, భుజంగాసనం, పర్వతాసనం వంటి ఆసనాలు ఉంటాయి. ఈ 12 ఆసనాలు మన శరీరంలోని ప్రతి భాగాన్ని క్రమ పద్ధతిలో చైతన్యవంతం చేస్తాయి. ముందుగా ప్రణవాసనం మనలోని ఏకాగ్రత పెంచుతుంది. హస్త ఉత్థానాసనం ఛాతిని విస్తరించి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. పాదహస్తాసనం వెన్నెముక, నడుము, కాళ్ళ కండరాలను సాగదీస్తుంది. అశ్వసంచలనాసనం కాళ్ళ బలాన్ని పెంచడంతో పాటు శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. భుజంగాసనం వెన్నెముకకు వశ్యతను అందిస్తే పర్వతాసనం మొత్తం శరీరానికి మంచి స్ట్రెచ్నిస్తుంది. ఆసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది, కండరాలు బలపడతాయి. అలాగే శరీరంలోని వివిధ గ్రంథులు ఉత్తేజితమై ఆరోగ్యకరమైన పనితీరును కొనసాగిస్తాయి. నేటి జీవన శైలిలో గంటల తరబడి కూర్చుని పనిచేసే వారికి సూర్య నమస్కారం ఎంతో ఉపయోగకరం. అందుకే యోగాచార్యులు సూర్య నమస్కారం ఒకే సాధనలో అనేక ఆసనాల ప్రయోజనం అని పేర్కొంటారు. ఇది శరీరానికి బలం, వశ్యత, సమతుల్యత, చురుకుదనాన్ని అందించే సంపూర్ణ యోగ విధానం.
1: సూర్య నమస్కారంలోని 12 ఆసనాల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా? అవి శరీరంపై ఎలా పనిచేస్తాయి?
0: సూర్య నమస్కారం అనేది యోగాలో అత్యంత సమగ్రమైన సాధనాల్లో ఒకటి. ఇది 12 ఆసనాల సమూహారం. ప్రణమాసనం, హస్త ఉత్థానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచలనాసనం, దండాసనం, అష్టాంగ నమస్కారం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వసంచలనాసనం, పాదహస్తాసనం, హస్త ఉత్థానాసనం మరియు ప్రణమాసనం ఇందులో ఉంటాయి. ఈ ఆసనాలు శరీరంలోని ప్రతి భాగాన్ని క్రమ పద్ధతిలో పనిచేయిస్తాయి. ముందుకు వంగే ఆసనాలు వెన్నెముక, కాళ్ళ కండరాలను సాగదీస్తాయి. వెనక్కు వంగే ఆసనాలు ఛాతిని విస్తరించి శ్వాసకోశ సామర్థ్యాన్ని పెంచుతాయి. భుజంగాసనం వెన్నెముకకు వశ్యతను అందిస్తే పర్వతాసనం శరీరానికి సంపూర్ణ స్ట్రెచ్ని ఇస్తుంది. నేటి కాలంలో గంటల తరబడి కూర్చొని పనిచేసే జీవనశైలి కారణంగా వెన్నునొప్పి, మెడనొప్పి, ఉబకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. సూర్య నమస్కారం ఈ సమస్యలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది కేవలం కండరాలకే కాదు, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ వంటి అంతర్గత అవయవాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ప్రతి ఆసనాన్ని శ్వాసతో సమన్వయం చేస్తూ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే యోగాచార్యులు సూర్య నమస్కారాన్ని సంపూర్ణ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనగా పేర్కొంటారు.
1: సూర్య నమస్కారాల్లో మంత్రాల పాత్ర ఏమిటి? వాటిని జపించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తారా?
0: సూర్య నమస్కారంలో ప్రతి ఆసనానికి ఒక ప్రత్యేక మంత్రం ఉంటుంది. అవి ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ మంత్రాలు సూర్యుని వివిధ గుణాలను సూచిస్తాయి. ఉదాహరణకు, మిత్రుడు అంటే అందరికీ మేలు చేసేవాడు, భాస్కరుడు అంటే వెలుగును ప్రసాదించేవాడు. ఈ మంత్రాలను జపిస్తూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనలో కృతజ్ఞతా భావం పెరుగుతుంది. మంత్రాలు శబ్దతరంగాలు, అవి మనస్సుపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది, మనస్సులోని ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. శరీరం, శ్వాస, మనసు ఒకే దిశలో పనిచేయడానికి సహాయపడతాయి. మంత్రాలు తెలియకపోయినా సూర్య నమస్కారాలు చేయవచ్చు, కానీ మంత్రాలతో చేస్తే సాధనకు ఆధ్యాత్మిక పరిమళం చేరుతుంది. అది కేవలం వ్యాయామం కాకుండా ధ్యానమయమైన అనుభూతిగా మారుతుంది. అందుకే మన ఋషులు సూర్య నమస్కారాల్లో మంత్రాలకు ప్రత్యేక స్థానం ఇచ్చారు.

మీరు ఇంతవరకు సూర్య నమస్కారం ప్రాముఖ్యత ఈ అంశం గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం మొదటి భాగం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు కుమారి మౌనిక రెంటాల. యువాణి కార్యక్రమాల తర్వాత తెలుసుకుందాం రండి శీర్షికన భారత రాజ్యాంగ

0: రంగంలో ప్రధానమంత్రి గురించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: యువాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం, తెలుసుకుందాం రండి శీర్షికన భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి గురించిన కొన్ని వివరాలని. మన భారతదేశంలో ప్రభుత్వ నిర్మాణము, పరిపాలనా విధానం అనేది భారత రాజ్యాంగాన్ని బట్టి జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26 ఆమోదించింది. భారత రాజ్యాంగము 1950 జనవరి 26 తేదీన అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి అత్యంత శక్తివంతమైన మరియు ప్రభుత్వ ప్రధాన కార్యనిర్వాహకుడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని భారత రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. రాష్ట్రపతి నామమాత్రపు అధినేత కాగా ప్రధానమంత్రి నిజమైన కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటారు. భారత రాజ్యాంగం 5వ భాగం 1వ అధ్యాయంలోని 74-75 నిబంధనలు ప్రధానమంత్రి, మంత్రిమండలిని గురించి వివరిస్తాయి. సాధారణంగా మెజారిటీ పార్టీ నాయకుడిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు అని మనం తెలుసుకున్నాం కదా. ప్రధానమంత్రి సాధారణంగా లోక్సభ సభ్యుడై ఉంటాడు. రాజ్యసభ సభ్యుని లేదా పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభలో సభ్యుని కాని వ్యక్తిని కూడా ప్రధానమంత్రిగా నియమించవచ్చు. అయితే అతను రాష్ట్రపతి నిర్దేశించిన గడువు లోపల లోక్సభలో తన మెజార్టీని నిరూపించుకోవలసి ఉంటుంది. ఏ సభలో సభ్యుడు కాని వ్యక్తి 6 నెలలలోగా పార్లమెంటు ఉభయ సభలలో, అంటే రాజ్యసభ లోక్సభలలో, ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి. ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వాహకాధికారి. మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. మంత్రిమండలికి, రాష్ట్రపతికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తాడు. భారత రాజకీయ వ్యవస్థలో ప్రధానమంత్రి మకుటం లేని మహారాజు. ప్రధానమంత్రి పదవీకాలం 5 సంవత్సరాలు. అయితే ఇది లోక్సభలో మెజారిటీపై ఆధారపడి ఉంటుంది. లోక్సభలో మెజారిటీ కోల్పోతే ఎప్పుడైనా ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరి ఈ ప్రధానమంత్రి తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించవలసి ఉంటుంది. మరి ఈ యొక్క ప్రధానమంత్రి అధికారాలు, విధులను కనుక చూసినట్లయితే, భారత ప్రధానమంత్రి అధికారాలు బ్రిటన్ ప్రధానమంత్రిని పోలి ఉంటాయి. మరి ఈ యొక్క మంత్రిమండలి నియామకంలో ప్రధానమంత్రి పాత్రను కనుక చూసినట్లయితే, కేంద్ర మంత్రులను నియమించడానికి, వారి శాఖలు కేటాయించడానికి, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయడానికి ప్రధానమంత్రి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు.

ప్రధానమంత్రి మంత్రిమండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. క్యాబినెట్ సమావేశాల అజెండా నిర్ణయిస్తారు. మంత్రులంతా వ్యక్తిగతంగా ప్రధానమంత్రికి బాధ్యత వహిస్తారు. ప్రధానమంత్రి కనుక రాజీనామా చేస్తే మొత్తం మంత్రిమండలే రద్దయిపోతుంది. తర్వాత లోక్సభలో నాయకుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి ప్రభుత్వ విధానాలను పార్లమెంట్లో ప్రకటించడం, ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టి అవి ఆమోదం పొందేలా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ప్రధానమంత్రి సలహాతోనే రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రధానమంత్రి సలహాతోనే జరుగుతాయి. ప్రధానమంత్రి రాష్ట్రపతికి, మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు. పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు,

సభతోనే రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయటం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రధానమంత్రి సలహాతోనే జరుగుతాయి. ప్రధానమంత్రి రాష్ట్రపతికి మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు. పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు, శాసన సంబంధ ప్రతిపాదనలు రాష్ట్రపతికి తెలియజేయటం, రాష్ట్రపతి అభిప్రాయాలను తిరిగి మంత్రిమండలికి తెలియజేయటం వంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రధానమంత్రి వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి విదేశాంగ శాఖను స్వయంగా నిర్వహించినా నిర్వహించకపోయినా విదేశాంగ విధానంలో కీలక పాత్ర పోషిస్తారు. అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడం, ఇతర దేశాలతో మైత్రి సంబంధాలను ఏర్పరచుకోవటం, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవటంతో కీలక పాత్ర వహిస్తారు. అదేవిధంగా ఈ యొక్క ప్రధానమంత్రి ఇతర అధికారాలను కనుక చూసినట్లయితే నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం, జాతీయాభివృద్ధి మండలి, జాతీయ భద్రతా మండలి, అంతర్రాష్ట్ర కౌన్సిల్, జాతీయ జనాభా నియంత్రణ మండలికి చైర్మన్గా వ్యవహరిస్తారు ప్రధానమంత్రి. ముఖ్యమంత్రుల సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఈ విధంగా ప్రధానమంత్రి దేశ పాలనలో కీలక పాత్ర వహిస్తారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 74 ప్రకారం భారత రాష్ట్రపతికి విధుల నిర్వహణలో సహాయపడటానికి ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉంటుంది. ఇది సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. మంత్రిమండలి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 క్యాబినెట్ మంత్రులు, 2 స్టేట్ మంత్రులు, 3 డిప్యూటీ మంత్రులు. సాధారణంగా ఎక్కువ ప్రాబల్యం పాలనాభావం ఉన్నవారికి క్యాబినెట్ మంత్రులుగా ప్రధాని నియమిస్తారు. వీరు కీలకమైనటువంటి రక్షణ, ఆర్థిక, హోం, రైల్వేలు, వ్యవసాయం తదితర శాఖలకు మంత్రులుగా ఉంటారు. క్యాబినెట్ మంత్రులు తమ శాఖలకు అధిపతులుగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. క్యాబినెట్ మంత్రులు వారానికి ఒకసారి ప్రధానమంత్రి నాయకత్వంతో సమావేశమవుతారు. స్టేట్ మంత్రులు మంత్రిమండలి 2 స్థాయికి చెందినవారు. వీరు తమ శాఖలను స్వతంత్రంగా నిర్వహిస్తూ విధి నిర్వహణలో ప్రధానమంత్రికి నేరుగా బాధ్యత వహిస్తారు. సాధారణంగా క్యాబినెట్ సమావేశాల్లో వీరు పాల్గొనరు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే క్యాబినెట్ సమావేశాల్లో పాల్గొంటారు. డిప్యూటీ మంత్రులు మంత్రిమండలిలో 3 స్థాయికి చెందినవారు. వీరికి ఎలాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. క్యాబినెట్ మంత్రులకు సహాయపడటానికి ఒకరు లేదా ఇద్దరు డిప్యూటీ మంత్రులు ఉంటారు. ఈ విధంగా ప్రధానమంత్రి లోక్సభ నాయకుడిగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ విధానాలను పార్లమెంట్లో ప్రకటించడం, ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టడం, అవి ఆమోదం పొందేలా చేయడంతో ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి గురించిన కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళల T20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకల్లో భారత రక్షణ దళాల ప్రత్యేక బృందంతో పాటు భారత నౌకాదళానికి చెందిన 2 యుద్ధ నౌకలు కూడా భాగస్వామ్యం కానున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో సమావేశం కానున్నారు. సీషెల్స్ పార్లమెంట్ను ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. లండన్లో ఈరోజు జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం UK ఇండియా వీక్ సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం CETA వచ్చే నెల 15వ తేదీ నుండి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సన్నద్ధతను సమీక్షించేందుకు పీయూష్ గోయల్ 3 రోజుల పాటు బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఈ చారిత్రాత్మక అవకాశాన్ని 2 దేశాల వ్యాపార వర్గాలు అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారతీయ పరిశ్రమలు మరింత ఆధునీకరణ చెందడానికి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచుకోవడానికి దోహదపడతాయని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier to support the global economy.
0: పార్లమెంటు భవనంలో ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వీరితో పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్ ప్రమాణం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీకి చెందిన తై టగక్, ఒడిశా నుంచి బీజేపీకి చెందిన దేవశీష్ సమంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుంచి బీజేపీకి చెందిన రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నాత్వాని కూడా ప్రమాణం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో LPG సరఫరాపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ డొమెస్టిక్ ప్యాక్డ్ LPG సరఫరాపై ఉన్న అన్ని పరిమితులను తొలగించింది. సంక్షోభం తలెత్తిన సమయంలో నిలిపివేసిన బల్క్ LPG సరఫరాను సైతం తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం సంక్షోభానికి ముందు ఉన్న వినియోగ స్థాయిల్లో 50% మేర సరఫరాను పునరుద్ధరించింది. దేశంలో LPG సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో ఈ మేరకు సడలింపులు కల్పించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశంలో

0: అమెజాన్ సంస్థ 48 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఈ పెట్టుబడుల ద్వారా యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న ఆసక్తికి మన దేశ ఆర్థిక శక్తికి ఈ పరిణామం ఒక స్పష్టమైన నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత సారథ్యంలో హర్యానాలోని గురుగ్రామ్లో జరిగిన 11వ బ్రిక్స్ దేశాల ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈరోజు విజయవంతంగా ముగిసింది. అంతర్జాతీయ ఇంధన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సదస్సులో చర్చించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఉన్నతస్థాయి సమావేశానికి బ్రిక్స్ సభ్యదేశాల ఇంధన మంత్రులు, డిప్యూటీ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సదస్సు ముగింపు సందర్భంగా ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు, విపత్తులను తట్టుకోగల మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగంలో నైపుణ్యాభివృద్ధికి కట్టుబడి ఉంటామని పేర్కొంటూ సభ్యదేశాలన్నీ కలిసి ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. సదస్సునుద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రసంగిస్తూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తూనే తమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన సమయం, వనరులు, విధానపరమైన స్వేచ్ఛ అవసరమని ఆయన స్పష్టం చేశారు. వెనిజువెలాలో సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల జరిగిన విధ్వంసంపై భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు భారత ప్రజల తరపున సానుభూతి, సంఘీభావం ప్రకటించారు. భూకంప తీవ్రతపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమ వేదికగా స్పందిస్తూ, భూకంపం కారణంగా ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఈ కష్టకాలంలో బాధితులకు భారత్ అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వెనిజువెలాకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత డ్యాంలు ఆధునిక సాంకేతికతతో రూపొందుతున్నాయని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 73 ఏళ్ల క్రితం మట్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ బాగుందని తెలిపారు. ఒక్క గేటు కొట్టుకుపోవడం వల్ల అన్ని గేట్లను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నర్మదా సరోవర్ నదీ జలాలను మిళితం చేసి నదుల అనుసంధానం చేపట్టామని, దీంతో గుజరాత్లో జలాలు సమృద్ధిగా ఉన్నాయని ఆయన పేర్కొంటూ,
1: జో కేంద్ర సర్కార్ కి ఓర్ సే జో తయ్ హోగా కిసీ కో అన్యాయ నా హో జో పానీ దేనా హై వో పానీ సబ్కో మిలే ఇస్ తరహ కి యోజనా బనే ఇస్కే లియే ఆజ్ తీనో ముఖ్యమంత్రియో నే సహమతి ది హై. माननीय प्रधानमंत्री जिस तरह से देश में सड़क बनाकर सबको जोड़ रहे हैं, इसी तरह पानी की योजना बनाकर भी सबको जो जोड़ना चाहते हैं, इसके अंदर आपने आज कई कदम एक साथ इन्होंने मिलकर आगे बढ़ा है, इससे आप सबको भी पानी मिलेगा.
0: మహిళల T20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్లు మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ నేత్ర ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు తుది ఆపరేషనల్ క్లియరెన్స్ లభించింది. ఈ సర్టిఫికేట్ను బెంగళూరులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో భారత వాయుసేనకు అధికారికంగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వాయుసేన డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి మాట్లాడుతూ, గతంలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లలో నేత్ర వ్యవస్థ తన అద్భుతమైన పనితీరును, విశ్వసనీయతను నిరూపించుకుందని గుర్తు చేశారు. వాతావరణం. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. పశ్చిమ తీరం, ఈశాన్య భారతం, ఉపహిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం

0: పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గులాబీ ఈ చిత్రం కోసం మనో గాయత్రి పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు చిత్రమంజర్ల సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జిపై ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. చిత్రమంజర్ల తరువాత ఆనందం ఈ చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రమందిర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 10 గంటలకు మధుర గీతాలు కార్యక్రమంలో వినవచ్చు. మధురమైన పాత సినిమా పాటలు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు, అనంతరం

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మళ్ళీ విందాం. ఆకాశవాణి శబ్దభండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు, గాయకులు శ్రీ జేవి రాఘవులు గారితో పరిచయం వింటారు.

0: కళలకు నిలయం రాజమహేంద్రి. ఎందరో కవులకు, గాయకులకు, కళాకారులకు పుట్టిల్లు. అటువంటి రాజమహేంద్రి, రాజమహేంద్రవరంగా పిలువబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి గొప్ప కళాకారులు, ప్రముఖ సినీ సంగీత దర్శకులు, గాయకులు శ్రీ జేవి రాఘవులు గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం రాఘవులు గారు.
1: నమస్కారం సార్.
0: మీ యొక్క జీవన శైలి సంగీతంలో చిన్నప్పటి నుంచి సాగిందా? పూర్వీకులకి ఏమైనా సంగీతంలో ప్రవేశం ఉందా, లేక మీ అంతటి మీరు సంగీతంలో ప్రవేశం ఇష్టం కలిగించుకున్నారా సార్?
1: నా అంత నేను సంగీతంలో ఇష్టం కలిగించుకున్నాను.
0: మీ అంతటి మీరే.
1: అందులో
0: మరి మీకు మొట్టమొదట ఘంటసాల గారితో పరిచయం ఎలాగైందండి, వారి శిష్యులుగా చేరటానికి?
1: నేను 1950లో విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో పాడుతుండగా ఆయన అక్కడికి వచ్చారు.
0: మీరు పాడుతుండగా?
1: నేను పాడుతుండగా ఆయన నాకు పనిచేసినటువంటి ఆర్కెస్ట్రా వారికి కావాల్సి వచ్చింది. కావాల్సి వచ్చి వారు నా కోసం వెయిట్ చేస్తున్నారు అన్నమాట అండి. ఆ సంగతి నాకు తెలియదు. సరే, నా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఎవరినైనా పాడింది అని అంటే, నేనండి, నా పేరు జేవి రాఘవులు అన్నాను. సంగీతం తెలుసిన తెలుసునండి నేను. అయితే సినిమాలో పాడి చేరాలని నీకు అభిప్రాయం కనుక ఉన్నట్లయితే నా దగ్గర తప్పకుండా చేర్చుకుంటాను అని అన్నారు.
0: ఘనసాల గారు
1: ఘనసాల గారు నాకు
0: హామీ ఇచ్చారు.
1: హామీ ఇచ్చారు. అది ఆ ప్రకారంగా నేను ఘనసాల గారిని మీట్ అవ్వడం, వారి ప్రాపకం నేను పొందడం, అవన్నీ కూడా ఒక ఇదిలో జరిగిపోయినాయి. అందుచేత నేను వారి దగ్గర నుంచి నేను 1971 వరకు, 1974 వరకు వారి దగ్గరే ఉన్నాను. వారికి అసిస్టెంట్గా, ఒక శిష్యుడిగా, ఒక
0: సహోదరుడిగా,
1: సహోదరుడిగా,
0: అన్ని విధాలుగా
1: అన్ని విధాలుగా ఉంటూ వచ్చాను.
0: వంత గాయకులుగా కచేరీలో కూడా వంత పాడేవారు మీరు.
1: వంత పాడేవాడిని. ఇచ్చేదంటే ఆయన నేను లేకుండా ఏ ఊరు వెళ్ళేవారు కాదు, నేను లేకుండా ఏ కచేరీ చేసేవారు కాదు, బాడీగార్డ్గా ఉంటూ వచ్చేవాడిని.
0: తర్వాత సార్, మీ మొట్టమొదటి సంగీత దర్శకత్వంలో మరి ద్రోహి అనే చిత్రం చేశారు కదా,
1: అవును,
0: మరి మొట్టమొదటి చిత్రంలోనే మీ గురువు గారి చేత పాడించారు మీరు.
1: అవునండి.
0: తమాషైనా అనే పాట సుశీల ఘంటసాల గారు పాడారు.
1: అవునండి.
0: మరి గురువు గారికి పాట నేర్పేటప్పుడు మీరు మీ అనుభూతి ఏంటి, ఏమైంది, ఎలా ఉండింది?
1: ఎలాగుండిందంటే,
0: ఆయన అప్పటికే మహాగాయకుడు కదా,
1: మహాగాయకుడు,
0: ఆయనకి పాఠం చెప్పాలంటే మీకు ఎలా అనిపించింది?
1: అంటే నేను ఆయన దగ్గర శిష్యుడిగా ఉండేవాడిని కాబట్టి నాకు ఆ ఫ్రీనెస్ ఉండేది,
0: చదువు ఎక్కువ,
1: ఆ చదువు ఎక్కువ తోటి నేను పాడుతుంటే ఆయన నేను నేర్చుకుని పాడేవారు. అలా జరిగిందండి.
0: అయితే ఆ పాట విన్నాం సార్,
1: విన్నాం.

0: జేస్తాసు గారు మన తెలుగు వాళ్ళకి ఎంత గొప్ప గాయకులో, మలయాళీలకి గొప్ప గాయకుడు జేస్తాసు గారు. అటు శాస్త్రీయ సంగీతం కానీ లలిత సంగీతం కానీ చక్కగా ఉపాసన పట్టినటువంటి మహాగాయకులు. మరి వారితో కూడా మీరు భారతంలో శంఖారావు అనే చిత్రంలో ఏ బంధం ఎన్నాళ్ళు అనే పాట పాడించారు. జేసుదాస్ గారి మీద మీ అభిప్రాయం, అప్పుడు పాట నేర్చుకున్నప్పుడు వారి శైలి ఎలా ఉండేది?
1: మాయబజార్ పనిచేస్తూ ఉండగా ఆయన అక్కడికి లీలగాలు తీసుకొచ్చారు అక్కడికి.
0: ఓహో, క్యాన్సర్ కోసం?
1: క్యాన్సర్ కోసం. అప్పుడు పరిచయం, అప్పటి నుంచి నన్ను గురుగారు అని అంటూనే ఉంటాడు ఆయన. ఆ తనుతో ఆయన పాట చెప్పడం, ఆయన పాడడం జరిగిందండి.
0: అప్పటికే ఆయన తెలుగు బాగా మాట్లాడగలిగారు.
1: మాట్లాడగలిగారు.

0: మీ జీవితంలో జీవన తరంగాలు చిత్రం మీ జీవన శైలినే మార్చేసింది మొత్తం. ఆ సినిమాతోటి ఆబాల గోపాలం మీ యొక్క సంగీత రచనకి మీ స్వరకల్పనకి జోహార్లు అర్పించారు. దాంట్లో ఘంటసాల మాస్టర్ పాడిన ఈ జీవన తరంగాల్లో ప్రతి నోట ఆ పాటే వినపడింది. అప్పుడు ఆ సినిమా యొక్క కంపోజింగ్ లో ఈ పాట మాస్టర్ చేత పాడించాలని ఏ విధంగా మీరు ఏమైనా స్పెషల్ గా కంపోజ్ చేశారా?
1: స్పెషల్ గా ఏమి లేదండి, ఆ పాటకి సందర్భంగా నేను చేయడం జరిగింది.
0: దానికి రచన ఎవరండి? ఆత్రేయ.
1: అంటే అప్పటికే ఆయన తత్వం పాటలు చాలా పాడారు కదా? చాలా పాడారు.
0: కానీ ఇది దీనికి ఏమైనా ప్రత్యేక శ్రద్ధ
1: తీసుకున్నారు? ప్రత్యేక శ్రద్ధ అంటే ఆయన ఫీల్ అయ్యారు, ఆయన
0: ఫీల్ అయి పాడారు.
1: ఫీల్ అయి పాడారు,
0: అందువల్ల దానికి ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది.

తర్వాత ఒక్కో సినిమా నిర్మాణ కంపెనీకి ఒక స్టాండర్డ్ పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ రోజుల్లో ఉండేవారు. విజయ సంస్థకు ఒకరు, తర్వాత అన్నపూర్ణ సంస్థకు అలాగే ఉండేవారు. అలాగే మీరు విజయమాధవి ప్రొడక్షన్స్ సినిమాలకు చాలా సినిమాలు చేశారు, అద్భుతమైనటువంటి హిట్లు. అందులో కృష్ణరాజు గారు నటించినటువంటి కటకటాల రుద్రయ్య ఆ విజయమాధవి వారిదే. దాంట్లో

0: వీణ నాది అనే చక్కటి పాట ఉంది,
1: అవును.
0: ఆ విజయమాధవి సంస్థకి మీకున్న అనుబంధం ఏమిటి?
1: అనుబంధం అంటే
0: ఎలా పరిచయం వారు మీకు ఆ సంస్థ?
1: నాకు పరిచయం లేదు వారు. నేను ఈ జీవనదాన గల పాటలు విని వారు
0: విని మెరిట్ మీద కలవటం,
1: మెరిట్ మీద పిలిచారు.
0: క్లాస్ మేట్స్ అలాంటి బంధం
1: అదేం లేదు.

0: ఎన్టీ రామారావు గారికి ఆ రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉండేది.
1: అవునండి.
0: వారి ప్రభంజనం ఎవరు ఆపలేని పరిస్థితుల్లో బెబ్బులి పులేని గొప్ప చిత్రానికి మీరు సంగీతం ఇచ్చారు ఆ రోజుల్లో. అప్పటికే చాలా దేశభక్తి గీతాలు వచ్చినాయి, కానీ జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి అనే పాట చాలా పాపులర్ అయింది. అప్పుడు ఆ పాట యొక్క రచన ఎవరండి? ఎవరు?
1: దాసనారాయణరావు.
0: ఆయనే రచించారు ఈ జనని జన్మభూమిశ్చ. బాలసుబ్రహ్మణ్య గారు పాడిన హిట్ సాంగ్స్లో అదొకటిగా చెప్పుకోవచ్చు.

0: మరి దొరబాబు చిత్రంలో దేవుడు ఎలా ఉంటాడని ఒక చక్కటి
1: అవునండి, మెలోడీ సాంగ్.
0: మెలోడీ సాంగ్
1: అవునండి
0: అప్పుడు మరి ఘంటసాల సుశీల గారు పాడారు.
1: అవునండి.
0: సుశీల గారికి మీకు అప్పుడు ఎటువంటి అండర్స్టాండింగ్ ఉండేది మీ పాటలకి? ఆవిడ ఏమైనా సపరేట్గా
1: అదేం
0: ప్రాక్టీస్
1: లేదండి,
0: చేయటం అదేమన్నా?
1: అదేం లేదు. ఇంకేదంటే దానికి ఇంకొక ట్యూన్ మొట్టమొదటి చేశాను నేను,
0: వేరే ట్యూన్,
1: వేరే ట్యూన్ చేసి రికార్డ్ చేశాను. రికార్డ్ చేసిన తర్వాత అక్క నాగేశ్వరరావేమో ఏం రాసలు ఇలా ఉంది దాన్ని కొంచెం బాగా మెలోడీగా చేస్తే బాగుంటుందేమో అని ఆయన అన్నారండి. అప్పటికప్పుడు ఆయన అలా అన్నగానే పాడి వినిపించాను.
0: ఓహో,
1: పాడి వినిపించగానే ఇలా ఉండాలి అబ్బాయి, ఇలా ఉంటే బెటర్ అని అన్నారు.
0: విని ఆయన సజెషన్ ఇచ్చారు.
1: సజెషన్ ఇచ్చారు. సో అలా చేయడం జరిగింది
0: ఆ విధంగా.

0: యల్లారీశ్వర్ అంటేనే అదొక సపరేట్ స్టైలు.
1: అవునండి.
0: ఎన్నో క్లబ్ సాంగ్స్
1: అవును.
0: తీసుకో కోకోకోలని, మసక మసక చీకట్లు, మాయదారి సిన్నోడు.
1: అవునండి.
0: ఎల్లారీశ్వర్ అంటే ఆ రోజుల్లో ఒక ప్రభంజనలాగా వచ్చింది.
1: అవునండి.
0: ఆ టైంలోనే మీరు అద్భుతమైనటువంటి ఒక క్లబ్ సాంగ్ చేశారు,
1: అవునండి.
0: నందామయ్య గురుడ నందామయ్య.
1: అవును.
0: అది ఎప్పటికే తత్వం కింద వచ్చింది,
1: అవును.
0: ఆనందదేవికి నందామయ్య అని ఒక చిన్న
1: అవును.
0: మన కొసరాజు గారు.
1: అవునండి.
0: కానీ ఇది క్లబ్ సాంగ్గా చేయాలని మీకు ఎలా అనిపించింది?
1: అది ఎలా అనిపించింది అంటే, నారాయణ రెడ్డి గారు నాకు, ఆయన నారాయణ రెడ్డి రాశారండి, ఆయన ఈ విధంగా నందామయ్య గురుడ నందామయ్య అని రాస్తాను, అది ఒక క్లబ్ సాంగ్లో చేయగలవా అన్నారండి.
0: ఓహో,
1: అట్లా దానికే ఉందన్నాను.
0: ఓహో, ఆ రకంగా
1: క్లబ్ సాంగ్ చేశానండి.
0: ఆహా.

0: తర్వాత సార్, మీరు కచేరీలకి ఘంటసాల గారు కూడా మరి నమ్మిన బంటులాగా కూడా నమ్మేవారు కదా.
1: అవును.
0: బయట ఊర్లు వెళ్ళినప్పుడు ఘంటసాల గారి యొక్క ప్రవర్తన ఎలా ఉండేది? కచేరీల ముందు ఆయన ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా?
1: అదేం లేదు
0: పాట
1: సార్,
0: కచేరీ ముందు ఏమైనా తగిన
1: అదేమీ లేదు. ఆయన ఎప్పుడు కూడా మంచి ఓర్లను వర్షం కురుస్తున్నప్పటికి కూడా ఆయన పాట మొదలు పెట్టేసరికి అంటే వర్షం కూడా అయిపోయిందండి. పిఠాపల్లలో అలాగే జరిగింది ఒకసారి. ఓ కొండ కొండ పోతగా వర్షం కురుస్తుంది, వర్షం కురుస్తుంది, తవలల దగ్గరికి కూడా
0: వర్షం వచ్చేసింది.
1: ఇక ఆ టైంలో ఆయన ఏ పాడాలా మానాలా వెళ్ళిపోదామా అనుకున్న టైంలో ఆయన ఆటోమేటిక్గా ఎందుకు ఒక ఆలాపం చేశారండి, దాంతో వర్షం ఆగిపోయింది సార్. ఆ 3 గంటలు కూడా చాలా హాయిగా వినాలి అందరి జనం
0: ఆ
1: వర్షంలో కూడా కూర్చుని.
0: గాత్ర సౌలభ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ
1: అదేం లేదు సార్, ఆ శ్రద్ధ అంటూ ఏం లేదు. ఆయన
0: స్వతహాగా పుట్టుకతో వచ్చిన గొంతే,
1: స్వతహాగా పుట్టుకతో పుట్టిన గొంతుకేనండి.
0: అప్పుడు అప్కమింగ్ డైరెక్టర్ అయిన కోడి రామకృష్ణ గారు కె రాఘవ గారితో ఎక్స్పెరిమెంట్ చేశారు. అప్పుడు ఇది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇవన్నీ కొన్ని తరంగిణి అని, అందులో తరంగిణి అనే పాట ఒక సూపర్ హిట్ మీరు చేశారు. అది మన విశాఖ జిల్లా చెందిన ప్రకాశాన్ని

0: కుర్రోడు పాడాడు
1: అంటే
0: తరంగిణి అనే టైటిల్ సాంగ్,
1: తరంగిణి కాదండి, అతను పాడిన జాతనం తరంగిణి. ఎస్పి బాలు,
0: సినిమాలో
1: ఎస్పి బాలసుబ్రమణ్యం పాడాడు. ఆ తర్వాత తరంగిణి పిక్చర్లో బాలసుబ్రమణ్యం దొరకకపోవడం చేత ఆ ప్రకాశ్ అనే కుర్రాడు చేత పాడించాల్సి వచ్చింది.
0: అవకాశం ఇవ్వాల్సి వచ్చింది.
1: అవును.

మీరు ఇంతవరకు మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు గాయకులు శ్రీ జేవి రాఘవులు గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు మధురమైన పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మల్లేశ్వరి ఈ చిత్రం కోసం ఘంటసాల పి భానుమతి పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు మధుర గీతాలు. మధురమైన పాత సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. మధుర గీతాలు కార్యక్రమంలో తరువాత మల్లమ్మ కథ ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. మధుర గీతాలు కార్యక్రమాల తరువాత దేవతా చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట మాయాబజార్ ఈ చిత్రం కోసం ఘంటశాల పి లీలా పాడినది. కార్యక్రమాల తరువాత కంచుకోట ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట వింటారు.

0: అగ్గిభరాట ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.
1: మబ్బులు తొలగెనులే.

మీరు వింటున్నారు మధుర గీతాలు. మధురమైన పాత సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. మధుర గీతాలు కార్యక్రమం తరువాత దేవదాసు ఈ చిత్రం కోసం ఘంటసాల కె రాణి పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు మధుర గీతాలు. మధురమైన పాత సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా మిస్సమ్మ ఈ చిత్రం కోసం ఏఎం రాజా పి లీలా పాడిన పాట వింటారు.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.